శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు 830 అడుగులు హెడ్స్పై అన్లాక్ పరిసరాలతో పాటు డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్పై డిజిటల్ పరిసరాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం.

శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 31వ రోజు 2026వ సంవత్సరం జూన్ నెల 21వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5 గంటల 53 నిమిషాలు దాటి 55 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ.
1: ఒక యువకుడు తన జీవితాన్ని ప్లాన్ చేసుకున్నాడు. డిగ్రీ చదివి పీజీ చేసి మంచి ఉద్యోగం సంపాదించి మంచి జీతంతో విదేశాలకు వెళ్ళి మంచి జీవితం గడపాలని ఎన్నో లక్ష్యాలతో ఉన్నాడు. కానీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అతను తన ప్లాన్ ప్రకారం కాకుండా దేవుని మార్గంలో నడవాల్సి వచ్చింది. మొదట్లో కష్టంగా అనిపించింది, కానీ చివరకు అతను గ్రహించిన విషయం ఏమిటంటే మన ప్లాన్ మంచిదై ఉండవచ్చు, కానీ దేవుని ప్లాన్ ఎప్పుడూ ఉత్తమం. దేవుని చిత్తం గురించి అధ్యయనం చేస్తే దేవదేవుని చిత్తం మనకు మేలు, అనుకూలమైనది, సంపూర్ణమైనదిగా, జ్ఞానవంతమైనదిగా ఉంటుంది. యువత జీవితంలో మార్గం ఎంచుకోవటం ఒక ముఖ్యమైన నిర్ణయమే. దేవుని జ్ఞానాన్ని అనుసరించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీసుకునే నిర్ణయాలు మన జీవితానికి ఆశీర్వాదకరంగా మారుస్తాయి. కాబట్టి యువతగా మనం దేవుని మార్గంలో నడవాలని నిర్ణయించుకుందాం. అప్పుడే మన జీవితం ఇతరులకు కూడా మాదిరికరంగా నిలుస్తుంది. దేవునికి సాక్షిగా కూడా దేవుని వాక్యం చెప్పినట్టు మీకు శ్రేయస్సు కలుగజేయుటకే మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళుతుంది. నా దేవ, నీ చిత్తం చేయుట నాకు ఇష్టం అని దేవునితో దావీదు మహారాజు అన్నాడు. దేవుని చిత్త ప్రకారం చేసినప్పుడు మన హృదయం సంతోషంగా ఉంటుంది. పాపంలో ఆనందం తాత్కాలికం, దేవుని చిత్తంలో ఆనందం శాశ్వతం. దావీదు మహారాజు దేవుని చిత్తాన్ని అనుసరించాడు. తప్పు చేసినప్పటికీ తిరిగి పశ్చాత్తాపపడి దేవుని చిత్తానికి వచ్చాడు. అతని జీవితం ఆనందంతో నిండింది. స్నేహితుల ఒత్తిడికి లోబడకుండా దేవుని చిత్తం జరిగించండి, అప్పుడు నిజమైన సంతోషం వస్తుంది. దేవుని చిత్తం సంపూర్ణమైనది. పరలోక జపంలో మనం అడిగినట్లు నీ చిత్త ప్రకారమే పరలోకమందు జరిగినట్లే భూమి మీదనే జరుగునుగాక అనే వాక్యముతో ప్రార్థన చేస్తాం. దేవుని చిత్తంలో తప్పులకు అవకాశం ఉండదు. అది సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది. మీ కలలు, ప్లాన్లు ఎన్ని ఉన్నా దేవుని చిత్తానికి వాటిని వదిలేయండి, ప్రార్థించండి. కానీ దేవుని చిత్తానికి విధేయులు కండి. అప్పుడే మీ జీవితం సంపూర్ణమవుతుంది. ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి చేతిని పట్టుకుని నడుస్తూ ఉన్నాడు. తండ్రి చేతిని వదిలి తనకు నచ్చిన దారిలో వెళ్లాలనుకున్నాడు. కానీ చివరకు తండ్రి చేతిని పట్టుకున్నప్పుడు మాత్రమే సురక్షితంగా గమ్యాన్ని చేరగలిగాడు. మన జీవితంలో కూడా అదే. దేవుని చిత్తాన్ని పట్టుకుంటే మనం కూడా సురక్షితంగా, విజయవంతంగా ముందుకు వెళతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి దేవుని కృపకు మనల్ని పాత్రులుగా చేస్తాడు. యువత నేటి కాల జీవితంలో మార్గం ఎంచుకోవటం ఒక ముఖ్యమైన నిర్ణయం. దేవుని జ్ఞానాన్ని అనుసరించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాయి. దేవునికి ఇష్టలుగా ఈ లోకానికి, పరలోకానికి సహజీవనం చేసే దేవునితో మనం కూడా గతంలో జరిగిన తప్పులు, అపజయాలు మనల్ని కట్టివేయకూడదు. అందుకే పౌలు గారు అంటారు, పాతవి గతించను, ఇవిగో కొత్తవాయను. దేవుడు మన జీవితాన్ని కూడా కొత్తగా ప్రారంభింపచేస్తాడు.

0: భారీ వర్షం తర్వాత ఆకాశం స్పష్టంగా మారినట్టే దేవుని కృపలో మన గత పాత జీవిత మేఘాలు తొలగిపోతాయి. దృఢ విశ్వాసంతో ముందడుగు వేయాలి. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. విలువైన స్వాతంత్ర్యం యేసులోనే ఉంది. పాపానికి బానిసలైతే అది స్వేచ్ఛ కాదు. క్రీస్తులో ఉంటేనే సత్యవంతుడివి. ప్రేమతో సేవ చేయటం ద్వారా స్వాతంత్రాన్ని పంచాలి, పెంచాలి. న్యాయాన్ని నిలుపుటకు నిలబడాలి.
1: సూక్తి సుధ మీరెంతవరకు విన్నారు? సమర్పణ శ్రీమతి ఎస్ఏ జోసెఫిన్.

మండలీ మృత్యు పింగళ సర్వతాపన కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వభవోద్భవ. నక్షత్ర గ్రహ తారాణామధిపో విశ్వభావనః

నమఃపూర్వాయ గిరయే పశ్చమే గిరయే నమః.

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మ

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. దేశవ్యాప్తంగా జరిగే సమకాలీన సామూహిక యోగా ప్రదర్శనతో కూడిన జాతీయ స్థాయి వేడుకకు పశ్చిమ బెంగాల్లోని కోల్కతా రెడ్ రోడ్ నుండి గౌరవనీయ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నేతృత్వం వహిస్తారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆఫ్ ట్యూబ్ వ్యాఖ్యానం ఢిల్లీ నుంచి ప్రసారం.

0: And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి నెల్లూరు జిల్లా సమాచార లేఖ. రచన శ్రీయస్ అమరనారాయణ.
2: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకంతో ఆత్మకూరు పట్టణ ప్రజలకు తాగునీటి సదుపాయాన్ని కల్పిస్తున్నామని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆత్మకూరులో 15 కోట్ల రూపాయల నిధులతో అమృత్ 2.0 పథకం కింద చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు 9 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు వెల్లడించారు. పట్టణ పరిధిలో 1500 గృహాలకు కొత్త తాగునీటి కనెక్షన్లు అందించేలా ప్రణాళికను రూపొందించామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను జిల్లాలోని అర్హులకు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని నెల్లూరు లోక్సభ సభ్యులు, జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్బంగా వేమిరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రైల్వే స్టేషన్ అభివృద్ది పనులు ఇప్పటికే ఆలస్యమైనందున వేగవంతంగా పూర్తి చేయాలని రైల్వే అధికారులను ఆదేశించారు. జలజీవన్ మిషన్, ప్రధానమంత్రి సూర్యఘర్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై మరింత అవగాహన కలిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ హిమాన్సు శుక్లా తెలిపారు. జూలై 14 వరకు ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాలను సేకరిస్తారన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం 2352 మంది బూత్ స్థాయి అధికారులను నియమించామన్నారు. వీరు సేకరించిన వివరాల ఆధారంగా ముసాయిదా ఓటరు జాబితాను జూలై 21న విడుదల చేస్తామని, దీనిపై అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరణకు జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రైల్వే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలను కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామని సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ సందీప్ మాథుర్ తెలిపారు. విజయవాడ నుంచి గూడూరు వరకు ఆయన ప్రత్యేక రైలులో ప్రయాణిస్తూ వివిధ స్టేషన్లను ఆయన పరిశీలించారు. బిట్రకుంట రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉన్న వేలాది ఎకరాల భూములను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. నెల్లూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 20,000 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది పనులను చేపట్టినట్టు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షా సమాపేశాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిని 2 ఏళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు. జూలై ఆఖరు కల్లా రాష్టంలో టిట్కో గృహాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. విద్యార్థులు తమ విద్యను వ్యక్తిగత అభివృద్దికే కాకుండా సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని రాష్ట గవర్నర్, విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. నెల్లూరులో జరిగిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 17 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య, పరిశోధన, సామాజిక సేవల ద్వారా విఎస్యు విశేష ప్రగతిని సాధించిందని గవర్నర్ ప్రశంసించారు. ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ కింద 20 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు కావడం, డీప్ ఓషన్ మిషన్ కార్యక్రమం కింద మెరైన్ బయాలజీ విభాగానికి 4,12,00,000 రూపాయల గ్రాంట్ లభించడం అభినందనీయమన్నారు. ఈ నిధుల ద్వారా పరిశోధన, మౌలిక సదుపాయాల అభివృద్ది, డిజిటల్ విద్య మరియు విద్యార్థుల నైపుణ్యాభివృద్దికి మరింత ఊతం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో భూ రికార్డులను ప్రక్షాళన చేయడంతో పాటు భవిష్యత్తులో భూ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం రీసర్వేను నిర్వహిస్తోందని రాష్ట సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దగదర్తి, బోగోలు, మనుబోలు మండలాల్లో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన అమర్ నారాయణ, వ్యాఖ్యానం కల్పనా మధిర, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: నెల్లూరు జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కొంచెంసేపట్లో కర్ణాటక సంగీత సభ కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం నుండి.
1: ఆకాశవాణి అనుసంధాన కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ పి దయాకర్ బృందం నాదస్వరం వింటారు. శ్రీ పి రామకృష్ణ సహకార నాదస్వరం. కార్యక్రమంలో ముందుగా వినండి చక్రవాక రాగంలో శ్రీ త్యాగరాజస్వామి కీర్తన ఎటులు బ్రోతువో మిశ్రచాపుతాళం.

అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ పి దయాకర్ బృందం నాదస్వరం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి, శంకరాభరణ రాగంలో శ్రీ త్యాగరాజస్వామి కీర్తన స్వరరాగ సుధ ఆది తాళం.

0: అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పి దయాకర బృందం నాదస్వరం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
4: ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: పది లక్షల లాటరీ నాకా?
2: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
6: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
7: కార్యక్రమంలో ముందుగా వినండి కూలీ నెంబర్ 1 చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సెవెంత్ సెన్స్ చిత్రానికి కార్తీక్, విజయ్ ప్రకాష్, రీటా, శాలిని పాడిన పాటను వింటారు. గీత రచన భువనచంద్ర.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇప్పుడు వినండి ఖైదీ నెంబర్ 150 చిత్రం నుంచి హరిహరన్ శ్రేయ ఘోషాల్ పాడిన పాట, గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో చివరిగా వినండి అల్లరి మొగుడు చిత్రం నుంచి చిత్ర ఇంకా బృందం పాడిన పాట.

0: మీరింతవరకు నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. మానవ జీవితంలో శక్తికి చైతన్యానికి యోగా మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టు పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. 2014 సెప్టెంబర్ 7వ తేదీన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ భారతీయుల అతి ప్రాచీనమైన అమూల్యమైన విశిష్టమైన యోగా ప్రక్రియ గురించి తెలియజేశారు. యోగా ప్రక్రియ అంతర్జాతీయ స్థాయిలో జరిగేలా తోడ్పాటు అందించాలని ప్రధానమంత్రి ఆ సమావేశంలో చేసిన ప్రతిపాదన ఫలితంగానే జూన్ 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పిలుపు మేరకు

0: ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలోని రెడ్ రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాసనాలు వేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ, యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని అన్ని వయసుల వారు సాధన చేయవచ్చని పేర్కొన్నారు. మానవ జీవితంలో శక్తికి, చైతన్యానికి యోగా మూలమని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. వయస్సు పెరుగుతున్నప్పటికీ ఆరోగ్యంగా, ఉత్సాహంగా, చురుకుగా జీవించే మార్గాన్ని యోగా చూపిస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: యోగ కేవల్ శారీరక శ్రమ కా సాధన నహీ హై, యోగ కిసి ఏక్ ఆయు వర్గ్ కే లియే సీమిత్ భీ నహీ హై, యోగ మానవ కే జీవన్ కా చేతనా కే సాథ్ ఊర్జా కే సాథ్ ఏక్ ప్రకాశ్ భీ హై. ఇస్లియే ఇస్ వర్ష్ అంతర్రాష్ట్రీయ యోగ దివస్ కి థీమ్ రఖీ గయీ హై, యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. ఉమ్ర బడ్నే పర్ భీ హమ్ స్వస్థ రహ సక్తే హై, హమ్ ఊర్జావాన్ ఔర్ సక్రియ రహ సక్తే హై, యోగ హమే ఇస్కే లియే మార్గ్ దిఖాతా హై.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర రాష్టస్థాయి ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ మార్గదర్శకత్వంలో యోగాసనాలు వేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రతి ఇంటిలో యోగాను అభ్యసించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: ఈ సంవత్సరం యోగా యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనేది నినాదం. ఇంటింటికి యోగా, సంపూర్ణ యోగా కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 5 అంశాలతో ఒక యాక్షన్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ యోగా నేచురోపతి ప్రచార పరిషత్ ఏర్పాటు చేశాం. దాని ద్వారా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల్లో శాశ్వత యోగా మందిరాలు ఏర్పాటు చేస్తాం. యోగాని పర్యవేక్షించడానికి ఆఫీసర్లు నియమిస్తాం, యోగా సేవలు అందిస్తాం.
0: అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు యోగా కార్యక్రమాల్లో పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన అపరిష్కృత అంశాల పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి నిన్న లేఖ రాశారు. మెట్రో 2వ దశ ప్రాజెక్టు, ఐఆర్ఎఫ్సీ ఫైనాన్సింగ్ అంశాలపై చర్చించాల్సిన అవసరముందని లేఖలో పేర్కొన్నారు. రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తే అవసరమైన పత్రాలతో హాజరవుతానని, సమావేశం వివరాలను తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి మెట్రో రైలు అత్యంత కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా ఈరోజు నుంచి ముఖ్యమంత్రి 3 రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: ఈ ఏడాది థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత ఆర్థిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాటామంతి కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ మేరకు వరుసగా 2వ ఏడాది రైతులకు నిధులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 47 లక్షల మంది రైతులకు తొలి విడతగా ఒక్కో రైతు కుటుంబానికి 7,000 రూపాయల చొప్పున అందించనున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సమగ్ర అభివృద్ది కోసం సుమారు 70 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి

0: భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. గతిశక్తి పథకం కింద పాదచారుల వంతెన నిర్మాణానికి 10,22,00,000 రూపాయలు కేటాయించినట్లు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ఉండిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కొన్ని టెక్నికాలిటీస్ కారణంగా చాలా కాలం మధ్యలో పనులు ఆగిపోతే ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ పనులు అప్పగించాక వేగవంతంగా చేస్తున్నారు. రైల్వే పార్టీకి సంబంధించి 3 స్లాబ్లు వేయాల్సి ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 స్లాబ్స్ చేశారు. ఆ 3 స్లాబ్ వేసిన తర్వాత 5% పని మాత్రం ఉంటుంది. దసరా నాటికి ఈ బ్రిడ్జ్ మీద అరువంబి మీద రాకపోకలు కొనసాగిస్తాం.
0: వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న సేవలకు గాను 2026 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి 3 ప్రతిష్టాత్మక స్కోచ్ పురస్కారాలు లభించాయి. డిజిటల్ ఈ గవర్నెన్స్ అభివృద్ధికి చేసిన కృషికి తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు స్కోచ్ అవార్డు దక్కింది. అలాగే TGIPAS ద్వారా పారిశ్రామిక ప్రాజెక్టుల ఆమోదం, స్వీయ ధృవీకరణ వ్యవస్థ అమలులో అందించిన సేవలకు పరిశ్రమల కమిషనరేట్ పురస్కారం అందుకుంది. అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణుల సంరక్షణలో విశేష కృషి చేసినందుకు నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు స్కోచ్ అవార్డు లభించింది. రాష్ట్రంలోని వివిధ శాఖలు సాధించిన ఈ విజయాలు తెలంగాణ పరిపాలనా సామర్థ్యానికి, అభివృద్ది కార్యక్రమాలకు గుర్తింపుగా నిలిచాయని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రైతులు సమస్యలతో రోడ్డెక్కుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విడదల రజని ఆరోపించారు. పొగాకు, మామిడి, ఆక్వా, శనగ, మొక్కజొన్న సహా పలు పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలోని నాదెండ్ల, వినుకొండ ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు జరిగినప్పటికీ ముఖ్యమంత్రి ఆయా కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, వాటి నివారణకు, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. వాతావరణం. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవ జీవితంలో శక్తికి, చైతన్యానికి యోగా మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టు పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరుగుతుంది. నీట్ యూజీ పునర్పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన ఉదయపు యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మక వేదిక వద్ద జరిగిన కామన్ యోగా ప్రోటోకాల్ సెషన్లో పాల్గొన్న నరేంద్ర మోదీ వేలాది మందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ జూన్

0: 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక గల రోజుగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయసు వారికైనా పరిమితం కాదని, మానవ స్ఫూర్తి అభివ్యక్తి అని మోదీ అన్నారు.
1: భారత్ మే హిమాలయ సే లేకర్ హింద్ మహాసాగర్ తక్, పూర్వోత్తర్ ఔర్ పూరబ్ మే బంగాల్ సే లేకర్ పశ్చిమ మే సౌరాష్ట్ర తక్ పూరా దేశ్ యోగ్ కీ ఊర్జా సే చైతన్య సే భరా హువా నజర్ ఆ రహా, పూరా విశ్వ ఏక్ దూసరే సే జుడా హువా నజర్ ఆ రహా హై, ఔర్ యహీ తో యోగ్ కీ తాకత్ హై, యోగ్ సబ్కో జోడ్తా హై. మే ఇస్ అవసర్ పర్ పూరే విశ్వ కో, సంపూర్ణ మానవ సముదాయ కో అంతర్రాష్ట్రీయ యోగ్ దివస్ కీ బహుత్ బహుత్ శుభకామనాయ దేతా.
0: యోగా మనల్ని సమతూకంతో కూడిన పద్ధతిలో జీవించడానికి, మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని పొందే మార్గాన్ని కనుగొనడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. 20 ఏళ్ల వయసులో ఉన్నదానికంటే 40 ఏళ్ల వయసులో మరింత ఫ్లెక్సిబుల్ గా ఉండాలని, 30 ఏళ్ల వయసులో ఉన్నదానికంటే 50 ఏళ్ల వయసులో మరింత శక్తి కలిగి ఉండడమే మన లక్ష్యం కావాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యోగాను మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని, కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని కూడా ఆయన అన్నారు.
1: యోగ్ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కీ కలా సిఖాతా హై, యోగ్ హమే డూ యర్ డోంట్ సిఖాతా హై, ఔర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే చలానా సీఖ్ లేతే హై తో స్వాస్థ్య హమారా స్వభావ బన్ జాతా హై. సాథియో, యోగ్ కేవల్ హమారే శారీరిక్ స్వాస్థ్య పర్ హీ ఫోకస్ నహీ కర్తా, యోగ్ మానసిక స్వాస్థ్య సే శారీరిక స్వాస్థ్య కా మార్గ్ దిఖాతా హై.
0: ప్రభుత్వం 100 రోజుల ఆన్లైన్ యోగా క్లాసుల ద్వారా ఈ ఏడాది ప్రచారం చేసిన యోగా 365 అనే నినాదం బాగా ప్రాచుర్యం పొందిందని మోదీ చెప్పారు. 2015లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధానమంత్రి న్యూఢిల్లీ, చండీగఢ్, లక్నో, మైసూర్, న్యూయార్క్, శ్రీనగర్, విశాఖపట్నంతో సహా వివిధ ప్రాంతాల నుంచి యోగా దినోత్సవానికి నాయకత్వం వహించారు. పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులు కూడా యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో భారత్ సంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని, దాని శాశ్వత యోగా సంప్రదాయాలతో ముడిపెడుతూ 100 ప్రతిష్టాత్మకమైన పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. న్యూఢిల్లీలోని ఎర్రకోట, హరిద్వార్, కోణార్క్, హంపి, మహాబలిపురం, ముంబై, నలంద, అహ్మదాబాద్, సార్నాథ్, హైదరాబాద్, సిల్చేర్తో సహా 12 ప్రముఖ ప్రాంతాల్లో ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం వేడుకల్లో అపూర్వమైన ప్రజా భాగస్వామ్యానికి నిదర్శనంగా యోగా సంగమం పోర్టల్లో 6 లక్షలకు పైగా సంస్థలు నమోదు చేసుకున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతర్జాతీయంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సమన్వయంతో విదేశాల్లో 210కి పైగా భారత రాయబార కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో జరుగుతున్న యోగా సెషన్లలో పలువురు కేంద్ర మంత్రులు, సంస్థలు, ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు శాంతిపదిలో జరిగిన యోగా వేడుకలకు హాజరయ్యారు. యోగా అనేది ఏ ఒక్క దేశానికో పరిమితం కాకుండా మానవాళి శ్రేయస్సు కోసం ప్రపంచమంతా ఆచరించే పద్దతిగా మారాలని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో నెహ్రూ పార్క్లో జరిగిన యోగా సెషన్లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు. భారతదేశంలో నార్వే రాయబారి మే ఎల్లిన్స్ జెనర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో యోగా దినోత్సవంలో పాల్గొనగా ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కూడా క్రీడల మంత్రితో కలిసి యోగా సెషన్లో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా దినోత్సవానికి ఒక రోజు ముందుగానే నిన్న పలు పాశ్చాత్య దేశాల్లో యోగా ప్రేమికులు పెద్ద సంఖ్యలో యోగాసనాలను అభ్యసించారు. కెనడాలోని టొరంటోలో జరిగిన భారీ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొనగా బ్రెజిల్లో, డెన్మార్క్లో, సౌదీ అరేబియాలో, వాషింగ్టన్ డీసీలో కూడా యోగా దినోత్సవ వేడుకలు జరిగినట్లు వార్తలందాయి. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు జరుగుతుంది. భారత్లో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 22,79,000 మందికి పైగా అభ్యర్థుల కోసం ఈ పునః పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో జరుగుతోంది. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను నిష్పక్షపాతమైన, సజావైన, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. అబ్జర్వర్లు, కోఆర్డినేటర్లు, పోలీస్ బలగాలు, అడ్మినిస్ట్రేటర్లతో సహా 2.5 లక్షల మందికి పైగా సిబ్బందిని పరీక్ష నిర్వహణ కోసం రంగంలోకి దించారు. తప్పుడు ప్రచారాలను అరికట్టడానికి, అవకతవకలు నిరోధించడానికి ఎన్టీఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కూడా చురుగ్గా పర్యవేక్షిస్తోంది. నీట్ పరీక్ష ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై చర్చలు జరిపి పరస్పరం అభిప్రాయాలు పంచుకోనున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గేవర్ను ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమం అనే భావనను, సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపజేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గేవర్ సురక్షితమైన, సుసంపన్నమైన, అగ్రగామి దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని ఆత్మవిశ్వాసం, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. ఈరోజు దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. బీహార్, ఒడిషా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా ఎల్లుండి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దంబుల్లాలో ఈవేళ జరగనున్న త్రైపాక్షిక క్రికెట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టుతో ఇండియా ఏ జట్టు తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. గత మ్యాచ్లో ఎదురైన చేదు పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న ఇండియా ఏ జట్టు ఈ ఫైనల్లో శ్రీలంక ఏపై పైచేయి సాధించాలని చూస్తోంది. విశేషాలు మరొకసారి. ఈరోజు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరుగుతుంది. నీట్ యూజీ పునః పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్యాహ్నం జరుగుతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి.

0: వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్షా సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్షా భారతి వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 48వ శ్లోకం.

కౌంతేయ. కుంతీపుత్రుడవైన ఓ అర్జున, సహజం, స్వధర్మసిద్ధమైన కర్మ, కర్మను సదోషం అపి, దోషాలతో కూడి ఉన్నా సరే, నత్యజేత్, వదిలిపెట్టరాదు, హి, ఎందుకంటే సర్వారంభాహ, స్వీయకర్మలు పరకర్మలు కూడా అగ్నిహి అనగా నిప్పు, ధూమేన ఇవ పొగతో వలే, దోషేణ దోషంతో, ఆవృతాహ అనగా కప్పబడి ఉన్నాయి.

అర్జున, నిప్పును పొగ కమ్మినట్లుగా సృష్టిలో ప్రతికర్మను అనగా స్వకర్మను పరకర్మలను కూడా ఏవేవో దోషాలు ఆవరించి ఉండనే ఉంటున్నాయి. అందువల్ల సాధకుడు తనకు స్వధర్మసిద్ధంగా సంక్రమించిన కర్మలో దోషాలున్నా సరే దానిని విడిచిపెట్టరాదు. సర్వకర్మ పరిత్యాగం చేతనైన వాళ్లు కొంతమంది ఉంటారు, వాళ్లే జ్ఞాననిష్ఠులు. అలా ఎవరైనా ఉండగలిగితే అది ఉత్తమోత్తమమైన విషయం. కానీ ఈ ప్రకరణంలో జరుగుతున్నది వారిని గురించిన చర్చ కాదు, జ్ఞాన నిష్ఠ లేని వారి గురించి మాత్రమే ఇక్కడ భగవానుడు చర్చిస్తున్నాడు. అందువల్ల వీళ్ల విషయంలో పాపకరమైన పరధర్మాన్ని ముట్టుకోవద్దు, నీ స్వధర్మంలో దోషాలున్నా వదిలిపెట్టవద్దు అనేదే భగవానుడి సిద్ధాంతం.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్

7 3 8 2 2 6 2 7 3 6. మరొక సెల్ నంబర్ 9 8 4 8 1 7 7 7 1 4. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఉదయరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు సరస వినోదిని సమస్య పూర్ణం. నిర్వహణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.
7: రసజ్ఞులు, సహృదయులు అయిన ఆకాశవాణి విజయవాడ కేంద్ర సరస వినోదిని సమస్యాపూరణం కార్యక్రమ శ్రోతలకు, కవి పండితులకు హృదయపూర్వక స్వాగత నమస్సుమంజలి. ముందుగా వచ్చే వారానికి సమస్యను వినండి. నిలిపెడువారలే అమరులు నిక్కము సుమతి. నిలిపెడువారలే అమరులు నిక్కము సుమతి. నిలిపెడువారలే అమరులు నిక్కము సుమతి. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని పద్యపూరణలు గావించాలి. కిందటి వారం ఇవ్వబడిన సమస్య, భోగమే రోగముల్దునిమి భూరిగ శాంతినీడున్ మహిస్థలిన్, ప్రపంచ యోగా దినోత్సవ సందర్భం. కుమారి లాస్య సమీర కార్తిక్ శ్రీనిచ్చగారులు, గుంటూరు. ఆగమ

యోగమే ఔచు తోడయ్యననొప్పు సుఖంబులు. అంతేకాదు ఆ భోగమే రోగముల్దునిమి భూరిగ శాంతి నిడున్ మహిస్థలిన్. శ్రీ చింతలపాటి పూర్ణచంద్రరావు గారు, కూచిపూడి. రాగము లేని జీవనము రాయిగ మారు నటన్సుతా సదా భోగపరాయణుండగుచు భూమి చెరింపకనాత్మశుద్ధికై యోగమునాశ్రయింప మహిమోన్నత సౌఖ్యము పొందవచ్చు. ఆ భోగమే రోగముల్దునిమి భూరిగ శాంతి నిడున్ మహిస్థలిన్. శ్రీ మల్లాది నాంచారయ్య గారు, బెలాపూర్, నవీ ముంబై. రాగము విడుమయ్యనిక రాజస భోజనమందు ఒప్పగా ఆగము యవ్వు జీవనము ఆపకయున్నను అన్ని మెక్కుటన్ సాగుము స్వాస్థ్యమొందగను స్వామి పతంజలి యోగ సూత్రముల్ ఆగక నేర్చి చేయుమిక హాయిగ దేహము అందముంద ఆభోగమె రోగముల్దునిమి. భాగవతుల పద్మావతి గారు, రుస్తుంబాద. యోగి హృదబ్జమందున నియోజితులైన మహేశ ముఖ్యులున్

సుబ్రహ్మణ్యం పి గారు హైదరాబాద్. సాగెడి యోగ సాధనల సంపద జాతుల రూపురేఖలన్ వేగమే మార్చివేయుగద విశ్వ విపంచిన గొప్పరీతనన్ తీగయి విస్తరించినది దేశ విదేశములందు యోగమే భోగము రోగముల్ దునిమి. శ్రీ ఉప్పులూరు లక్ష్మీనారాయణ గారు విజయవాడ. యోగము మార్గ గమ్యమ

అరకంబునై పోగలవన్ని రుగ్మతల పూర్వ శరీరము మనసంబు ఆ భోగము రోగముల్ దునిమి. శ్రీ మలక నారాయణ రెడ్డి గారు, బాలప్ప గారి పల్లె, శ్రీ సత్యసాయి జిల్లా. యోగము జయుడి జనులు యోగ దినోత్సవముపజేయుడి, యోగము జేయగల్గుదది యుక్తి అపూర్వము వస్తు ప్రాప్తియున్, యోగమే వృద్ధి హర్షణము ఉత్తమ ఔషధయుక్త భోగమాభోగమే రోగముల్ దునిమి. శ్రీ తూములూరు శేషశాస్త్రి గారు, సత్యయోగాశ్రమం, హైదరాబాద్. బాగును జేయు రోగముల బారిని జేరక యోగ రక్షయై, యోగమనంగనాత్మధరి నుండుట ప్రాణము రాకపోకడల్ ఏ గతి సాగుచున్నదని ఏర్పడ, దేహము భోగమబునే భోగమే రోగముల్ దునిమి. శ్రీమతి ఉప్పలపాటి భవానీ ప్రకాష్ గారు, హైదరాబాద్. యోగము నిత్య సౌఖ్యముగా యోగ్యమునందుకొనంగ నెమ్మదిన్ సాగగ నే

శ్రీ రాయప్రోలు జగదీష్ చంద్ర శర్మ గారు తెనాలి. యోగి పతంజలిచ్చెనుగా యోగ సుశాస్త్రము భాగ్యమైచనన్ వేగమే నిత్య సాధనను వేట్కగజేయుచురాసనం బులన్ జాగృత రీతి వేయగను స్వాస్థ్యము సౌఖ్యము కల్గు యోగ వైభోగమే రోగముల్దునిమీ. శ్రీ గుండా వెంకట శుభ సహదేవుడి గారు విజయవాడ. సాగుచు దీర్ఘకాలముగా సత్తపమందున యోగ విద్యలను దాగిన శ్రేయముంది లిపి తాపసులెందరో సద్యశంబునన్ సాగిన బాటలో మనము సద్గతులందగవచ్చు. దివ్య సద్భోగమే రోగముల్దునిమి భూరిగ శాంతినిడున్ మహీస్థలిన్. శ్రీ ఎలన్రాజు దుర్గాప్రసాదరావు గారు నెల్లూరు. యోగకు మించి లేదు పరమౌషధమెందును ప్రాణికోటికిన్ కాగల కార్యముల్ ప్రగతిగాంచును కాయము నిల్వ పుష్టిగన్ బాగుగా యోగజేయుచును పౌరులు జూపగ శక్తియుక్తులన్ భోగమే రోగముల్దునిమి. శ్రీ జొన్నలగడ్డ గణపతి శాస్త్రి గారు కొడాలి. మూగిన దుష్ట మార్గముల మూలములన్ పెకలింప ఆత్మలో దాగిన దైవమున్ గనగ దర్శనమొందగ సత్యరూపమున్ ఆగని కోర్కెతో జనులు హర్షముగూర్చిడి యోగ విద్యకున్ సాగిల మృక్కి నేర్వగును సాగుడు ముందుకు దాని నేర్చిన భోగమే. శ్రీ కూచిపాటి శ్రీరామచంద్రమూర్తి గారు యాకమూరు. ప్రేగులు శుభ్రమై చెలగు పీల్చిన వాయువు రక్త

ముజేసెడి దేహి ఎప్పుడు భోగమే రోగముల్ దునిమీ భూరిగ శాంతినిడున్ మహీస్థలిన్. శ్రీమతి టి మైత్రేయి కుమారి గారు, అమలాపురం. వేగమే నిత్య

శ్రీ సత్యనారాయణ బొలిశెట్టి గారు హైదరాబాద్. యోగమే సర్వకాలముల యోగ్యత పెంచును మనవాళికి, బాగుగా స్వాస్థ్య సంపదను వర్ధిలజేయుచు శక్తినిచ్చుగా.

శ్రీ ప్రభల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఉండవల్లి. దాగిన గూఢ కుండలిని తట్టుచులేపిన యోగ విద్యతో జాగ్రత్తమౌను చేతనము శక్తి పదింతలు హెచ్చి గొప్పవారై గుణతంత్ర వైభవము రాజులు. యోగమే సుప్రజాళికిన్ భోగమే రోగముల్దునిమి. శ్రీ కామరాజ్ సుధాకర్ గారు, బెంగళూరు. రోగములు ఎక్కువయ్యి ఇలా రుగ్మత నొందగా మనవాళికిన్ యోగ దినోత్సవమును సయోధ్యత పెట్టె ప్రధాని మోదియం. రాగల రోజులందునను రక్షణ గూర్చును యోగ సాధనా భోగమే రోగముల్దునిమి. శ్రీ శారదా మంచిరాజు గారు, విజయవాడ. సాగును కాయమన్నదియు

భోగమననాయు ఊపించెడి యుక్తిగాది ఆ భోగమే రోగముల్దు నిమి. శ్రీ కశిశ్రీ గారు రాయపేట. వేగమే నిత్య కర్మగను వేకువ చామున నిద్రలేచి తా సాగి నిటారుగా నిలిచి చాపిన చేతుల రెంటి చేర్చి తానాగుచునుంటి పాదమున ఆసనమేసిన దక్కునట్టి వైభోగమే రోగముల్దు నిమి. శ్రీ పెద్దాడ మల్లికార్జునరావు గారు సత్తుపల్లి. వేగమ నిద్ర మేల్కొనుచు వీడక దేహ పరిశ్రమాదులన్ సాగగ జీవనమ్మెపుడు సౌఖ్యమే దైహిక శక్తి చేతనే ఊగునుడ్డోలివలే మది యోగపు సాధన చేయగాను నా భోగమే రోగముల్దునిమి. శ్రీమతి నడదవోల నాగవల్లి గారు తణుకు. జాగృతి పొందునట్టి ఘనశాంతి విరాజిత సత్యవాక్కులన్ రాగసుధారసమ్ముల విలక్షణ యోగము పుట్టు పెంపునన్ వేగమే సద్గుణాకృతుల వృద్ధిని పొందగ సంతసించు ఆ భోగమే రోగముల్దునిమి. భూరిగ శాంతి నిడున్ మహిస్థలిన్. శ్రీ వేగరాజు సాయి వరప్రసాద్ గారు హైదరాబాద్. దాగి శరీరమందు పరితాపము గూర్చుననేక రుగ్మతల్

యోగము మూఢచిత్తమును యోగ్యతనందగరూపుదిద్దుటం భోగమే. శ్రీ కరణం రాజేశ్వరరావు గారు, హిందూపురం. సాగగ జీవయాత్ర సుఖ సౌఖ్యములెల్లడ విస్తరింపగా జాగొనరింపకం సలుపు చక్కని సాధన భాగ్యదాయియై భోగమే రోగముల్దునిమి భూరిగ శాంతి నిడున్ మహిస్థలిన్ బాగని ఎంచు యోగమున భారతదేశము విల్గు స్వాస్థ్యమై. శ్రీ ఆదూరు ఫణీందర్రావు గారు, ఏలూరు. యోగమనంగ కాయమును ఉల్లమునాత్మను సంగడించునా.

వాడికిది ఓషధి వంటిది. పెంచురాయువున్ యోగము చేయు మానసమునూరటనొందగ శక్తినిచ్చు. ఆ భోగమే రోగముల్ దునిమి. శ్రీ కె ఈశ్వరప్ప గారు, ఆలూరు, కర్నూలు జిల్లా. యోగ ప్రయోజనాలను ప్రయోగములందున దిల్పిరెందరో.

లజేసెడి సిద్ధయోగము భోగమే రోగముల్ దునిమీ. శ్రీ పశుమూర్తి భగవంతం గారు, పెదపురోలు, కృష్ణా జిల్లా. ఆగము నిండియున్న నిజ యాంత్రిక తాంత్రిక ఇజ్జగంబునన్ రోగపు బారిని బడక రూఢిగ నొంద నిరోగ తత్వమున్ రాగ సరాగ యుక్త జనరంజిత యోగము సేయ రండి ఆ భోగమే రోగముల్దునిమి. శ్రీ తోలేటి పార్థసారథి గారు, నరసాపురం. తీగలు వేర్లు నా బెరడు తేనియుపత్తరసమ్మునోషధుల్ యోగయు కాయ కష్టమునుద్ధతి నొందునుపవాస దీక్షలున్ రోగము బారజేయుగన లోకులకున్ వరమద్దిగాన తద్భోగమే రోగముల్దునిమి. శ్రీ ఏ సీతారామాంజనేయమూర్తి గారు, నరసాపురం. వేగము హెచ్చే లోకమున విజ్ఞత సౌఖ్యములెన్నో వచ్చే ఈ రోగము తోడ జీవనము లోటుగా గన్పడే యోగ యొక్కటే నా గమనింపులో జనుల నాణ్యత నిల్పును యోగయుక్తమో భోగమే రోగముల్దునిమి. శ్రీ నారాయణం శ్రీనివాసమూర్తి గారు, గరికిపర్రు. రాగము ద్వేషముల్ పెనగి లాఘవమన్నది కానరానివే రోగ పరంపరక్రమిత లోకముగావగ మార్గమొక్కటే యోగమునాచరించుటయు యోగ్యము దివ్యము దైవదత్తమా భోగమే రోగముల్ దునిమి. శ్రీ కొట్ర వెంకట సత్యనారాయణ గారు, ఒంగోలు.

ధ్యానమున్ భోగమె రోగముల్దు నిమి. శ్రీ పులిపాక వెంకట లక్ష్మీకాంతరావు గారు, భాగ్యనగరం. రోగములేని జీవనము లోకమునందున భోగమేయగున్, యోగులు నేటి కాలమున యోగ బలమున శక్తిమంతులై సాగుచు కానవచ్చెడిని చక్కని యౌగిక మార్గమైన ఆ భోగమే రోగముల్దునిమి. శ్రీ పాతూరు సుబ్రహ్మణ్య కవి గారు, తెనాలి. ఆగమ

రోగిణ కోర్కులేని ఎడ రూఢము హాసమొందునన్ భోగమే రోగముల్దునిమి. శ్రీ అప్పాజోసుల శ్రీనివాసరావు గారు, బెతస్తా, అమెరికా. తూగక యోగ పద్ధతిగా తోచిన రీతిగా సామరవుగనే బాగుగనుంచుకాయమని ప్రాజ్ఞులు పల్కుదురెల్లవేళలం కాగను దానినాచరణ గట్టిగా పట్టుగా చేయువారికే భోగము. శ్రీమాన్ అగ్నిహోత్రం హయగ్రీవ రామచంద్రాచార్యులు గారు, కూచిపూడి.

యోగమే శ్వాస మార్గమున ఊపిరిలాడును, జీవి యోగపుం భోగమే రోగముల్దునిమి. శ్రీమతి మహీధర శేషారత్నం గారు, గుంటూరు. యోగ

శ్రీ మొక్కపాటి సీతారాం కుమార్ గారు చినకంచి. సాగిన సాగకున్న తను సాధన యోగ పదంబు నుంచి నన్ను మ్రోగదు మృత్యుఘంటిక ఆరోగము మోదము శాశ్వతంబుయౌ జాగృతి సన్నగిల్ల.

0: ఇట్లే పూరణలో పంపిన వారు శ్రీమతి పద్మావతి లక్ష్మీ నరసమ్మ గారు బెంగళూరు, మీనాక్షి శ్రీనివాస్ గారు హైదరాబాద్, దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారు వినుకొండ, కేఎస్ఎన్ ప్రసాద్ గారు బద్వేలు, డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు గుంటూరు, రాయపురలో సీతారామ శర్మ గారు భీమవరం, మాచిరాజు శ్రీరంగ శేషసాయి గారు హైదరాబాద్, రమణమూర్తి గారు ఖమ్మం, డాక్టర్ రాయవరం రఘునందన్ గారు కువైట్, శ్రీమాన్ పరాశరం శ్రీనివాసాచార్యులు గారు నరసరావుపేట, పిన్నక నాగేశ్వరరావు గారు హైదరాబాద్, పప్పు లక్ష్మణ శాస్త్రి గారు కాజులూరు, సోమంచి పురుషోత్తం గారు తణుకు, సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్ల గారు హైదరాబాద్, శ్రీమతి శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం గారు తణుకు, కూచుబట్ట శ్రీనివాస శర్మ గారు చినపులివర్రు, రాయపురలో సూర్యనారాయణ శర్మ గారు భీమవరం, చావల విజయ్ గారు సిడ్నీ, కొత్తకోప గోవిందరెడ్డి గారు హోసూరు, కుమార్ సోమంచి హృలేక్ గారు బెంగళూరు, కుమార్ సిహెచ్ హరిత్ గారు గండిగుంట, బిఎల్ నరసింహం గారు నర్సాపురం, డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు ఏలూరు, బి రేవతి శ్రీనివాస్ గారు సూరత్, ఎస్ లక్ష్మీనారాయణ గారు న్యూఢిల్లీ, కుమార్ ఎన్ వాగ్దేవి గారు నిడదవోలు, టి దిలీప్ గారు బంటుమిల్లి, చింతలపాటి ఐచి గారు ఏలూరు, టి రవికిరణ్ గారు సీతారాంపురం, శ్రీనివాసుల శ్రీదేవి గారు గుజ్జనగొండ, శ్రీమాన్ ఏవై వేణుగోపాల్ గారు పెదపూడి, శ్రీమతి తులాల సవరమ్మ గారు అరసవెల్లి. చివరిగా వచ్చే వారానికి సమస్య మరొకసారి. నిలిపెడు వారలే అమరులు నిక్కము సుమతి, నిలిపెడు వారలే అమరులు నిక్కము సుమతి. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని పద్యపూరణలు గావించాలి. సెలవు, నమస్కారం.
1: మీరింతవరకు సరస వినోదని సమస్యాపూరణం విన్నారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానంద శర్మ. తర్వాత వినండి, అన్ని వయసుల వారికి యోగా అవసరమే, శ్రీమతి బోలెం సామ్రాజ్యం దీపికాయోగి ప్రబంధయోగి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
2: దీన్ని అధికారికంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో మానసిక ఆరోగ్యం, శారీరక దృఢత్వం, ఆధ్యాత్మిక సమతుల్యత కోసం మన ప్రాచీన భారతదేశంలో ఉద్భవించినటువంటి యోగా యొక్క విశిష్టతను గురించి వివరించడానికి మన స్టూడియోస్లో దీపికా యోగి గారు, ప్రబంధ యోగి గారు యోగా శిక్షకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం దీపికా యోగి గారు, ప్రబంధ యోగి గారు.
3: నమస్కారం అండి.
2: దీపిక యోగి గారు, యోగా వల్ల అసలు ఉపయోగాలు ఏమిటండి?
3: చాలా లాభాలున్నాయండి. మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం, అలాగే జ్ఞాపశక్తి బాగా ఉంది, టెన్షన్ లేకుండా ఉన్నాం, హాయిగా మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం అని చెప్తూ ఉన్నారు విద్యార్థులు. మేము చదువుకునేటప్పుడు ధ్యానం చేస్తాం, ఆ ధ్యానంలో మెమరీ పవర్ బాగా పెరిగి 100కి 100% మార్కులు వచ్చినాయని తెలియజేశారండి. అలాగా మెమరీ పవర్ బాగా పెరుగుతుంది, చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీంట్లో.
2: ప్రబంధ యోగి గారు, అసలు శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా చాలా ఉపయోగపడుతుందని చెప్పి అందరూ అంటుంటారు, ఏ రకంగా ఉపయోగాలు?
4: అంటే యోగా ద్వారా మనం ఏం చేస్తామంటే శరీరాన్ని వంచడం చేస్తూ ఉంటాం. పాదాస్థాసనము, ప్రాథమిక సాధన, త్రికోణాసనము, చక్రాసనము, ఒక్కొక్క ఆసనము ఒక్కొక్క పార్ట్కి చాలా చక్కగా పనిచేస్తూ ఉంటే నరాలు కదలిక బాగా జరుగుతూ ఉంటుంది. నరాల కదలిక ద్వారా రక్త సరఫరా బాగా జరుగుతూ ఉంటుంది. తద్వారా జీర్ణశక్తి, మల విసర్జన శక్తి ఇవన్నీ లభించడం ద్వారా, చక్కటి నిద్ర పట్టడం ద్వారా ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి ఉపయోగపడుతూ ఉంటుంది యోగా.
2: దీపిక యోగి గారు,

0: ఒక్కటి ప్రయోజనం కలుగుతూ ఉంటుంది. ఎందులోపు అయితేనే బోను ముదరాలు గనక ఎందులోపు ఎలా చేయము, 80 సంవత్సరాల తర్వాత చేయలేరు గనక వారికి ఉండదండి. అలాగా ఈ రకంగా యోగా చేసుకుని ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు అండి.
1: 80 నుంచి 80 ఏళ్ల వయస్కులు ఎవరైనా చేయ
0: ఎవరైనా చేయొచ్చు, ఆడవారు మగవారు అందరూ చేయొచ్చు. చక్కటి శరీర ఆకృతికి, ఆరోగ్యానికి, ఆనందానికి అన్నిటికీ ఉపయోగపడుతూ ఉంటుంది.
1: వయోధికులు చేస్తే శరీరం సహకరించదు అంటారు కదా, నడుము వంగదు, మోకాళ్ళు వంగవు ఇలా అంటుంటారు కదా, మరి ఎలా వాళ్ళకి ఎలా
0: అంటే, మొదటిసారిగా వచ్చేవారు కుర్చీలో కూర్చోబెట్టి చేస్తామండి, వాళ్ళ మోకాళ్ళు వంపు జరగదు గనక. కొన్ని రోజులు, ఒక 5-6 రోజులు చేసిన తర్వాత వాళ్ళు కూడా కింద కూర్చొని సాధన అన్ని ఆసనాలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేంటంటే నరాలు సాగటం మొదలవుతుంది, రక్త సరఫరా ప్రారంభమవుతుంది. ఆ రకంగా వాళ్ళు మళ్ళీ యోగాలో అన్ని ఆసనాలు చేయడానికి వాళ్ళకి కొంచెం సమయం పడుతుంది, అంతేగాని అన్నీ చేయగలుగుతారు. ఆ రకంగా వాళ్ళని తీర్చిదిద్దుతూ ఉంటాం.
1: పిల్లలకు అంటే ఇప్పుడు 8 ఏళ్ల ప్రాయం నుంచి చేసుకోవచ్చు యోగా అని అన్నారు కదా, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి?
2: ముఖ్యంగా విద్యార్థులకి యోగాకు వచ్చిన తర్వాత 4-5 రోజులకి బద్ధకం అంతా పోతుంది. తర్వాత ధ్యానము, ఈ ధ్యానాలు కూర్చోబెట్టి మేము చేపిస్తూ ఉంటాం గనక జ్ఞాపశక్తి అమోఘంగా ఉంటుంది. విద్యార్థులు టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాస్తారండి. కొంతమందికి ఎగ్జామ్ టైంలో కొంచెం ఇబ్బందులు వస్తాయి, ఆ ఇబ్బంది లేకుండా ఉంటాయి అన్నమాట యోగా చేస్తే. అలాగే మహిళలు వాళ్ళు చెప్తూ ఉంటారు, అమ్మా మేము ఈ 15 రోజులకి 10 సంవత్సరాలైంది ఇల్లు పూడ్చి తుడిచి, యోగాకు వచ్చిన తర్వాత నడుము వంచి ఇల్లు తుడుచుకోగలుగుతున్నాము, మెట్లెక్కి పైకి వెళ్ళి కిందకి రాగలుగుతున్నాం, ఎంత దూరమైనా నడవగలుగుతున్నాం, మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం. ఇంతకుముందు పని మనుషుల మీద ఆధారం ఉండేది, ఇప్పుడు ఆధారం లేకుండా చేయగలుగుతున్నాం చాలా. అలాగే నెలసరి సమస్యలు అది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. కటి సాధన ఉంది, ఆ సాధన చేస్తే చక్కగా నడుము నొప్పి తగ్గుతుంది, వెన్ను నొప్పి తగ్గుతుంది, తుంటి నొప్పి తగ్గుతుంది, సయాటిక నొప్పి తగ్గుతుంది. అలాగే నౌకాసనం ఉందండి, నౌకాసనం ఇది చేస్తే నెలసరి సమస్యలు బాగా తగ్గుతాయండి. చాలామందికి కూడా 20 రోజులకి 10 రోజులకి బ్లీడింగ్ కనిపిస్తుంది అంటారు. ఈ నెలసరిలో చాలా ఉపయోగం ఉందన్నమాట. మాకు నెలసరి సరిగ్గా వచ్చిందండి, ఎప్పుడు కూడా మానేయకుండా మేము యోగా చేస్తాము, నలుగురిని చేర్పిస్తాము అని చెప్తూ ఉంటారు. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది.
1: కొంతమంది మహిళల్లో సంతానం లేని సమస్య ఉన్నటువంటి, అంటే పురుషుల్లోనూ ఉంటారు మహిళల్లోనూ ఉంటారు.
2: అవునండి.
1: మరి ఈ యోగా వల్ల ఉపయోగాలు ఉంటాయా?
2: చాలా ఉన్నాయండి. సర్వాంగాసనము, విపరీతకరణి, హలాసనము ఇవి చేపిస్తాం. రోజు రోజుకి శరీరము నాజుగ్గా తయారవటమే కాకుండా సంతానం కలిగే భాగ్యం కూడా ఉంది.
1: సంతాన సాఫల్యానికి కూడా ఈ యోగా ఆసనాలు
2: ఉపయోగపడతాయండి. ఇంకా చాలా ఆహార నియమాలు పాటిస్తూ యోగా చేస్తే చక్కని పిల్లలు కూడా కలిగిన వారు ఉన్నారు, మాకు తెలియజేశారు అన్నమాట. మరి యోగా అంటే అంత మహత్యం ఉంది గనక ప్రతి స్త్రీ కూడా యోగా చేయాలని నేను కోరుకుంటున్నానండి.
1: కొంతమంది థైరాయిడ్ సమస్య అంటారు మహిళల్లో.
2: అవునండి.
1: ఆ సమస్య అధిగమించడానికి యోగాసనాలు ఉపయోగపడతాయా?
2: ఉందండి. భుజంగాసనం ఉంది, ఆ భుజంగాసనం చేస్తే థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తుంది. థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేసి సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ ఉంటే శరీరం కూడా నాజుగ్గా ఉంటుంది అన్నమాట.
1: ప్రబంధ యోగ్ గారు, ఈ యోగా చేయడానికి నియమాలు ఏమైనా ఉన్నాయా అండి?
0: నియమాలు మేము చెప్తూ ఉంటామండి. ఆహారం ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి చెప్తూ ఉంటాము. ముందుగా ఆహారం సాయంత్రం పూట త్వరగా తీసుకోమని చెప్తాము. 10 గంటలకల్లా నిద్రపోవాలి, ఉదయం 4 గంటలకి నిద్ర లేవాలి, 5 గంటలకల్లా ఇక్కడ ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు చేస్తూ ఉంటే చక్కటి ప్రయోజనం కలుగుతూ ఉంటుంది వారికి. ఈ 5 నుంచి 7 వరకు యోగా చేయడం ద్వారా వాళ్ళ పనులకు ఆటంకం లేకుండా ఉండే సమయాన్ని మనం కేటాయిస్తూ ఉంటాం. నియమాలు అంటే ఆహార నియమాలు చెప్తూ ఉంటాం. ఉదయం నుంచి రాత్రి వరకు ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, మంచినీరు ఎన్ని తాగాలి, ఇవి పాటిస్తూ ఉంటేనే మన శరీరానికి యోగా ఆహార నియమాలు రెండు ఉపయోగపడుతూ ఉంటాయి. రెండు రెండు పట్టాలలాగా ఉపయోగపడుతుంది. ఆ రకంగా యోగా చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ వస్తే చక్కటి ప్రయోజనం కలుగుతూ ఉంటుంది.
1: కొన్ని ముఖ్యమైన ఆసనాల వల్ల కొన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి ఆరోగ్యపరంగా అని అంటుంటారు.
0: ఇప్పుడు చక్రాసనం ఉందండి. చక్రాసనం చేస్తే ఏమవుతుందంటే గుండెకి సంబంధించినటువంటి సిరలు ధమనలు, అక్కడ ఉన్నటువంటి నరాలు, రక్తము, పంపింగు, ఇవి పోడికలు జరగటం చాలా ఇబ్బందులు ఉంటా ఉంటాయి. ఎప్పుడైతే చక్రాసనం మనం చేపించామో వాళ్ళకి ఆ

0: ఉడికిలన్నీ అయిపోయి రక్తం పలచబడి ఫోర్స్గా అంటే పంపింగ్ బాగా జరగటము ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా గుండె జబ్బుని మనం తప్పించుకోవచ్చు. అలాగే మనకి పాదస్థాసనం ఉంటుంది, ఉదరం బాగా ఉంటుంది, ఉదరానికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా చక్కగా వంగగలుగుతాం, వెన్ను నిటారుగా ఉంటుంది, వెన్నుకు పనికి వస్తుంది. ఒక ఆసనము 4-5 రకాల ప్రయోజనాలు చేకూరుతూ ఉంటుంది అన్నమాట.
1: ఇవాళ రోజున ప్రతి 10 మందిలో కనీసం 7-8 మందికైనా బీపీ షుగర్లు చెబుతున్నారండి. ఈ యోగాసనాల వల్ల బీపీ షుగర్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయండి?
0: బీపీ చాలా ప్రమాదమైనదండి, అది చాలా మందికి తెలియట్లేదు. బీపీ అంటే ఎప్పుడు కూడా బ్లడ్ ప్రెషర్ని తగ్గించుకుంటూ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆ కంట్రోల్లో ఉండాలంటే యోగాసనాలు చాలా బాగా పనిచేస్తాయి. మనం చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ బీపీని కంట్రోల్ చేసుకుంటూ ఆసనాలు చేయొచ్చు. ఉప్పు ఎక్కువగా వాడడం వలన బీపీ వస్తుంది. ఉప్పుని చాలా తగ్గించి వాడమని చెప్తాం. కారం ఉప్పు తగ్గించండి, కోపం తాపం పోతాయండి. ఇలాగా మేము రోజుకొక విషయాన్ని చెప్తూ ఉంటాం. నూనె వాడకం ప్రాణ సంకటం, తేనె వాడకం ప్రాణ పోషకం, ఇలాగ చెప్తూ ఉంటాం. జలపానం చేయండి, జబ్బులను పోగొట్టండి. ఒక్క జలపానం ఎక్కువగా చేయడం ద్వారా ఎన్నో రకాల జబ్బులు పోతాయని, ఆకుకూరలు కాయగూరలు ఇవి తీసుకోవడం ద్వారా మంచిదని, ఇవన్నీ రోజుకొకటి మనం చెప్తూ వాళ్ళ చేత చెప్పిస్తూ వాళ్ళకి ఆహారంలో జాగ్రత్తలు చెప్తూ ఉంటామండి. వాళ్ళకి మనసులో నాటుకుపోయి ఇంకా అవి పాటిస్తూ ఉంటారు. ఆ రకంగా ఆరోగ్యంగా తయారవడానికి అవకాశం ఉంది.
1: అలాగే కొంతమంది మామూలుగా గ్యాస్ ట్రబుల్ అని చెప్పి బాధపడుతూ రకరకాలుగా టాబ్లెట్ తీసుకుంటూ ఉంటారు. ఈ యోగాసనాల వల్ల ఈ గ్యాస్ అనేటువంటి సమస్య కూడా కొంచెం ఉపయోగం ఉంటుందండి.
0: మనం తీసుకున్న ఆహారం ద్వారా గ్యాస్ పొట్టలో ఏర్పడుతూ ఉంటుంది. ఆ గ్యాస్ పైనుంచి వస్తే తేనుపు, కింద నుంచి వస్తే ఇంకొక పదం చెప్తూ ఉంటారు. ఇది పవనముక్తాసనం చేపిస్తూ ఉంటాము. ఎప్పుడైతే వీరు పవనముక్తాసనం చేశారో పొట్టలో ఉన్న గ్యాస్ అంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు శరీరంలో ఉన్న గ్యాస్ని బయటికి నెట్టివేయడం జరుగుతూ ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ ఉండదు ఇక వారికి ఆసనం బాగా చేస్తూ ఉంటాయి. అన్ని ఆసనాలతో పాటు అది కూడా చేపిస్తాం.
1: మామూలుగా ఆసనాల్లో శీర్షాసనం అనేటువంటిది చాలా గొప్పది, సర్వాంగాసనం ఇంకా మంచిది అని ఇలా అంటారు. సర్వ అంగ ఆసనం అని ఆ పేరులో తెలుస్తోంది.
0: అవునండి, సర్వ అంగాలకి ఆసనం అది. సర్వ అంగాలకి ఆసనం గనక అది వేయగలగాలి. వీరు వచ్చిన తర్వాత ఒక 3 వారాల తర్వాత వేయగలుగుతారు. 3 వారాల లోపల వేయలేరు. సర్వాంగాసనం వేసిన తర్వాత అది బాగా వచ్చిన తర్వాత ఇంచుమించు శీర్షాసనం ఎలా ఉందో సర్వాంగాసనం కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఇది తల అడ్డంగా ఉంటుంది. శీర్షాసనంలో తల నిలువుగా పెట్టించేస్తాం. శీర్షాసనం అందరూ చేయకూడదు. వారికి ఉన్న ఇబ్బందులను బట్టి కళ్ళకు ఆపరేషన్ అయిన వారు, గుండెకి స్టెంట్లు వేయించుకున్నవారు, ఇలాంటి వారికి చూసి వాళ్ళకి శీర్షాసనం చేయించకుండా సర్వాంగాసనం ఇవన్నీ అందరూ చేయొచ్చు.
1: అమ్మా, కొన్ని ఆసనాలు వేయకూడదు అంటే వాళ్లకు ఉండేటువంటి ఆరోగ్య సమస్యలను బట్టి. ఇప్పుడు కొంతమంది నడుము నొప్పి వాళ్ళు ఉంటారు, మోకాళ్ళ నొప్పి వాళ్ళు ఉంటారు, స్పాండిలైటిస్ మెడ పట్టేసిన వాళ్ళు ఉంటారు, ఫలానా ఫలానా ఇబ్బందులు ఉన్న వాళ్ళు చేయకూడదు అని చెప్పి ఉంటాయండి?
2: ఉన్నాయండి. సర్వాంగాసనం చేయకూడదు, సర్వైకల్య స్పాండిలైటిస్ ఉన్న వారు చేయకూడదు. అలాగే విపరీతకరణి, హలాసనము, శీర్షాసనము ఇవి వేయకూడదు. ఎప్పుడైనా సరే యోగాసనాలు ఎప్పుడు కూడా గురుముఖంగా నేర్చుకోవాలండి. ఒక 4 రోజులు గురుముఖంగా నేర్చుకుంటే తర్వాత ఎలా వేయాలి, ఎలా ఆహారం తీసుకోవాలి అవన్నీ తెలుస్తాయి అన్నమాట అనుభవపూర్వకంగా. యోగాకి రావటమే మహాభాగ్యం. యోగాకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తూ ఉంటారు మాకు సమస్య ఉందని. ఆ సమస్యను బట్టి ఈ ఆసనం వేయండి, ఈ ధ్యానం చేయండి, ఈ ఆహారం తీసుకోండి అని చెప్తాం. అట్లా చేయటం వలన వారి సమస్యలు తగ్గుతాయండి. పాదాస్థాసనం చేపిస్తాము, కొంత సమస్య తగ్గుతుంది. అలా త్రికోణాసనం చేపిస్తాము, నడుము సన్నబడుతుంది, శరీరం నాజుగ్గా ఉంటుంది, శరీరంకి ఉత్సాహం వస్తుంది. అలా ఉంటుందండి యుక్త వయసు వాళ్ళకి.
1: మెనోపాజ్ స్టేజ్ లో మహిళలు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు అలాగే మానసికంగా కూడా కొంచెం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు.
2: అవునండి.
1: వాళ్లకు ఏ రకంగా ఉపయోగపడుతుందండి?
2: వాళ్ళకి యోగా అనేది పూర్వజన సుకృతం అన్నమాట. వాళ్ళు గనక యోగాకు వస్తే ఒక 15 రోజులకి హార్మోన్స్ బ్యాలెన్స్ సరిగ్గా వచ్చి వాళ్లకున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. 4 రోజులు అయ్యేటప్పటికి 60 వయసు వాళ్ళు కూడా 20 సంవత్సరాల వాళ్ళు ఎలా ఉంటారో అలా నడవగలుగుతారు, యాక్టివ్గా ఉంటారు, అన్ని పనులు చేసుకుంటారు, వాళ్ళ సమస్యలన్నీ తీరుతాయి.
1: యోగా వల్ల అన్ని వయసుల వారికి అంటే 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు ఎన్నో రకాల మానసిక శారీరక లాభాలు ఉంటాయని చెప్పి, అలాగే ఈ సంవత్సరం కూడా ఇచ్చినటువంటి నినాదం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేటువంటి నినాదం కూడా మనకిచ్చారు. మన భారతదేశం

0: దేశంలో ఉద్భవించినటువంటి ఈ యోగ ప్రపంచ దేశాల్లో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు గాంచింది. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా అనేటువంటిది చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆశిద్దాం. నమస్కారం అండి, ధన్యవాదాలు.
1: నమస్కారం అండి, ధన్యవాదాలు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వార్తావాహిని.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: మధ్యప్రదేశ్లోని బేతుల్లో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా గిరిజన వర్గాల సాధికారత అనే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, గిరిజన వర్గాలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో జరిగిన ఈ సదస్సు కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే కాకుండా యావత్ దేశానికి ముఖ్యమైందన్నారు. గిరిజనుల జీవనశైలి సహజంగానే ప్రకృతికి ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉంటుందని, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతితో సామరస్యంగా జీవించడం అనేది గిరిజన వర్గాల నుంచి నేర్చుకోవచ్చని తెలిపారు. ఆధ్యాత్మికత, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ, మానవ సంక్షేమం సమ్మిళిత అభివృద్ధికి మూలస్తంభాలుగా చేసుకుని భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించడానికి అందరూ మరింత నిబద్ధతతో కలిసి పనిచేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
3: ఇస్ మహాసమ్మేళన్ మే భవిష్య సమగ్ర కార్యయోజనా బనేగీ జో దేశ కే జనజాతీయ సమాజ కో రాష్ట్రీయ ప్రగతి కే ప్రముఖ భాగీదార్ కే రూప మే సశక్త కర్నె మే సహాయక హోగీ. తేజ్ భక్తి దునియా మే సమాజ కే హర్ వర్గ కే ఆధ్యాత్మిక శుచితా బహుత్ మహత్వపూర్ణ హో జాతీ హై. మే బ్రహ్మా కుమారీ సంస్థా కో ఇస్ మహత్వపూర్ణ పహల్ కే లియే హార్దిక్ బధాయి దేతీ.
1: ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMBBRY కింద లబ్దిదారులకు 2,400 కోట్ల రూపాయల నిధులను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం విడుదల చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రపంచమంతా భారత యువశక్తి గురించే చర్చిస్తోందని పేర్కొన్నారు. దేశ యువతలో అసాధారణ సామర్థ్యం ఉందన్నారు. PMBBRY పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడి తొలిసారి ఉద్యోగాల్లో చేరిన యువతకు సామాజిక భద్రత లభించిందని తెలిపారు. నైపుణ్యాల ద్వారానే యువత కలలు సాధ్యపడతాయని చెప్పారు. గత 12 ఏళ్లలో మౌలిక సదుపాయాలు, తయారీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, అంతరిక్షం, స్టార్టప్లు వంటి అన్ని రంగాల్లో ఉపాధి మార్గాలను పటిష్టం చేశామని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
4: आम तौर पर योजनाएं या तो कर्मचारी के लिए बनती हैं या तो फिर उद्योगों के लिए बनती हैं, लेकिन ये एक योजना ऐसी है, इस योजना में भारत के सामर्थ्यवान मेरे युवा, समृद्ध युवा भविष्य की ओर और उद्योग विकास की ओर और इन दोनों को साथ लेकर चलती है. जो युवा अपनी पहली नौकरी शुरू करता है సర్కార్ ఉస్కే సాత్ ఖడీ హోతీ హై.
2: ఢిల్లీలో నిర్వహించిన 26 అఖిల భారత వేలిముద్రల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, నేరాలకు సంబంధించిన చట్టాల్లో ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి శిక్ష పడే వరకు 3 సంవత్సరాలలోపు న్యాయం జరిగేలా చూడటం న్యాయ సంస్కరణల ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఎన్సీఆర్బి అభిజ్ఞాన్, సీఆర్పీఐ, ఈ ప్రాసిక్యూషన్ 2.0, ఈ ఫోరెన్సిక్స్ 2.0 వంటి వ్యవస్థలు అపరిష్కృతంగా ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి, సకాలంలో న్యాయం అందటానికి దోహదపడతాయని అన్నారు. నేర నివారణే లక్ష్యంగా అంచనా ఆధారిత పోలీసింగ్ విధానం వైపు చర్యలు చేపడుతున్నామని అమిత్ షా పేర్కొన్నారు.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద శనివారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి పాల్గొన్నారు.

0: కార్యక్రమంలో యోగా సాధకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మరో ముందడుగు పడిందని తెలిపారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యానికి మార్గదర్శకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
1: Yoga meditation is heritage. Every person in this world should follow spirituality. It will control your mind, body, organs, proper thinking, proper happiness. In this context, I am appreciating our honorable Prime Minister.
2: Yes.
1: First time, not only is following yoga, he convinced United Nations to make it as a event. Yoga International Day. Today, 190 countries are going to participate yoga. That is our gift.
3: ఢిల్లీలో జరిగిన వార్షిక ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారుల సదస్సులో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొత్త పాస్పోర్ట్ జారీ ప్రక్రియ వేగవంతంగా, సురక్షితంగా ఉండేలా సరళతరం చేసినట్లుగా చెప్పారు. డిజిటల్ పాలనకు ఇది ఒక నిదర్శనమని అన్నారు. పాస్పోర్ట్ కేవలం కొన్ని పేజీల పుస్తకం కాదని, జాతీయ గుర్తింపునకు ఒక శక్తివంతమైన సాధనమని అభివర్ణించారు. మన విదేశాంగ విధానం భారతదేశాన్ని ఒక విశ్వ బంధువుగా నిలబెడుతోందని చెప్పారు. భారతీయ పాస్పోర్ట్ను అంతర్జాతీయంగా గౌరవంగా, విశ్వాసంతో చూస్తారని జయశంకర్ గుర్తు చేశారు.
0: కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మంగళవారం పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా విజయవాడలోని రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. అలాగే విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ చాయ్ పే చర్చ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని అన్నారు. దేశంలోనే అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాజధాని అమరావతి సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
4: आज प्रधानमंत्री नरेंद्र मोदी जी ने प्रधानमंत्री बनते हुए पूरा 12 साल हुआ है. कंटिन्यूअसली सर्विंग इलेक्टेड प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी है. यह रिकॉर्ड है. प्रधानमंत्री जी ने देश में एक बहुत बड़ा बदलाव लाया है. वो इंफ्रास्ट्रक्चर में हो, हमारे ओवरऑल पॉवर्टी इरेडिकेशन में हो, और ऐसे सभी क्षेत्रों में बहुत बड़ा बदलाव लाया है. उसमें तो एक हमारा जो डिप्लोमेटिक रिलेशन है और विश्व स्तर भारत
3: ఖరీఫ్ 2026 పంట కాలానికి సంబంధించి దేశవ్యాప్తంగా చేపడుతున్న సన్నాహక చర్యలపై కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచడం, పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ది సాధించడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్లో ఎదురయ్యే ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రైతులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను ముందుగానే చేపట్టాలని సూచించారు. నీటి సంరక్షణ, నేలలో తేమ నిర్వహణ, అంతరపంటల సాగు, ప్రత్యామ్నాయ పంట విధానాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్రణ సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ సర్వే వచ్చే 14 వరకు నెల రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు గణన పత్రాలను అందజేస్తున్నారు. ఫామ్లలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు నంబర్, చిరునామా వివరాలతో పాటు పాత ఫోటో ముద్రించి ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లు నింపాల్సి ఉండగా అవసరమైన సహాయాన్ని బీఎల్ఓ అందించనున్నారు. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కోసం ఎన్నికల సంఘం రాష్ట వ్యాప్తంగా 4,16,00,000 గణన పత్రాలను ముద్రించగా 46,397 మంది బీఎల్ఓలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
3: మహారాష్ట పుణేలోని రంజన్గావ్ మహారాష్ట పారిశ్రామిక అభివృద్ది సంస్థ ఎంఐడిసిలో అమెరికాకు చెందిన జాబిల్ కంపెనీ కొత్త తయారీ కేంద్రాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, భారతదేశం ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఆవిర్భవించిందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా భారత్ ఉందన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంలోనే

0: రెండవ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా అవతరించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. దేశంలో మహానగరాల మధ్యన రైళ్ల అనుసంధానం వేగంగా జరుగుతోందని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
1: माननीय प्रधानमंत्री जी ने सात नए कॉरिडोर का निर्णय लिया है. उस निर्णय में अपने को मुंबई से पुणे ये जो 170 किलोमीटर का कॉरिडोर है ये मात्र 48 मिनट्स की जर्नी हो जाएगी. यानी मुंबई और पुणे एक तरीके से ट्विन सिटीज बन जाएंगे. मुंबई पुणे बहुत अच्छा एक इकोनॉमिक कॉरिडोर बन जाएगा और पुणे से हैदराबाद जो 500 किलोमीटर है करीब वो 2 घंटे 8 मिनट का जर्नी रह जाएगी. यानी पुणे हैदराबाद मुंबई अहमदाबाद सूरत वापी ठाणे
2: దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన DDUGKY కింద ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల ద్వారా గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమాలు మరింత విస్తరించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. యువత సాధికారతకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పడుతుందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
0: ఉత్తరప్రదేశ్ జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన కార్యకలాపాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ విమానాశ్రయం దేశీయ అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేస్తుందన్నారు. ప్రపంచస్థాయి విమానయాన మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత ఫలితమే ఈ విమానాశ్రయమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. గడిచిన 12 సంవత్సరాలలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165కు పెరిగిందని తెలిపారు. విమానాశ్రయ మౌలిక సదుపాయాల కోసం 140,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టడం జరిగిందని తెలిపారు.
2: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీటి కొరత నివారణ, నదుల పరిరక్షణ, అలాగే జలవనరుల సమర్థ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు స్థిరమైన తాగునీటిని అందించేందుకు మరింత సమర్థవంతమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అభివృద్ధికి సంబంధించిన పనులకు సహకారం అందించాలని కోరారు.
3: శ్రీశైలం రాజాజీసాగర్ టైగర్ రిజర్వ్ ఉంది. దాంట్లో 90 బేస్ క్యాంప్స్ ఉన్నాయి. అంటే టైగర్ మూవ్మెంట్ కి ఇవన్నీ ఎలా ఉన్నాయని చూడటానికి దాన్ని మేము ఏమి అడిగామంటే ఒక 150 బేస్ క్యాంప్స్ పెంచుకోవాలి. దానికి అదనంగా ఒక 300 మంది పర్సనల్ ఫారెస్ట్ గార్డ్స్ అవసరం అవుతారు. సో దాన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, వాటి కింద మీరు అదనంగా ఒక 60 క్యాంప్స్ మేము యాడ్ చేయాలనుకున్నాం. అది సంవత్సరం పాటు ఆ బేస్ క్యాంప్ రన్ చేయడానికి కావాల్సిన నిధులు కూడా ఇవ్వమని రిక్వెస్ట్ చేసాం. దానికి వాళ్ళు కూడా చాలా అగ్రీ చేశారు. దానికి గోదావరి పొల్యూషన్ మీద సహాయం చేయగలరా దీన్ని అడిగాయి. మేము అడిగిన ఆల్మోస్ట్ ఒక 7 to 8 points పెద్ద మనసు అన్ని ఒప్పుకున్నారు, వారికి థ్యాంక్స్.
0: ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ రాష్ట్రాలకు కొత్త నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ రాష్ట్ర డైరెక్టరేట్ల ఏర్పాటుకు రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో ఎన్సీసీ రాష్ట్ర డైరెక్టరేట్ల సంఖ్య మొత్తం 19కి చేరింది. ఈ కొత్త డైరెక్టరేట్ల వల్ల గణతంత్ర దినోత్సవ కవాతు శిబిరం, అఖిల భారత తలసైనిక శిబిరం వంటి శిబిరాలలో ఎక్కువ మంది క్యాడెట్లు పాల్గొనేందుకు వీలు కలుగుతుందని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అలాగే పర్వతారోహణ, ట్రెక్కింగ్, పారాసైలింగ్ వంటి సైనిక శిక్షణ సాహస కార్యకలాపాలలో క్యాడెట్లకు మరింత విస్తృత అవకాశం లభిస్తుందని వివరించింది.
2: మహిళల రక్షణ కోసం పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ పోస్ట్ చట్టం సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శుక్రవారం సూచించింది. ప్రభుత్వ, ప్రైవేట్, వ్యవస్థీకృత లేదా అసంఘటిత రంగంలోని ప్రతి కార్యాలయంలోనూ పోస్ట్ చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని కోరింది. రాష్ట ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు తక్షణమే చర్యలు తీసుకోవడానికి 18 చర్యలను కూడా కమిషన్ సిఫార్సు చేసింది. మహిళలు పనిచేసే చోట రక్షణ ఉండాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ పేర్కొన్నారు.
0: తుర్కియా దేశంలోని అంటాలియాలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ 3వ దశలో విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ మెన్స్ సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తి స్వర్ణ పతకాలు సాధించడం పట్ల రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమ వేదికగా సోమవారం అభినందించారు. ఇది ఆంధ్రప్రదేశ్కు, దేశానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎం కల్పన. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: వార్తావాహిని ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ముందుగా పెదరాయుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. రచన భువనచంద్ర. ఈ పాటను వినిపించమంటూ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు.

పరికరం తర్వాత గుడిగంటల చిత్రానికి పిబి శ్రీనివాస్, ఎస్పి శైలజ, పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం ఘంటసాల, రచన సీనారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ రచనల సుబ్రహ్మణ్యం కోరుతున్నారు సరిపల్లి నుంచి.

కార్యక్రమం తర్వాత బెబ్బులి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం వింటారు. ఈ పాటను వినిపించమంటూ వెంకటేష్, సాయి, దివ్యజ్యోతి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి కోరుతున్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వన్డే ఆర్జే సిహెచ్ వైష్ణవి గారితో మహాలక్ష్మి గారి సంభాషణ వింటారు.
1: 90 వసంతాల ఆకాశవాణిలో ఈరోజు వన్డే ఆర్జేగా మన ముందు వైష్ణవి ఉంది. హాయ్ వైష్ణవి, ఎలా ఉన్నావు?
2: హాయ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నా. కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయమని నిన్ను ఎవరు ఎంకరేజ్ చేశారు?
2: మా మేడం చెప్పారు పార్టిసిపేట్ చేయమని. మీకు ఎస్ఏ రైటింగ్లో బాగా రాస్తావు, నీకు కొంచెం నాలెడ్జ్ కొంచెం గెయిన్ అయితే రాస్తే అని చెప్తే సరే అని పార్టిసిపేట్ చేశాను. పేరెంట్స్ ఎంకరేజ్ కూడా ఉంది, నువ్వు రాయగలవు, రాయి, చూద్దాం విన్ అవుతావేమో అని సపోర్ట్ చేశారు.
1: విన్నర్ అవుతావు అనుకున్నావా?
2: అనుకోలేదు, కానీ అవుతా. అంతమంది రాసాం కదా, నాది
1: అంటే డిఫరెంట్గా అందరు రాసిన దాంట్లో నీది డిఫరెంట్గా ఒక పాయింట్ ఏం మెన్షన్ చేసి ఏ అంటే నీకు ఏమైనా గుర్తుందా ఏం మెన్షన్ చేసావని?
2: ఆకాశవాణి అంటే నార్మల్గా ఎంటర్టైన్మెంట్ అది కాదు, దానివల్ల చాలామంది ఉపాధిగా ఎంతోమంది కళాకారులు దాని నుంచే పరిచయం అయ్యారని చెప్పాను, రాశాను. రైతులకి అసలు ఇంతకు ముందు టైం చూడాలంటే మనం ఇప్పుడైనా సరే వాచ్ వైపు క్లాక్ వైపు చూస్తాం, అప్పుడు అలా కాదంటే న్యూస్ ఎప్పుడు వస్తే 7 అయింది, ఇది ఇప్పుడు వస్తుందంటే టైం ఇంత అయి ఉండొచ్చు అని చెప్పి చెప్పేవాళ్ళంట.
1: ప్రోగ్రామ్ని బట్టి ఈ టైం
2: ప్రోగ్రామ్ని బట్టి ఈ టైం అయింది ఇలాగా అని చెప్పేవాళ్ళు.
1: ఓకే, నువ్వు ఈ కాంపిటీషన్కి ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యావు?
2: ఆ రోజు మార్నింగ్ చెప్పారు మాకు, మేము నైట్ ప్రిపేర్ అయ్యాం. పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పారు, అమ్మమ్మ వాళ్ళు కానీ మేము చిన్నప్పటి నుంచి చదివినే పెరిగాము, 90 ఇయర్స్ అయ్యాయని చెప్పి చెప్పారు. చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళ నుంచి.
1: వన్డేలో ప్రిపేర్ అయిపోయి ప్రెసెంట్ ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు?
2: నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాక బీకామ్ కంప్యూటర్స్ అప్లికేషన్.
1: హాబీస్?
2: హాబీస్ మ్యూజిక్ వింటాను, డ్రాయింగ్ వేస్తాను, డాన్సింగ్,
1: మ్యూజిక్
2: విత్ ఫ్రెండ్స్.
1: ఓకే, మ్యూజిక్ అంటే క్లాసికల్ మ్యూజిక్ ఏమైనా నేర్చుకున్నావా?
2: అంటే ఏం కాదు,
1: జనరల్ మ్యూజిక్.

0: చేస్తావు?
1: ఓకే. డాన్స్
0: డాన్స్ రెండు మిక్స్
1: క్లాసికల్
0: మిక్స్ రెండు
1: నేర్చుకున్నావా?
0: నేర్చుకున్నాను, ఆపేసాను ఇంకా మళ్ళీ.
1: ఓకే. ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉందా?
0: నీ చూపులే, ఆ సాంగ్ ఇష్టం నాకు.
1: పాడతావా?
0: టూ లైన్స్ పాడతా.

0: చెలి అమావాస్యనే ఉన్నా మరి అందించవే దీపావళి.
1: బాపాడు, నీ ఫేవరెట్ సాంగ్ ఇప్పుడు విందామా వైష్ణవి?
0: విందామక్క.

0: సాంగ్ విన్నాం కదా. సో నువ్వు బీకామ్ కంప్యూటర్స్ కదా చెప్పావు, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు?
1: తెలుగు, ఇంగ్లీష్, ఈ కామర్స్, ఏఐ, అకౌంట్స్.
0: ఏఐ కూడా ఉందా? ఓకే. అకౌంట్స్ డిఫికల్ట్గా ఉంటుందా?
1: అన్నిటికంటే కొంచెం అదే కష్టంగా ఉంటుంది.
0: అకౌంట్స్ అన్నావు కదా, మరి అకౌంట్స్లో మరి అడగనా కొన్ని క్వశ్చన్స్ ఏమైనా?
1: అడగండి.
0: ఏది ఫస్ట్ వస్తుంది, డెబిటా క్రెడిటా?
1: డెబిట్ కమ్ ఫస్ట్.
0: గుడ్. ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు?
1: లూకా పాషియోలి.
0: కరెక్ట్. బ్యాలెన్స్ షీట్ ఎందుకు అసలు వెయ్యాలి?
1: ఇప్పుడు ఒక కంపెనీ స్టార్ట్ చేసాము, రన్ అవుతుంది, అది అసలు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలియాలంటే బ్యాలెన్స్ షీట్ వేస్తాం. లయబిలిటీస్ అసెట్స్ అన్ని వేసి లాస్ట్కి ఏది టాలీ అయితే
0: ఇయర్ ఎండింగ్లో
1: ఆ కంపెనీ అసలు స్టార్టింగ్ మనం అందరం ప్రాఫిట్ కోసమే స్టార్ట్ చేస్తాం, అది లాస్ట్కి ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో తెలియాలంటే బ్యాలెన్స్ షీట్ చేయాలి. ట్రై.
0: డిప్రిసియేషన్ అంటే ఏంటి?
1: తరుగుదల. అంటే ఇప్పుడు మనం ఒక ఫర్నిచర్ కానీ ఏదైనా ఒక మెషినరీ కానీ కొంటే అది 3 ఇయర్స్ కూడా అలాగే ఉంటుందని చెప్పలేం కదా, 1 ఇయర్ 1 ఇయర్ డిక్రీజ్ అవుతూ వస్తుంది స్క్రాప్ వాల్యూ, దాన్ని క్యాలిక్యులేట్ చేసేది డిప్రిషియేషన్.
0: జిఎస్టీకి ఫుల్ ఫామ్ తెలుసా?
1: గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్.
0: గుడ్. సరే, నీకు జనరల్గా నువ్వు విన్న వాటిల్లో గవర్నమెంట్ స్కీమ్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ కానీ నచ్చింది ఏదైనా ఉంటే చెప్పగలవా?
1: విన్నదానికన్నా ఇప్పుడు మాకు అవసరం, మేము వాడుతుంది ఉచిత బస్సు పథకం,
0: స్త్రీశక్తి.
1: ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో లేడీస్ అందరూ ప్రభుత్వ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఈ పథకం వల్ల ఉద్యోగం, విద్య, హాస్పిటల్స్, మార్కెట్ అలాంటి అవసరాల కోసం ఖర్చు లేకుండా ప్రయాణించగలుగుతున్నాం.
0: ఎక్కడికైనా వెళ్ళాలంటే
1: దీనివల్ల ప్రయాణం ఖర్చు తగ్గుతుంది, ఇంట్లో ప్రాబ్లమ్స్, కొంచెం ఆర్థిక భారం కూడా తగ్గుతుంది, స్వేచ్ఛగా ప్రయాణించగలిగే అవకాశాన్ని పెంచారు ఈ పథకం ద్వారా.
0: ఓకే వైష్ణవి, ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. జనరల్గా నువ్వు టక్ చెప్పేయాలి. స్ట్రీట్ ఫుడ్డా హోమ్ ఫుడ్డా?
1: స్ట్రీట్ ఫుడ్.
0: ఓకే. మీ ఫేవరెట్ లెక్చరర్ ఎవరు?
1: మా ఫేవరెట్ లెక్చరర్ అకౌంట్స్ మ్యామ్.
0: అకౌంట్స్ ఫేవరెట్ సబ్జెక్టా? కష్టం అన్నా అదే ఫేవరెటా?
1: కష్టం ఇష్టంగా చేసు.
0: గుడ్. బిజినెస్సా గవర్నమెంట్ జాబా?
1: గవర్నమెంట్ జాబ్.
0: నెక్స్ట్ ఏంటి అంటే నువ్వు ఏదైనా స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా నేను ఇంకా పెంచుకోవాలి అనుకుంటే ఏ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకుంటావు?
1: కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తాను.
0: ఎందుకు?
1: నాకు కొంచెం స్టేజ్ ఫియర్, ఎవరితో మాట్లాడాలంటే భయం,

0: ఇప్పుడు ఈ కాలంలో పిల్లలకి కొంచెం ఎవరితోనో పెద్దవాళ్ళతో మాట్లాడాలన్నా, స్టేజ్ మీద మాట్లాడాలన్నా మాట్లాడలేకపోతున్నాం. కొంచెం అది పెంచుకుంటే మాకు ఇంటర్వ్యూస్లో అట్లా హెల్ప్ అవుతుంది.
1: కానీ ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు. నీకు బాగా అంటే నువ్వు బాగా లోగా ఉన్నప్పుడు ఏం చేయాలనుకుంటావు?
0: పడుకుంటాను, స్లీప్ స్లీప్
1: నిద్రపోతావా?
0: నిద్రపోతాను.
1: ఒక మంచి నిద్ర వేసేసి లేస్తే అంతా సెట్ అయిపోతుందా?
0: సెట్ అవ్వదు కానీ ముందు మైండ్ కొంచెం
1: ఫ్రీ అవుతుంది.
0: ఫ్రీ అవుతుంది.
1: బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కదా మీరు చదువుతుంది, నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్?
0: తీసుకోవడానికి మాత్రం బీకామ్ కంప్యూటర్స్ తీసుకున్న సాఫ్ట్వేర్ వైపు వెళ్దామని. నా అంబిషన్ వచ్చేసి లాయర్ లా తీసుకొని లాయర్ చేయాలని.
1: అదేంటి చదువు ఇలాగా మరి అంబిషన్ వేరే?
0: పేరెంట్స్ కోసం ఇది, నా కోసం లాయర్ అవ్వాలని.
1: ఓకే, బీకామ్ కంప్లీట్ చేశాక నెక్స్ట్
0: ఎల్ఎల్బి చేద్దాం.
1: ఓకే, లాయరే ఎందుకు?
0: మా కోసం మేమే పోరాడాలి కదక్క.
1: ఓకే వెరీ గుడ్. నీ కోసమేనా మరి?
0: స్త్రీల కోసం,
1: స్త్రీల కోసం, సొసైటీ కోసం,
0: నాలాంటి వాళ్ళ కోసం.
1: వెరీ గుడ్.

0: అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళు అంటే ఎవరైనా కానీ లేడీస్ కోసం అని ప్రత్యేకించి చెప్పావు. బట్ పెళ్ళైన వాళ్ళు పడే ఇబ్బందులు ఒక విధంగా ఉంటాయి, చదువుకునే పిల్లలు పడేవి ఒక విధంగా ఉంటాయి. అట్లా ఎవరికి నువ్వు ఎక్కువ సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావు?
1: న్యాయం ఎవరికన్నా జరగాలక్క, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, మ్యారీడ్ అన్మ్యారీడ్ అదేం లేదు. వాళ్ళకి తెలియాలి వాళ్ళ హక్కులు ఏంటో. ఇప్పుడు చదువుకొని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలీదు ఏది రైట్ ఏది రాంగ్, వాళ్ళ హక్కులు ఏంటి, వాళ్ళ బాధ్యతలు ఏంటి, అవి వాటి కోసం ఎంతో నా వంతు ప్రయత్నం.
0: వెరీ గుడ్. నీకేమైనా డ్రీమ్ ప్లేసెస్ ఉన్నాయా విజిట్ చేయాలి అని? అట్లా
1: వారణాసి.
0: ఎందుకు వారణాసి ఇష్టం?
1: అంటే నేను విన్నాను, మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవారు పూర్వకాలంలో కాశీకి వెళ్ళాలంటే ఇంక మొత్తం అంత బాధ్యతలన్నీ తీరిపోయాక ఇంక వస్తామో లేదో తెలియకుండా ముందే భోజనాలు పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. వస్తామో లేదో తెలియకుండా ఇంక మొత్తం అన్ని బాధ్యతలు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసి వెళ్ళిపోయేవాళ్ళు. అది చాలా గ్రేటెస్ట్ ప్లేస్ అది. అలాగా ప్లేస్
0: అందుకని ఆ ప్లేస్ వెళ్ళి ఖచ్చితంగా అంత డివైన్ ప్లేస్ని విజిట్ చేయాలి అని నీ డ్రీమ్. ఇంకా
1: ఇంకా అరుణాచలం.
0: అరుణాచలం కూడా వెళ్ళావా ఎప్పుడైనా?
1: వెళ్ళలేదు.
0: వెళ్ళాలి
1: వెళ్ళాలి.
0: ఫ్రీక్వెంట్గా ఎక్కడికైనా ట్రావెల్ చేస్తుంటావా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ?
1: ఫ్రెండ్స్తో వెళ్ళలేదు కానీ ఫ్యామిలీతో వెళ్తాను.
0: ఫ్యామిలీతో వెళ్తారా? అసలు ఈ కాంపిటీషన్లో అంటే ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో మీ మేడం చెప్పారని చెప్పి నువ్వు ట్రై చేసావు, మీ పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేశారు, ఓకే. కానీ నీ అంతటా నువ్వు అంటే ఓకే ట్రై చేద్దామని అనుకున్నావా? వన్ డే ఆర్జే అవుతానని ముందే తెలుసా? అంటే ఇట్లా విన్నర్ అయిన వాళ్ళని వన్ డే ఆర్జేగా అవకాశం ఉంది అందుకని ట్రై చేసావా, లేకపోతే ఎస్సే రైటింగ్ ఇష్టం కాబట్టి ట్రై చేసావా?
1: టాపిక్ నచ్చింది కాబట్టి, ఆకాశవాణి గురించి ఇంకా మన హోమ్లీ ఫీలింగ్ వచ్చింది దాని గురించి రాయాలంటే. తెలిసిన వాళ్ళ నాట్ డే ఇంటర్నెట్లో కాకుండా ఇంట్లోనే వాళ్ళని అడిగితేనే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే రాద్దాము చూద్దాం.
0: నీకు మీ ఇంట్లో అంటే ఇంట్లో కానీ నీకు బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరు?
1: సపోర్టా? మా అమ్మ.
0: మీ మమ్మీ?
1: అమ్మ అమ్మ సపోర్ట్ సిస్టమ్.
0: మీ మమ్మీ ఇంకా నువ్వు ఏది ఎంత లోగా ఉన్నా ఏదైనా మీ మమ్మీ
1: ఫస్ట్ ఫ్రెండ్.
0: ఓకే. నీకు నీ లైఫ్లో రోల్ మోడల్ ఎవరు?
1: రోల్ మోడల్ అంటే మా అక్క అనురాధ నందిని అని, ఇప్పుడు జర్మనీలో చదువుతుంది.
0: ఓకే.
1: ఒక ఆడపిల్లకి బయటికి వెళ్ళి చదివి ఇప్పుడు చదువు ఎందుకు అనే దాని నుంచి బయటికి వెళ్ళి తాను వేరే కంట్రీకి వెళ్ళి తను చదువుకుంటూ జాబ్ చేస్తూ ఉంటుంది తల్లాగా ఉండాలని చెప్పి.
0: ఓకే. ఏం చదువుతుంది?
1: బీఎస్సీ అగ్రికల్చర్ ఫార్మింగ్.
0: మీ అక్కే నీకు ఇన్స్పిరేషన్ అయితే. చివరిగా అంటే ఇప్పుడు ఉన్న యూత్కి నువ్వేమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు?
1: ముందు భయం వదిలేయాలి. రేపేమవుతుంది అప్పుడు కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తర్వాత ఏమొస్తుందో ఆలోచించుకొని ఇప్పుడు మనం ఏది చేస్తే దానికి
0: ఏది చేయాలనుకుంటే అది చేయాలి ధైర్యంగా. ఫెయిల్ అయినా
1: మనం
0: అది ఆలోచించకుండా, ఫెయిల్యూర్ గురించి ఆలోచించకుండా ఏది చేయాలనుకుంటే అది చేసేయాలి. బాగా చెప్పావు వైష్ణవి. చాలా థ్యాంక్స్ వైష్ణవి, మా ఆకాశవాణి స్టూడియోకి వచ్చి వన్ డే ఆర్జేగా బాగా మాట్లాడావు. స్టేజ్ ఫియర్ ఉందని చెప్పావు కానీ చాలా బాగా మాట్లాడావు. చాలా థ్యాంక్స్.
1: నేను మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి, మీ ఇలాంటి అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్. ఆకాశవాణికి మెయిన్గా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది.
0: గుర్తుండిపోతుంది,
1: గుర్తుండిపోతుంది, లైఫ్
0: మెమరబుల్.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలోను వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: the iconic venue. Speaking on the occasion, Mr. Modi said, yoga is not just physical exercise and is not restricted to any age group, but it is an expression of human spirit. President Draupadi Murmu also performed yoga at Garrison Ground in Jabalpur, Madhya Pradesh today. A large number of public representatives, officials and citizens were present at the event. Addressing the event, the president said, yoga is a celebration of India's great tradition. She said yoga has shown humanity the path to a healthy, balanced and meaningful life. The National Testing Agency, NTA, has issued guidelines for the students appearing for the NEET UG re-examination today. Over 22.79 lakh candidates will sit for the exam in 551 cities in India and 14 cities abroad. The NTA said that entry to the examination centres will close at 1:30 in the afternoon. It has asked the students to carry their admit cards and valid photo ID. The admit cards for the exam can be downloaded from the website neet.nta.nic.in. The admit card for the 3rd of May exam shall not be valid for entry today. Meanwhile, Union Education Minister Dharmendra Pradhan has urged the students to take the exam without fear and wish them the very best. Talking to media in New Delhi, the Education Minister assured that all necessary arrangements have been made for the smooth conduct of the exam. Union Home Minister Amit Shah paid tribute to Rashtriya Swayamsevak Sangh RSS founder Dr. Keshav Baliram Hedgewar on his death anniversary today. In a social media post, Mr. Shah remembered Dr. Hedgewar for establishing the Sangh and spreading the ethos of nation first and cultural nationalism among the people. In cricket, India A were 221 for 3 in 28 overs against host Sri Lanka A in the final match of the Tri-Nation A Series 2026 in Dambulla when reports last came in. And that is the end of this news bulletin.
1: Akashvani Vijayawada Kendram. శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. మరి శ్రోతలు 0866 24 888 12 ఈ నంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలను రాసి పంపించండి. మరి ఈరోజు ఎవరెవరు ఏం పంపించారో, ఎలాంటి మెసేజెస్ పంపించారో చూద్దాం. ఈ మెసేజ్ని సర్వీసెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి పంపిస్తున్నారు. ఉభయ కుసులోపరి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 16వ తేదీ ఉదయరేఖల కార్యక్రమంలో డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు, అలాగే 19వ తేదీన శ్రీ గుణశేఖర్ గారు యోగా శాస్త్రాల ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా చెప్పారు. ప్రతిరోజు ప్రసారమవుతున్న శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి భగవద్గీత ప్రవచనాలు చాలా బాగుంటున్నాయి. అలాగే ఆకాశవాణి సీనియర్ శ్రోత, సీనియర్ సిటిజన్, ఆకాశవాణి కార్యక్రమాలు ప్రతిదీ ఎంతో శ్రద్ధతో వింటున్న ఏలూరు శ్రోత శ్రీ రఘువీర్ సింగ్ గారితో పరిచయం చాలా బాగుంది. ఈ 90 సంవత్సరాల ఆకాశవాణి విజయోత్సవంలో శ్రోతలను పరిచయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అని అంటూ చీరల నుంచి సర్వీసెట్టి సుబ్బరామయ్య గారు ఈ మెసేజ్ని అయితే పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత నమస్తే అంటున్నా. నమస్తే అండి. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా, అలాగే యోగా డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నారు. ఎవరు అని అంటే, చిన్న ముంతల నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, వీళ్ళందరూ కూడా విషయాలు చెప్తున్నారు. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఇంకా అందరూ పాటలు అయితే కోరుకుంటున్నారు. మరి ఉభయ కుసులోపరి కార్యక్రమం మీద, ఈ కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలను వెంటనే రాసి పంపించండి. కార్యక్రమ సభ సమర్పకులకు, సహశ్రోతలకు నమస్తే అంటున్నారు జేరుపోతుల బుచ్చయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్, హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి ఈ మెసేజ్ని అందించారు. ఇంకా వీరెవరైతే పేరైతే రాయలేదు కానీ ఇది వరకు ఉదయం 7:45

భక్తి పాటలు వేసేవారు, ఇప్పుడు తిరిగి ఆ కార్యక్రమం ప్రారంభించండి అని అంటూ వారు ఒక సూచన అయితే చేశారు. ప్రయత్నిద్దామండి. మరి వీరి పేరు అయితే రాయలేదు, మచిలీపట్నం అని పంపించారు. ఓకే, తర్వాత ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు నిర్వహిస్తున్న ఉభయ కుశలోపరికర్ కార్యక్రమం వారికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మన విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారి కార్యక్రమాలు బాగుంటున్నాయి, అలాగే కొన్ని ఉచ్చారణ దోషాలు తరచుగా వినిపిస్తున్నాయి. ఆకాశవాణిని ఆకాశవాణి అని పలుకుతున్నారు. అలాగే వీరు ఇంకేమంటున్నారంటే 102.2 FM వింటున్నారు అని చెప్తున్నారు, కానీ విజయవాడ కేంద్రం నుంచి అని తెలియచేయడం లేదు అని అంటున్నారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రైమరీ ఛానల్ అలాగే వివిధ బాతి ఛానల్లో ఆడియో వాల్యూమ్ కూడా చాలా తక్కువగా వినిపిస్తోంది, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అంటూ కూడా వీరు రాసి పంపిస్తున్నారు. ఎవరంటే గుంటూరు నుంచి నాగభూషణం గారు ఈ మెసేజ్ని పంపించారు. ఉభయ కుశలోపరి విభాగం వారికి హృదయపూర్వక నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ప్రతిరోజు ప్రసారమవుతున్న భక్తి రంజిని, సూక్తి సుధా, ఉదయరేఖల కార్యక్రమం మొదలైన కార్యక్రమాలు మమ్మల్ని ఎంతో అలరిస్తున్నాయంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే 15వ తేదీ మధ్యాహ్నం 12:40 మా తోటి శబ్దమిత్రులు అయినటువంటి ఆర్ రఘుబీర్ సింగ్ గారి అనుభవాలను విన్నాం. ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు ఆకాశవాణితో ఉన్న అనుభవాలు చెప్పిన తీరు ప్రశంసనీయం. ఇలానే ఆకాశవాణి కార్యక్రమాలు ఎంతో అభిమానంతో వింటున్న, విని తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేస్తున్న మరికొంతమంది ఆకాశవాణి శ్రోతలను పరిచయం చేయగలరు అని అంటున్నారు. చక్కని కార్యక్రమాన్ని ప్రసారం చేసిన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి ప్రత్యేక అభినందనలు అంటూ మీ అభిమాన శ్రోత, కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపోల నుంచి పంతాడి శ్రీనివాస్ గంగాభవాని గారు ఈ సందేశాన్ని పంపించారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి మీకు కూడా. ఉభయ కుశలోపరి 10వ తేదీన సూక్తి సుధ డాక్టర్ టిఎస్ దక్షిణామూర్తి శాస్త్రి గారి పద్య గద్యాల సూక్తులలో కోకిల కాకి పలుకుల వ్యత్యాసాలు, మాట పిలుపుల పట్టుదల, పాండవ కౌరవ సంయోగాలు, శ్రీకృష్ణ పరమాత్మ పరమాంస పరామర్శలు చక్కని పద్య గద్యాలతో వివరించిన వారికి మా ధన్యవాదాలు అంటున్నారు. ప్రభాత సమయాన ప్రతిరోజు మేము దేశభక్తి గీతాలు, సూక్తి ప్రవచనాలు, భగవద్గీత ప్రవచనాలు, ఎన్నో ప్రాయోజిత కార్యక్రమాలు వింటుంటాం. చక్కటి కార్యక్రమాలు వినిపిస్తున్నందుకు మీకు మా ధన్యవాదాలు అని అంటూ రేడియో నాగేశ్వరరావు, ఎనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత, నందన్, వేదాంశ్, భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే రాజల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాస్తున్నారు. ఈరోజు ఉదయం ప్రసారమైన సరస్సు వినోదిని సమస్యా పూరణం చాలా బాగుంది. ఇందులో కవులు పంపిన పూరణలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు చక్కగా చదివి వినిపించారు. ధన్యవాదాలు. అలాగే యువలయ కార్యక్రమం హైలైట్గా ఉంటోంది అంటూ కూడా వీరు సందేశాన్ని పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బట్టిప్రోల్ నుంచి మురళి గారి మెసేజ్ని పంపించారు. ఏమంటున్నారంటే ఉభయ కుశలపరి కార్యక్రమం వింటుంటే మనసు పరిమళించి తను పులకరిస్తోంది, అందని జాబిలిని అందుకున్నట్టు అనిపిస్తోంది, హృదయమంతా హిమాలయ పర్వతాలుగా ఎదిగిపోతున్నది, తెలియని ఆనందంతో పారిజాత పుష్పం సాధించిన అనుభూతి కలుగుతోంది, ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. అలాగే ప్రతిరోజు ఉదయం 7:15 భగవద్గీత కార్యక్రమాన్ని వినిపిస్తున్నారు. చాలా ధన్యవాదాలు. ప్రతిరోజు చాలా బాగుంటుంది. యువలయ కార్యక్రమాన్ని మార్పు చేయకండి అంటున్నారు. యువవాణి కార్యక్రమంలో సీనియర్ శ్రోతలను పరిచయం చేయండి, ధన్యవాదాలు అని అంటూ మంచి కవితను కూడా వినిపించారు. చాలా ధన్యవాదాలు. చాలా చక్కగా ప్రశాంతంగా హాయిగా ఉంది మీ పోయిం కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఉభయ కుశలోపరి చదువుతున్న నిర్వాహకులకు నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. యోగాకున్న ప్రాధాన్యత, యోగా గురించి నాకు అంశాలు వివరించిన అంశాలు బాగున్నాయి ఈ ఉదయం వినిపించిన ఉదయరేఖలు కార్యక్రమంలో. అలాగే సమస్యాపూరణం కార్యక్రమంలో పైడిపాటి ఉమానాథ శర్మ గారు చదివిన పూరణల తీరు అభినందనీయం అని అంటున్నారు. దోర్నాల బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. అలాగే ప్రతిరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు వింటున్నాం, ఉదయం 10 గంటలకు అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తున్నారు, మంచి కార్యక్రమాలు ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి అభినందనలు తెలియజేస్తున్నారు దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. ఇంకెవరు పంపించారు చూద్దాం.
మీరు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల కార్యక్రమాన్ని ఎందుకు

ఆప్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే హిందీ పాటలు వేసినవే వేస్తున్నారు, బోర్ కొడుతోంది అని అంటూ గుంటూరు షేక్ నుంచి షేక్ మెహబూబ్ సుబానీ గారు ఈ మెసేజ్ని అయితే పంపించారు. వేసినవే వేయడండి, అన్ని రకాల పాటలు కూడా వేస్తూ ఉంటారు. తర్వాత ఉద్యోగ వార్తలను ప్రసారం చేసి యువతకు మేలు చేకూర్చండి అని అంటూ కోరుతున్నారు. ఎవరు అంటే గుంటూరు నుంచి డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి, లక్ష్మి, మానస, వాసు, లలిత. ఓకే అండి, ఇది మా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తాం. ఇంకా ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం. ఉభయ కుశలోపరి శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాతం అంటున్నారు. స్వాతం అండి, మీకు కూడా 15వ తేదీ సోమవారం ఉదయం ప్రసారమైన సూక్తి సుధలో యోగా గురించి, యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు, చాలా బాగుంది. అలాగే ఈ విషయాలు తెలియజేసిన శ్రీకే బాలకృష్ణ గారికి మా నమస్తే అంటున్నారు. భక్తి రంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ కర్ణామృతం నాట్యకళ విని ధరించాం. ఉదయరేఖల కార్యక్రమంలో వినియోగదర్శిని శీర్షికన ఆహార పదార్థాల వినియోగం వల్ల జరిగే అవకతవకల గురించి చక్కటి సమాచారం అందించిన శ్రీకే శ్రీపతి గారికి మా ధన్యవాదాలు అని అంటున్నారు. కన్నడ సంగీత కార్యక్రమంలో రాజేశ్వరి పద్మాభం గారి వీణావాదనం మా వీణలు విందు చేసింది, చక్కటి కీర్తనలు ఎన్నుకున్నారు, ధన్యవాదాలు. కార్మికుల కార్యక్రమంలో కర్మాగారాల్లో పనిచేసే కార్మికుల కళ్లకు కలిగే ప్రమాదాలు, నివారణ చర్యల గురించి డాక్టర్ పి సుజాత గారితో శ్రీ బి వెంకటేశ్వర్లు గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఉంది. కళ్లకు రెండు రకాలుగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, ఒకటి ఇనప సామాన్ల ద్వారా, రెండు కెమికల్స్ ద్వారా. అవి జరగకుండా కంటిని ఏ విధంగా కాపాడుకోవాలో, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో, నివారణ మార్గాలను చక్కటి సమాచారం అందించారు. అందించిన డాక్టర్ గారికి, పరిచయకర్త గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటున్నారు. ఇక 16వ తేదీ మంగళవారం శ్రీ ఆల్వార్ గారు అందించిన సూక్తులు వినవైనవిగా ఉన్నాయి. భక్తిరంజన కార్యక్రమంలో వాసుదాసు కీర్తనలు వినితరించాం. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మహేష్, శ్రీముని కుమార్ గారు వినిపించిన నాదస్వర వాదనం మా వినులు విందు చేసింది. కార్యక్రమంలో చారుకేసి రాగంలో వినిపించిన పురందరదాస్ కీర్తన మాకు మరీ మరీ నచ్చింది. ఈ కళాకారులకు మా కళాభివందనాలు అందజేసుకుంటున్నాం ఇక అంటూ ఈ మెసేజ్ని, ఈ సందేశాన్ని పంపించింది ఎవరు అంటే ఏలూరు శ్రోత శ్రీ రఘువీర్ సింగ్ గారితో శ్రీ బి వెంకటేశ్వర్లు గారు జరిపిన పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు ఆకాశవాణికి, సిబ్బందికి, శ్రీ బి వెంకటేశ్వర్లు గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటూ ఏలూరు నుంచి రాస్తున్నారు రఘువీర్ సింగ్, సుగ్నాబాయి, రాధామన్న. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. గత మంగళవారం కార్మికుల కార్యక్రమంలో శ్రీ ఆర్ రఘువీర్ సింగ్ గారితో పరిచయ సంభాషణను ప్రసారం చేశారు, చాలా బాగుందండి. శ్రీ రఘువీర్ సింగ్ గారు సుమారుగా గత 40 ఏళ్లుగా రేడియోను వింటూ క్రమం తప్పకుండా అంకిత భావంతో లేఖలను రాస్తూ ఉండే ఉత్తమ శ్రోత అంటున్నారు. తర్వాత ఆ రాత్రి ప్రసారం చేసిన శ్రీ కొమ్ము సుబ్రహ్మణ్యం వరప్రసాద్ గారి శ్రీమధ్వాచార్య హరికథ రసవత్తరంగా ఉందండి. గత వారంలో ప్రసారమైన సర్వశ్రీ కానుకోలు బాలకృష్ణ, శ్రీ తూములూరి దక్షిణ శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి, ఎం కృష్ణకిషోర్, రాయప్రోలు జగదీశ చంద్రశర్మ గారుల సూక్తి సుధలు సహితం రససహితములై ఉన్నాయి. గత గురువారం డాక్టర్ శ్రీ గుమ్మా సాంశివరావు గారు శ్రీ తాళ్లపాక చిన్న తిరుమలాచార్యుల వారి సాహిత్యాన్ని గురించి చక్కగా పరిచయం చేశారు, అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు అంటూ రాస్తున్నారు డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీరా, కార్తీక్, శ్రీనిత్య, హైదరాబాద్ నుంచి. అలాగే వీరు ఏమంటున్నారంటే ఈరోజు ఉదయం ఆకాశవాణి హిందీలో యోగా కార్యక్రమాన్ని చక్కగా ప్రసారం చేశారు, చాలా ఉపయోగకరంగా ఉంది. వెయిట్ చేయగా చేయగా ఈ పూట 10:30 సరస వినోదిని సమస్యాపూర్ణం వినే యోగం కలిగిందండి చివరికి అంటున్నారు. మీరు ముందుగా తెలపలేదు కదండి సమస్యాపూర్ణం ఎప్పుడు ప్రసారం అవుతుందో ఈ విషయాన్ని అని అంటూ రాస్తున్నారు. సమస్యాపూర్ణాన్ని పద్య కవితా వైభోగంగా నిర్వహించారు శ్రీ పైడిపాటి ఉమానాథ శర్మ గారు. సరస వినోదిని తర్వాత పునః ప్రసారం చేసిన అందరికీ యోగా అవసరం అన్న సంభాషణ కార్యక్రమం చాలా బాగుందండి అంటూ కూడా వీరు ఈ సందేశాన్ని పంపించారు డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత కార్మికుల కార్యక్రమాన్ని భక్తి గీతాల కార్యక్రమంగా మార్చేశారు, కార్మికులకు సరిపోయేలా కార్యక్రమాన్ని రూపొందించండి అని అంటూ
సూచిస్తున్నారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబానీ గారు. ఓకే అండి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. ఉభయ కుశలోపరికి స్వాగతం. ఈ నెల 17వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 జీవన్ లహరి శీర్షిన సీనియర్ శ్రోత అయినటువంటి ఏలూరు రఘువీర్ సింగ్ గారితో పరిచయం విన్నాం. చాలా చాలా చక్కగా వివరించారు. ఆయన ఎంతో అనుభవంతో చక్కటి కార్యక్రమాలను వెతికి పట్టుకుని చాలా చాలా సంగతులు తెలియజేశారు. పరిచయం చేసిన శ్రీ వెంకటేశ్వరరావు గారికి మా ధన్యవాదాలు అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే 19వ తేదీ శుక్రవారం రాత్రి 9:30 ఫిల్మీ గానే హిందీ చిత్రపాటలు విన్నాం, మాకు నచ్చింది. ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి మా ధన్యవాదాలు. అలాగే అదే రోజు 10:00 శ్రీ గజేంద్ర మోక్షం హరికథ విన్నాం. ప్రతి ఘట్టాన్ని చక్కగా వివరించారు. గానం చేసిన భావతారిని గారికి ప్రసంగం చేసిన విజయవాడ కేంద్రం వారికి మా ధన్యవాదాలు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీ పైడిపాటి ఉమానాథ శర్మ గారి చే సమస్యా పూరణం విన్నాం, మాకు నచ్చింది అంటూ రాస్తున్నారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలీసు సుదాసరెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, రిషికేశవరెడ్డి, సావిత్రి ఇంకా వారి కుటుంబ సభ్యులు ఈ సందేశాన్ని పంపించారు. తర్వాత ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగా రాసి పంపిస్తున్నారు. ఆకాశవాణి వినే శ్రోతలు ఎక్కువ అవడం సంతోషదాయకం అంటున్నారు. ప్రతి ఆదివారం రోజైన ప్రత్యేక కార్యక్రమాలు వినిపించాలని మరీ మరీ కోరుతున్నాం. ఫోన్లో శ్రోతలు సినిమా పాటలు కోరుకునే కార్యక్రమాన్ని వినిపించండి అని మీరు కోరుతున్నారు. ఓకే అండి. మరి ఈ మెసేజ్ని ఎవరు పంపించారో చూద్దాం. వారంలో ఏదో ఒకరోజు పాత చలనచిత్రాలను ప్రసారం చేయగలరని మనవి అని అంటూ జేర్బుతుల బుచ్చయ్య హన్మకొండ జిల్లా కాజీపేట మండలం నుంచి ఈ మెసేజ్ని పంపించారు. ఇక ఓంకార్ నాథ శర్మ గారు ఖమ్మం నుంచి ఒక సందేశాన్ని పంపించారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. అలాగే ఐ యూజ్డ్ హియరింగ్ రేడియో ప్రోగ్రామ్స్ ఫ్రమ్ ద ఇయర్ 13. సో మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ హార్ట్ టచింగ్. ఆయన 13 ఏళ్ళ వయసు నుంచి మన రేడియో కార్యక్రమాలు వింటున్నారట. అవన్నీ మనసుకి చాలా ఆహ్లాదంగా ఉన్నాయంటూ ఈ మెసేజ్ని ఆంగ్లంలో పంపించారు. తర్వాత 1:10 పాడి పంటలు కార్యక్రమం ప్రసారం వేయడం లేదు ఎందుకు అని అడుగుతున్నారు ఆదినారాయణ రమేష్ వర్మ నంజల జిల్లా నుంచి. వారు ఈ మెసేజ్ని అయితే పంపించారు. ఇంకా ఎవరు పంపించారో చూద్దాం. మరి వెంటనే మీ అభిప్రాయాలు కార్యక్రమాల మీద పంపించేయండి. మీరు పంపించాల్సిన ఫోన్ నెంబర్ ఏంటంటే 0866-24888-12. ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాల్ని వెంటనే పంపించేయండి. ఇంకా కొంతమంది టైప్ చేస్తున్నారు. చిత్రతరంగిణిలో పాటలు వేస్తున్నారు కానీ 70 నుంచి 90వ దశకంలో వచ్చిన పాటలు ఎక్కువగా ప్రసారం చేయడం లేదు. చిత్రతరంగిణిలో ప్రసారం చేయగలరు. రాబోయే అతిథి కార్యక్రమంలో కొన్ని అలనాటి చిత్రాల పాటలు కోరితే వినిపించడం లేదు. కొత్త పాటలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. నేను కూడా కొత్త పాటలు కోరుకోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు. అన్ని పాటలు ప్రసారం చేయగలరు అంటూ రాస్తున్నారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోనాల బాలాజీ గారు. అట్లా ఏం లేదండి, కొత్త పాటలు ఏం ప్రసారం చేయట్లేదు. అన్ని అవి ఇవి మిక్స్గా పాత పాటలు కొత్త పాటలు రెండూ వేస్తున్నారు. ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే ఉభయ కుశలోపరి ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలు. గత వారం ఉభయ కుశలోపరి కార్యక్రమం చాలామంది శ్రోతలు ఉత్తరాలు చదవలేదు. దయచేసి సమయం పెంచండి. 12:40 కూడా సమయం పెంచాలి అని కోరుతున్నారు. మన కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి. ఈరోజు సరస వినోదిని సమస్యాపూర్ణం చాలా బాగుంది. వినియోగదర్శిని కార్యక్రమం చాలా బాగుంది. పద్యతోరణం అలాగే ప్రతిరోజు ఉదయం 10:00 ప్రసారం చేసే కార్యక్రమాలు బాగుంటున్నాయి అని అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషుని వీరందరూ రాశారనమాట. అయితే అన్ని ప్రతి మెసేజ్ అయితే లాస్ట్ వీక్ అయితే చదవడం జరిగింది. ఏది అయితే స్కిప్ చేయలేదు. ఇంకెవరు పంపిస్తున్నారో చూద్దాం.
ఆకాశవాణి ఉభయ కుశలపరి కార్యక్రమానికి నమస్తే అన్న. నమస్తే అండి. సోమవారం సూక్తి సుధ విన్నాను. ఇందులో కానుకోలు బాలకృష్ణ గారు యోగా దినోత్సవం గురించి పూర్తి సమాచారం అందించారు, వారికి ధన్యవాదాలు. తర్వాత వినిపించిన శ్రీకృష్ణ కర్ణామృతం చాలా బాగుంది. మంగళవారం హరికథ విన్నాం, చాలా బాగుంది. ప్రతిరోజు ప్రాంతీయ వార్తలు 3 పూట్ల వింటాను. గురువారం

సూక్తి సుధా ఎం కృష్ణకిషోర్ గారు పనే దైవం పని వెంట విజయం అని మంచి సందేశం అందించారు. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. శుక్రవారం సికిల్ సెల్ అనీమియా గురించి డాక్టర్ గారితో పరిచయం సమాచారం ఇచ్చిన సమాచారం బాగుంది, ప్రత్యేక ధన్యవాదాలు అంటూ జగన్ సంజీవ్ నగర్ నంజాల నుంచి ఈ సందేశాన్ని పంపించారు. ఉభయ కుశల పరివారికి నమస్తే అంటున్నారు. ఖమ్మం నుంచి గ్రంథి రామచంద్రరావు గారు నమస్తే అండి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం విజయవాడ కేంద్రం యొక్క సమయంలా కానీ ఒకేలా లేదు కాబట్టి ఈ విషయాన్ని కేంద్రం వారికి తెలియచేయాలి అని అంటున్నారు. ఓకే అండి, మరి ఇంకా ఎవరైనా మెసేజెస్ పంపించాలి అని అనుకుంటే వెంటనే 0866-244-8812 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలను వెంటనే పంపించేయండి. మరి సమయం అయితే ఇవాళకి అయిపోయింది. మరి వచ్చే వారం ఉభయ కుశల పరి కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునఃపరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపు ఏ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని డంబులలో తలపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రేలను ఈరోజు నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. నౌకా నిర్మాణ రంగంలో భారత్ ఒక కొత్త దార్శనికతో ముందుకు సాగడం ప్రారంభించిందని అన్నారు. నావికాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించిన ఈ నౌకలు పోరాట కార్యకలాపాలు, హైడ్రోగ్రాఫిక్ సర్వే, జలాంతర్గామి నిరోధక యుద్ద సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక విధానపరమైన సంస్కరణలు చేపట్టిందన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్లను ఒక ప్రధాన జాతీయ మిషన్లో భాగంగా పరిగణిస్తున్నట్టు ఆయన తెలియజేశారు.
1: భారత్ ఆజ్ అప్నే పూరే మారిటైమ్ ఎకోసిస్టమ్ కో సశక్త బనా రహా హై, ఇస్లియే ఆజ్ భారత్ అప్నే బందర్గాహో కా ఆధునీకరణ కర్ రహా హై, నయీ క్షమతా తయార్ కర్ రహా హై, నయీ కనెక్టివిటీ బనా రహా హై, నదీ జల్ మార్గో కా విస్తార్ కర్ రహా హై, మల్టీ మోడల్ లాజిస్టిక్ నెట్వర్క్ వికసిత్ కర్ రహా హై, సాగర్ మాలా జైసే అభియాన్ ఇసీ వ్యాపక సోచ్ కా హిస్సా హై.
0: ఈ యుద్ద నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారత భవిష్యత్తుకు సంకేతమన్నారు. రాబోయే సంవత్సరాల్లో భారత్ సముద్ర రంగంలో లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, ప్రభుత్వం అభివృద్ది చెందిన భారత్కు దీన్ని చోదక శక్తిగా భావిస్తోందని మోదీ

0: తన ప్రసంగంలో పేర్కొన్నారు. దేశంలో రక్షణ రంగం ఉత్పత్తి వేగంగా వృద్ది చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. 2014 వరకు భారతదేశం దాదాపు 700 కోట్ల రూపాయలు విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయగా ఈ రోజు ఆ సంఖ్య దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన గుర్తు చేశారు.
1: 2014 దేశ కుల్ డిఫెన్స్ ప్రొడక్షన్ 40,000 కరోడ్ రూపాయ ఆజ్ బడ్కర్ లగ్భగ్ 1,80,000 కరోడ్ రూపాయ తక్ పహంచ్ గయా హై. ఔర్ సాథియో, ఏక్ తరఫ్ దేశ్ మే రక్షా ఉత్పాదన్ తేజీ సే బడా హై, దూసరీ తరఫ్ హమారా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అభూతపూర్వ గతి సే బడ్ రహా హై.
0: ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన ఐఎన్ఎస్ దూనగిరి స్టెల్త్ ఫ్రిగేట్ నౌక బ్రహ్మోస్ క్షిపణులు మధ్యశ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థలతో సన్నద్దమైంది. ఐఎన్ఎస్ సంశోధక్ తీర ప్రాంతంలో లోతైన నీటి హైడ్రోగ్రాఫిక్ కార్యకలాపాల కోసం రూపొందించిన ఒక సర్వే నౌక కాగా, ఐఎన్ఎస్ అగ్రాయ్ అనేది తీర ప్రాంత రక్షణ కోసం టార్పెడోలు, రాకెట్ లాంచర్లు, సోనార్ వ్యవస్థలతో కూడిన జలాంతర్గామి నిరోధక యుద్ద నౌక. ఈ నౌకల్లో 75%కు పైగా స్వదేశీ పరికరాలను ఉపయోగించారని, దీని నిర్మాణంలో 200కు పైగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు భాగస్వాములయ్యాయని, ఇది భారత దేశీయ నౌక నిర్మాణ పరిశ్రమ వృద్ధిని తెలియజేస్తుందని భారత నౌకాదళం పేర్కొంది. ఈరోజు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ ఈ ఉదయం యోగా సాధనలో వేలాది మంది ప్రజలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగటి సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక పండుగ దినంగా మారిందని ఆయన అన్నారు. యోగాను నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దాన్ని మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కోరారు. భారత నాగరికత ప్రారంభంతోనే మొదలైందని విశ్వసించే యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సంక్షేమానికి సంబంధించిన ఒక శాశ్వతమైన సాధన అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. యోగా గురించి ఒక వ్యాసంలో తన ఆలోచనలు పంచుకుంటూ, యోగా భారత్ ఆధ్యాత్మిక వివేకంలో పాతుకుపోయి శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఏకం చేసే ఒక పురాతనమైన క్రమశిక్షణ అని ఉపరాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈవేళ జరుగుతుంది. దేశంలో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 2,79,000 మందికి పైగా అభ్యర్థుల కోసం ఈ పునః పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో నిర్వహిస్తారు. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము పూర్తిగా సిద్దంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారుల బ్రిక్స్ సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గే వారి వర్ధంతి సందర్బంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గే వారిని ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ను స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమ అనే భావనను, సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపచేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గేవార్ సురక్షితమైన, సుసంపన్నమైన, అగ్రగామి దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని ఆత్మవిశ్వాసం, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి హెడ్గేవార్ కృషి చేశారని అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యకుడు జెడీ వాన్స్ స్విట్జర్లాండ్ చేరుకున్నారు. స్విట్జర్లాండ్ లో పర్యటన కోసం బయలుదేరే ముందు ఇరాన్ తో చర్చలు జరిగే పద్దతిని అమెరికా ఏర్పాటు చేస్తుందని, పరమాణు అంశాలపై పురోగతి సాధించే అవకాశం ఉందని చెప్పారు. కాగా ఇరాన్ నుంచి ఒక ప్రతినిధి బృందం కూడా స్విట్జర్లాండ్ కు చేరుకుంది. అయితే లెబనాన్ కు సంబంధించిన అంశాన్ని మొదట పరిష్కరించకుండా చర్చలు ముందుకు సాగవని ఇరాన్ ప్రతినిధి బృందం హెచ్చరించింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా తాము హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, పోరాటం ఆగకపోతే సాధించేది చాలా తక్కువని ఇరాన్ హెచ్చరించింది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, 60 రోజుల్లోగా ఇరాన్ తో తుది ఒప్పందం కుదరకపోతే కీలకమైన ఆ జలమార్గంలో అమెరికన్ టోల్ విధిస్తామని కొత్త ముప్పును తెరపైకి తీసుకొచ్చారు. ఈరోజు పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయాన్ని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 3 దేశాల ఏ జట్టు క్రికెట్ సిరీస్ లో భాగంగా ఈరోజు భారత్, శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. రంగిరి డంబులా అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంక ఏ జట్టు టాస్ గెలిచి ముందు బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునః పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపియ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత, శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని డంబులాలో తలపడుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఫిలిం గీతాలు వింటారు. ముందుగా ముద్దమందరం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన వేటూరి.

కార్యక్రమంలో తర్వాత ఆదిత్య 369 చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గాన వింటారు రచన వేటూరి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రాష్టం సర్వతోముఖాభివృద్ది సాధిస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్టంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పునఃపరీక్ష మరికాసపెట్లో జరగనుంది. వార్తల వివరాలు: మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ లోక్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గత 12 ఏళ్లుగా వికాస్ బి విశ్వాస్ బి అనే మంత్రంతో సాంస్కృతిక పునర్జీవనంలో నూతన అధ్యాయం ప్రారంభమైందని పేర్కొన్నారు. యోగా కేవలం వ్యాయామం కాదని, అది ఒక జీవన విధానమని గవర్నర్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘనంగా నిర్వహించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలనా విజయోత్సవ సభలో కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా రాష్టం సర్వతోముఖాభివృద్ది సాధిస్తుందని పేర్కొన్నారు. అభివృద్ది సంక్షేమం అమలు చేస్తూ అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు చేరవేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని కేంద్ర మంత్రి వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్టంలోని పలు జిల్లాల్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఈరోజు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో డచ్ భవన్ వద్ద జరిగిన కార్యక్రమాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన సూర్య నమస్కారాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియాతో పాటు రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొని యోగా ప్రాధాన్యతను వివరించారు.
1: యోగా అనేది మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్లో భారతదేశంలో భాగస్వామ్యం. ఈ సంవత్సరం థీమ్ కూడా వచ్చేసి వృద్ధులు ఆరోగ్యంగా ఉండాలి, దాని మీద థీమ్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాల పరిచయం జరిగింది. అప్పటి నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఈ విధంగా యోగా అనేది మన ఆరోగ్యానికి, మనసు ప్రశాంతతకి, ప్రతి ఒక్కరు కూడా అనునిత్యం ప్రతిదినం కూడా యోగాని ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరిగాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిర్వహించిన జిల్లాస్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని కలెక్టర్ డీకే బాలాజీ, స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పాల్గొని యోగా వల్ల ఆరోగ్యం, ఏకాగ్రత, ఉత్పాదకత పెరుగుతాయని తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. నెల్లూరులోని గాంధీ పార్కులో జరిగిన కార్యక్రమంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: అంతర్జాతీయ యోగా దినోత్సవం 190 దేశాలు ఈరోజు చేస్తున్నారు. మన భారత సంస్కృతిలో వచ్చింది ఇది. ఈరోజు ప్రపంచంలో 190 దేశాలకు దీన్ని ఇంట్రడ్యూస్ చేసామంటే మనం అంత గర్వించదగ్గది. యోగా చేయటం వల్ల అటు మానసిక శారీరక ఆరోగ్యం రెండు బాగుపడతాయనేది ఇది ప్రూవ్ చేయబడ్డది. ఈ విధంగా మన దేశం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మనందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ యోగా ఏదైతే మన భారత సంస్కృతిలో ఉందో దాన్ని మనం అందరం పాటించాలనే ఉద్దేశంతో ఈ యొక్క అంతర్జాతీయ
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం రాష్టస్థాయి రిజిస్టరీ ఏర్పాటు, వైద్యులకు ప్రత్యేక శిక్షణా కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలతో ఈ ఏడాది చివరి నాటికి కొత్త పాలసీని అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్టంలో 3 రిఫరల్ కేంద్రాలు, 1 అత్యుత్తమ సేవా కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇందుకోసం విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, కాకినాడ బోధనాసుపత్రులను పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అరుదైన వ్యాధుల జాతీయ విధానం కింద కేంద్ర ప్రభుత్వం 63 రకాల అరుదైన వ్యాధులను గుర్తించిందని, వివిధ రాష్టాల్లో అమలవుతున్న విధానాల ఫలితాలను కూడా అధ్యయనం చేసి రాష్టానికి అనువైన విధానాన్ని రూపొందిస్తామని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పునఃపరీక్ష మరికాసేపట్లో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 22,79,000 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవకతవకలకు తావులు లేకుండా సీసీటీవీ నిఘా, జీపీఎస్ ట్రాకింగ్, ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ వంటి ప్రత్యేక చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1:30 తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ స్పష్టం చేసింది. ట్రాఫిక్ వంటి కారణాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఈగల్ విభాగం చేపడుతున్న చర్యల్లో భాగంగా కర్నూలు జిల్లా కే నాగులాపురంలోని కళాశాలలో డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ అధికారులు విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల రవాణా వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈగల్ విభాగం ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా పాస్పోర్టు జారీ ప్రక్రియలో భాగంగా నిర్వహించే పోలీసు ధృవీకరణ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుకు వరుసగా 2 ఏడాది జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పాస్పోర్ట్ సేవా దివాస్ 2026 సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ప్రాంతీయ పాస్పోర్టు అధికారుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ పోలీసుకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు ప్రదానం చేశారు. రాష్ట పోలీస్ తరపున ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ ఏ రమాదేవి ఈ పురస్కారాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేతుల మీదుగా అందుకున్నారు. వాతావరణం. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్టంలోని రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
3: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో 1 లేదా 2 చోట్ల ఈ రోజు మరియు రేపు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో ఈ రోజు మరియు ఉరుములతో కూడిన మెరుపులు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో రేపు వీచే అవకాశం ఉంది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రాష్టం సర్వతోముఖాభివృద్ది సాధిస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్టంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పునఃపరీక్ష మరికాసేపట్లో జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: కార్యక్రమం ముందుగా బాలింతలు చూలింతలకు యోగా పరిచయం డాక్టర్ పరమజ్యోతి గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. BIS మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు BIS విజయవాడ.
6: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా,
7: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
8: RBI అంటుంది.
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
10: యోగా. ఈ యోగా వల్ల మానసికంగా శారీరకంగా మనకి ఎన్నో ఉపయోగాలున్నాయి అనేది మనందరికీ తెలిసిన విషయం. అయితే ఈ యోగా ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు? అలాగే గర్భిణీలు, బాలింతలు కూడా యోగా చేయొచ్చా? చేస్తే ఎలాంటి ఉపయోగాలున్నాయి? ఆ వివరాలన్నీ అందించడానికి మన ఆకాశవాణి స్టూడియోలో యోగా ఇన్స్ట్రక్టర్ శ్రీమతి బి పరంజ్యోతి గారున్నారు. ఆవిడ అడిగి తెలుసుకుందాం. పరంజ్యోతి గారు యోగా ఇన్స్ట్రక్టర్గా సుమారు 10 సంవత్సరాలకు పైగా అనుభవజ్ఞులు. మరీ ముఖ్యంగా ఎంతో మంది మహిళలకు యోగా శిక్షణ, యోగా పట్ల అవగాహన అందిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో హాస్పిటల్స్లో గర్భిణీ స్త్రీలకు యోగా గురించి అవగాహన, వాళ్లకు యోగా చేయించడం, తద్వారా ప్రసవానికి సులభతరం అయ్యేందుకు ఎంతో కృషి చేస్తున్నారు పరంజ్యోతి గారు. నమస్కారం పరంజ్యోతి గారు.
11: నమస్తే అండి.
10: ఇప్పుడు గర్భిణీ స్త్రీలు యోగా చేయొచ్చా? యోగా చేయటం వల్ల గర్భిణీ స్త్రీలకు కలిగే ప్రయోజనాలేంటి? దానివల్ల వాళ్ల ప్రసవానికి ఎలా సులభతరం అవుతుంది? ఈ వివరాలన్నీ మాకు తెలియజేస్తారా?
11: యోగా అనేది ప్రతి ఒక్కరూ చేయవలసిన పని. ముఖ్యంగా గర్భిణీలకి యోగా చేయడం వలన ప్రసవించడానికి చాలా ఈజీగా అవుతుందన్నమాట. అలాగే ముఖ్యంగా యోగాని, వాటి యొక్క ప్రాముఖ్యతని ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. అలాగే మనం జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ ప్రెగ్నెన్సీ యోగా అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం మాడిఫై చేసిన కొన్ని ఆసనాసు, ప్రాణాయామ, మెడిటేషన్, ముద్రాస్, ఇలా స్పెషల్గా ప్రెగ్నెన్సీ వాళ్ళ కోసమే డిజైన్ చేశారు. కాబట్టి దీన్ని ప్రెగ్నెన్సీ యోగా అంటారు. అలాగే లేదా ప్రీనటల్ యోగా అని కూడా అంటారు. ఎప్పుడు యోగా చేయాలి? కన్సీవ్ అయిన తర్వాత 3 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత యోగా స్టార్ట్ చేయొచ్చు. ఈ 3 మంత్స్ ఎందుకు చేయకూడదు అంటే, ఒక ప్రాణి మదర్లో ఇమిడినప్పుడు కొన్ని, అంటే నాజియా, వాంతింగ్ సెన్సేషన్, ఇలా ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. సో ఆ 3 మంత్స్ రెస్ట్ తీసుకుని 4వ నెల నుంచి మాత్రమే యోగా చేయడాన్ని సజెస్ట్ చేస్తాము.
10: అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా నార్మల్గా ఉన్న లేడీస్ విషయం మేడం, నార్మల్ ప్రెగ్నెంట్ లేడీస్?
11: నార్మల్గా ఉన్నవాళ్ళు తప్పకుండా యోగా చేయొచ్చు. చిన్న చిన్న ఆసనాలు చేసుకుంటూ ఈ 3 నెలలు చేయొచ్చు. 4వ నెల నుంచి స్పెషల్గా డిజైన్ చేసిన ఆసనాలు స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మాత్రం యోగా సజెస్ట్ చేయము. ఎందుకంటే వారికి బెడ్ రెస్ట్ కావాలని అంటారు. సో వారి కోసం ప్రాణాయామ, మెడిటేషన్, ముద్రాస్, ఇలా చిన్న చిన్నవి లైట్గా చేయొచ్చు. ఇలా 4th మంత్ నుండి టిల్ డెలివరీ అయ్యే వరకు యోగా చేయొచ్చు.
10: ఇప్పుడు మేడం, యోగా టైంలో జనరల్గా చాలా మందికి ఇప్పుడు డయాబెటీస్ వస్తుంది, BP వస్తుంది, అలా ఉన్నవాళ్ళు కూడా యోగా ట్రై చేయొచ్చు అంటారా?
11: డయాబెటీస్ బీపీ ఉన్న వాళ్ళు తప్పకుండా యోగా చేయాలి, ఎందుకంటే అవి నార్మల్గా ఉంచుకోవడానికి యోగా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే యోగా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా మజిల్స్ అన్నీ చక్కగా స్ట్రెంగ్తన్ అవుతాయి, పెల్విస్ మజిల్స్ చక్కగా స్ట్రెంగ్తన్ అవుతాయి. అలాగే హిప్ ఓపెనింగ్కి చాలా హెల్ప్ అవుతుంది, స్పైన్ కూడా చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మదర్కి బేబీకి కూడా చక్కగా వెళ్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది, ముఖ్యంగా బ్యాక్ పెయిన్. డెలివరీ టైంలో చాలా మందికి బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉంటారు.
10: అవును మేడం.
11: అలాంటివి ప్రివెంట్ చేసుకోవడానికి యోగా తప్పకుండా చేయాలి. అలాగే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, ఇవి దూరం చేసుకోవాలంటే తప్పకుండా యోగా చేయాలి. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే డైజెషన్. ఈ డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే తప్పకుండా యోగా చేయాలి. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది, వెయిట్ గెయిన్ అవడాన్ని కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రెగ్నెన్సీ లేడీస్ 10-12 kgs వరకు పెరగొచ్చు, కానీ 20-30 kgs అలా పెరిగిపోతూ ఉంటారు.
10: అవును మేడం. అంటే ఆ టైంలో ఎక్కువ ఫుడ్ తీసుకోవాలంటుంటారు కదా అందరూ.
11: ఆ ఫుడ్ వల్ల కాదు, ఇతర కాంప్లికేషన్స్ ద్వారా అలా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు, ఒంటికి నీరు పట్టడం అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకోవాలంటే తప్పకుండా యోగా చేయాలి. అలాగే కొంతమందికి లెగ్స్ వెరికోస్ వెయిన్స్ అంటారు, అవి ముందుగానే ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నమాట.
10: కాళ్ల వాపు అంటారు,
11: కాళ్ల వాపు, నరాలు రక్తం బ్లడ్ క్లాట్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు యోగా చేస్తే అవన్నీ క్లియర్ అయిపోతాయి.
10: అంటే ఎంతసేపు చేయాలంటారండి ప్రెగ్నెంట్ లేడీస్?
11: ప్రెగ్నెన్సీ లేడీస్ ముందుగా స్టార్ట్ చేసేటప్పుడు ఒక అరగంట యోగా చేస్తే చాలా మంచిది, ఆ తర్వాత నిదానంగా పెంచుకుంటూ ఒక గంట సేపు యోగా చేస్తే చాలా హెల్త్ కి మంచిది.
10: ఎన్నో నెలలు వచ్చే వరకు చేయొచ్చు అంటారండి?
11: టిల్ డెలివరీ అయ్యేదాకా చేయొచ్చు మేడం. ఈవెన్ లేబర్ టైంలో కూడా పెయిన్స్ వచ్చినప్పుడు కూడా ప్రెగ్నెన్సీ లేడీస్ తో యోగా చేయిస్తారు.
10: దానికి అనుకూలమైన ఆసనం
11: అంటే నార్మల్ డెలివరీ అవడానికి అలా హెల్ప్ చేయడానికి కొన్ని ఆసనాలు ఉన్నాయి, స్పెషల్ గా డిజైన్ చేసిన కొన్ని ఆసనాలు ఉన్నాయి. సో అప్పుడు కూడా యోగా చేయిస్తారు నార్మల్ డెలివరీ అవడం కోసం.
10: అయితే ప్రెగ్నెంట్ లేడీస్ గురించి చెప్పారు మేడం, అసలు వివాహం అయిన వెంటనే నవదంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటారు కదా, దానికి ప్లాన్ చేసుకుని ఈ కన్సీవ్ అయ్యే లోపు ముందు నుంచే యోగా చేస్తే ఈ మదర్కి కాబోయే తల్లికి ఏమైనా ఉపయోగాలు ఉంటాయా?
11: తప్పకుండా ఉంటాయండి.
10: ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి?
11: ముఖ్యంగా ప్రెగ్నెన్సీ రావడానికి ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం అవసరమో ముందే ప్లాన్ చేసుకోవాలి. ఈ రోజుల్లో మ్యారేజ్ చేసుకోగానే పిల్లలు ఎవరు కనట్లేదు, ఒక 3-4 ఇయర్స్ గ్యాప్ తీసుకుని పిల్లల్ని కంటున్నారు. సో ముందే ఇలా ప్లాన్ ఉంటుంది కాబట్టి, మన టైంలో మన అమ్మ వాళ్ళ టైంలో ఇలా ప్లానింగ్లు ఏమి ఉండేవి కాదు, కానీ ఇప్పుడు అలా కాదు, ముందే ప్లాన్ ఉంటుంది కాబట్టి ముందుగానే ఫిజికల్ గా, ఎమోషనల్ గా, స్పిరిచువల్ గా స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకోవాలి. అలాగే పాజిటివ్ ఎనర్జీని బిల్డ్ చేసుకోవాలి, ఎమోషన్స్ ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం స్పిరిచువాలిటీ ద్వారా మైండ్ ని రిలాక్స్ చేసుకోవాలి. ముఖ్యంగా ఉమెన్స్ మ్యారేజ్ అయినాక చాలా అడ్జస్ట్మెంట్స్, సాక్రిఫైజెస్, కాంప్రమైజెస్ అవుతూ ఉంటాయి, వీటి వల్ల వారికి స్ట్రెస్ బిల్డ్ అవుతుంది, కాబట్టి దాని వలన ఎమోషనల్ డిప్రెషన్ అవుతూ ఉంటారు. దాని వలన వచ్చే ప్రెజర్ ఏదైతే ఉందో అది బేబీ మీద పడుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళు అటువంటి ఎన్విరాన్మెంట్ నుండి దూరంగా ఉండాలి, వారి చుట్టూ ఒక ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ముఖ్యంగా ఇక్కడ హస్బెండ్ సపోర్టు, ఫ్యామిలీ సపోర్టు తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఈ 9 మంత్స్ జర్నీలో తన బేబీ పట్ల లవ్, మోర్ ఎఫెక్షన్, మోర్ పీస్ఫుల్ గా ఉండాలి. అలాగే హెల్దీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్. స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే కూడా ముందుగా మానేసేయాలి. మదర్ ఫిజికల్ గా ఫిట్ గా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా యోగా చేయడం ద్వారా ఫిజికల్ గా, ఎమోషనల్ గా, స్పిరిచువల్ గా ఫిట్ గా స్ట్రాంగ్ గా ఉంటే బేబీ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. ప్రజెంట్ డేస్ లో చాలా మందికి ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్, ఫైబ్రాయిడ్ ఇలా ఎన్నో ప్రాబ్లంతో చాలా మంది సఫర్ అవుతున్నారు. సో వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే తల్లి కన్సీవ్ అవడానికి ముందే స్ట్రాంగ్ గా ఉండి బేబీ కూడా హెల్దీగా ఉండడానికి ప్రెగ్నెంట్ టైంలోనే గర్భిణీ స్త్రీలు కంపల్సరీ యోగా చేయాల్సిందే.
10: మేడం, ఇప్పుడు నార్మల్ డెలివరీ లేదంటే సిజేర్ అని చెప్పని అంటుంటారు కదా, ఈ నార్మల్ డెలివరీ అవ్వదు అని ముందుగా తెలిసిన లేడీస్ కి లేదా సిజేర్ అని అవుతుందని తెలిసిన లేడీస్ కి మీకు చేసే యోగా ఆసనాల పట్ల ఏదైనా తేడా ఉంటుందా మేడం?
11: తప్పకుండా ఉంటుంది మేడం. ఎందుకు ఉంటుంది అంటే ముఖ్యంగా డెలివరీ టైంలో స్ట్రెస్ బాగా ఉంటుంది, ముఖ్యంగా స్పైన్ మీద, బ్యాక్ మజిల్స్ మీద చాలా స్ట్రెస్ ఉంటుంది. సో దాని నుంచి వాళ్ళు హాయిగా ప్రశాంతంగా డెలివరీ టైం దాకా ప్రశాంతంగా ఉండాలంటే యోగా ఆసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
10: ఆసనాలంటే ఓన్లీ ఫిజికల్ వేనా మేడం, లేకపోతే మెంటల్ గా ఏదైనా అంటే మానసికంగా బాగుండడానికి ఏమేం చేయిస్తూ ఉంటారు?
11: మానసికంగా ఉండడానికి మెడిటేషన్ చేయిస్తాం, అలాగే ప్రాణాయామం కూడా చేయిస్తాం. దీనివల్ల చాలు మానసిక ప్రశాంతత చాలా పొందుతారు వాళ్ళు.
10: తర్వాత ప్రసవం అయ్యాక మేడం, ప్రసవం అయిన తర్వాత బాలింతలు అంటారు కదా, వాళ్ళు కూడా యోగా చేయొచ్చా?
11: డెలివరీ అయిన తర్వాత యోగా చాలా హెల్ప్ అవుతుంది.
10: అది ఎన్నాళ్ళ తర్వాత చేయొచ్చు మేడం, దానివల్ల లాభాలు ఏంటి?
11: ప్రసవం అయిన తర్వాత నార్మల్ డెలివరీ అనుకోండి, ఒక 6 weeks నుంచే, 6 weeks కంప్లీట్ అవగానే స్టార్ట్ చేయొచ్చు, యోగా మొదలు పెట్టుకోవచ్చు. అదే సిజేరియన్ అనుకోండి, ఒక 3 months అయిన తర్వాత యోగా మొదలు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మదర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి వీళ్ళకి అనేకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది,
10: ప్రసవం తర్వాత ఎక్కువ ఉంటాయి ప్రాబ్లమ్స్,
11: ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి యోగా చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా బెల్లి చాలా లూజ్ అయిపోయి ఉంటుంది కదా, ఆ బెల్లీ ఫ్యాట్ ని చక్కగా రెడ్యూస్ చేసుకోవచ్చు.
10: ఆడవాళ్ళ కామన్ ప్రాబ్లమ్ అది.
11: చాలా మంది డెలివరీ అయిపోగానే అంటూ ఉంటారు కదా, పొట్ట బాగా పెరిగిపోయింది, పొట్ట బాగా పెరిగింది. సో ఆ పొట్ట తగ్గించుకోవాలంటే ఈ 6 weeks దాటిన కానించి యోగా చేసుకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే పెల్విస్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి, ఎందుకంటే బేబీ పుట్టిన తర్వాత చాలా లూజ్ అయిపోతాయి అన్నమాట, అవి స్ట్రెంగ్తన్ కూడా చేసుకోవచ్చు. స్పెషల్గా వీళ్ళకి కూడా ఆసనాలు డిజైన్ చేయడం జరిగింది, దీన్నే పోస్ట్ నటల్ యోగా అని అంటారు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ యోగా చేయడం వలన బెల్లీ మజిల్స్, కోర్ మజిల్స్ అనేవి స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. అలాగే ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
10: అంటే మీరు ఇప్పుడు ఆసనాలతో పాటు ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో, బాలింతలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఆహార విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు?
11: ముఖ్యంగా మనకు ఒక సిస్టమ్ ఉందండి, డెలివరీ అయిన తర్వాత ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటి ఫుడ్డే తీసుకోమని చెప్తాము. కానీ కొంచెం దీనికి యోగా అనేది చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఫుడ్ డైజెషన్ సరిగ్గా అవ్వదు డెలివరీ అయిన తర్వాత, అంటే కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తుంది, హార్ట్ బర్నింగ్ వస్తుంది, గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎసిడిటీ వస్తుంది. ఇలా ఇట్లాంటివన్నీ అధిగమించాలి అంటే తప్పనిసరిగా యోగా అందరూ చేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే డేలో ఒక మీల్ ని వీళ్ళు 5 parts గా డివైడ్ చేసుకుని తినమని చెప్తాం. అలాగే ఫైబర్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకోమని చెప్తాం. అలాగే ప్రోటీన్ ఫుడ్, ప్రోబయోటిక్ ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఒక మహిళ గర్భం దాల్చినది మొదలు డెలివరీ అయిన తర్వాత బిడ్డకి పాలిచ్చే వరకు ఆమె ఏం తినాలి, ఏం తినకూడదు అనే ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియను మాత్రమే ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనం భవిష్యత్ కోసం అద్భుతమైన వ్యక్తుల్ని తయారు చేయడానికి సిద్ధంగా ఉండాలి. సో ఇటువంటివన్నీ పాటిస్తూ బేబీని హెల్దీగా ఉంచుతూ వారు కూడా హెల్దీగా ఉండేలాగా చూసుకోవాలి.
10: ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ టైంలో మేడం, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో, గర్భిణీ స్త్రీలు, వాళ్ళు ఎలా ఉండాలి అసలు బేసిక్ గా?
11: హెల్దీ బాడీ కావాలంటే ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ కి మానసికంగా శారీరకంగా చాలా హెల్దీగా ఉండాలి. ముఖ్యంగా మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ చాలా మంది తెలుసు కానీ మెంటల్ హెల్త్ చాలా మంది చూసుకోలేరు. సో మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మంచి బుక్స్ చదువుతూ ఉండాలి, మంచి మాటలు వింటూ ఉండాలి, మంచి మ్యూజిక్ కూడా వింటూ ఉండాలి, నేచర్ కి దగ్గరగా ఉండాలి, వీటన్నిటితో పాటు
10: ప్రకృతికి.
11: యోగాలో మనం మెడిటేషన్ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత వస్తుంది. ఒకవేళ మానసిక ప్రశాంతత లేరనుకోండి, ఆ ప్రభావం బిడ్డ మీద పడుతుంది. దానివల్ల పిల్లలు వెయిట్ తక్కువగా పుట్టడం, హార్ట్ లో హోల్ ఉండడం, బేబీ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం, ప్రీ మెచ్యూర్డ్ బేబీ పుట్టడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మానసికంగా ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరం. కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ మెడిటేషన్ చేయడం ద్వారా మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్ బేబీతో కనెక్ట్ అవ్వడం కూడా చాలా అవసరం. ముఖ్యంగా ఇక్కడ బేబీతో ఎలా కనెక్ట్ అవ్వాలో ఇక్కడ చెప్తున్నాను. ఒక 5 senses ఉన్నాయి కదా మన బాడీలో, ఆ 5 senses ద్వారా మనం బేబీతో కనెక్ట్ అవ్వచ్చు. ముందుగా ఐస్, మనము మంచి గ్రీనరీ ప్లేస్ లో కూర్చొని సమయాన్ని గడుపుతూ ఉండాలి. ఎక్కువ గ్రీనరీని చూడడం, మంచి ఫొటోస్ మన చుట్టూ పెట్టుకోవడం చేస్తూ ఉండాలి. అలాగే ఇయర్, చెవితో మంచి మ్యూజిక్ వింటూ ఉండాలి. ప్లెజెంట్ మ్యూజిక్ మన రూమ్ లో చిన్నగా సౌండ్ పెట్టుకుని ప్రశాంతంగా వినడం ద్వారా, మంచి మంచి కథలు వినడం ద్వారా, మంచి మంచి కథలను బేబీకి చెప్పడం ద్వారా బేబీ చాలా రియాక్ట్ అవుతుంది, లోపల ఉండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. అలా బేబీకి కనెక్ట్ అవ్వచ్చు. అలాగే స్మెల్, మంచి మంచి వాసనలు చూస్తూ ఉండాలి. మన చుట్టూ మంచి స్మెల్ వచ్చేవి చక్కగా రూమ్ లో పెట్టుకుని చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. అలాగే టేస్ట్, మంచి ఫుడ్ తినడం, ఆ ఫుడ్ని కూడా బేబీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. నేను ఇది తింటున్నాను అని బేబీకి నవ్వుతూ చక్కగా టచ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే బేబీ కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. అలాగే టచ్ ద్వారా బేబీని మన పొట్ట మీద చేయి పెట్టి స్మూత్గా మసాజ్ చేస్తూ టచ్ ద్వారా కూడా బేబీకి కనెక్ట్ అవ్వచ్చు. ఇలా మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు మీ బేబీ కూడా లోపల ఇవన్నీ ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో యోగా చేయడం ద్వారా డయాబెటీస్ని, థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆసనాస్ డిజైన్ చేయడం జరిగింది. అలాగే ట్విన్స్ ఉన్న వాళ్ళకి, బ్రీచ్ పొజిషన్ ఉన్న వాళ్ళకి యోగా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే
10: దానికి సంబంధించిన ఆసనాలు వేరువేరుగా ఉంటాయి మేడం.
11: వీటికి సంబంధించిన ఆసనాలు వేరుగా ఉంటాయి మేడం. అలాగే హెవీ వెయిట్స్ ఉన్న వాళ్ళు కూడా,
10: చాలా మంది ప్రెగ్నెన్సీకి ముందే హెవీ వెయిట్ ఉంటారు అనుకోండి మేడం, అప్పుడు ప్రెగ్నెంట్ అప్పుడు ఇంకా కొంచెం బరువు పెరిగే అవకాశం ఉంటుంది కదా.
11: అందుకే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా, అంటే ముందు వాళ్ళు ఆసనాసు బెండ్ అవ్వలేరు కదా, వాళ్ళకి ఏం చేస్తామంటే ప్రాప్స్ సహాయంతో, అంటే బాల్, చైర్ ఇలా కూర్చోపెట్టి కొన్ని ఆసనాలు చేయిస్తూ ఉంటాము. సో వాళ్ళ బాడీ నిదానంగా అలవాటు పడుతూ ఉంటుంది యోగాకి. తర్వాత వాళ్ళని నిదానంగా యోగాసనాలు అన్ని చేయడానికి హెల్ప్ అయ్యేలాగా చేస్తాం అనమాట. సో వాళ్ళు అలా వాళ్ళు హెవీ వెయిట్ని ఇంకా వెయిట్ పెరగకుండా ఉండకుండా దాన్ని మెయింటైన్ చేసుకునేలాగా చేయడానికి యోగా చాలా హెల్ప్ అవుతుంది. ఇలా చేయడం ద్వారా వాళ్ళు లేబర్ టైంని తగ్గించుకుని నార్మల్ డెలివరీ అవడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది.
10: పెయిన్స్కి ఎక్కువ సఫర్ అవ్వకుండా,
11: త్వరగా డెలివరీ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే యోగా చేసేవాళ్ళు యోగా ట్రైనర్ దగ్గర మాత్రమే, ఎక్స్పర్ట్ అయిన ప్రీనటల్ యోగా ట్రైనర్ దగ్గర మాత్రమే యోగా చేయాలి. యూట్యూబ్లో వీడియో చూసేస్తున్నాము, దాన్ని చూసి యోగా చేసేద్దామని మాత్రం చేయకూడదు. సో ఎప్పుడైతే యోగా ట్రైనర్ దగ్గరుండి చేయిస్తారో వాళ్ళకి ప్రతిదీ ఇది చేయాలి, ఇది చేయకూడదని సలహా ఇస్తూ యోగా చేయిస్తారు.
10: అంటే అందరికీ అన్ని ఆసనాలు చేయటం కష్టం కాబట్టి మన బాడీ నేచర్ ఎలా ఉందో దాన్ని బట్టి
11: డిజైన్ చేస్తుంటారు. అంటే వాళ్ళు ఏం చేయగలుగుతారో ముందుగానే చూసుకుని అవి మాత్రమే వాళ్ళతో చేయించడం జరుగుతుంది.
10: అంటే అందరూ అన్ని చేయాలని కంపల్షన్ ఏం లేదుగా మేడం, ఎవరు
11: అలా ఏం లేదండి. చూస్తాం వాళ్ళ బాడీ తీరును బట్టి వాళ్ళు ఏం చేయగలరో మేము ముందుగానే గమనించి ఆ ఆసనాలు వాళ్ళకి డిజైన్ చేస్తాం. ఈ ఆసనాలు చేస్తే మీరు ఇది బాగుంటుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో చేయించడం జరుగుతుంది. అలాగే హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ముఖ్యంగా ఉమ్మనీరు తగ్గిపోవడం, లో ప్లెజెంటా ఉండడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు కూడా యోగా చేయొచ్చు. ఇలా చేస్తే వాళ్ళకి ఉమ్మనీరు అనేది నార్మల్ గా ఉండడం జరుగుతుంది, హార్మోన్ బ్యాలెన్స్ అవుతాయి. అలాగే ప్రెగ్నెన్సీని ప్రతి ఒక్కళ్ళు ఒక జాయ్ఫుల్ ప్రెగ్నెన్సీగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. చాలా మంది చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతారు, అమ్మో ఏమైపోతుంది అని. అలా కాకుండా మేము ఈ యోగా చెప్పడం ద్వారా ఏం చెప్తామంటే జాయ్ఫుల్ అంటే ఎంజాయ్ చేయాలి ప్రెగ్నెన్సీని కూడా 9th month వరకు. చక్కగా చాలా మంది చాలా అడ్వాన్స్డ్ ఆసనాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు
10: మా దగ్గర
11: ప్రెగ్నెన్సీ టైంలో, చాలా ఎంజాయ్ చేస్తూ అసలు ఏ ఆసనం చేసినా నార్మల్ వాళ్ళు కూడా చేయలేని ఆసనాలు కూడా వాళ్ళు చేయగలుగుతున్నారు.
10: అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వక ముందు నుంచి మొదలు పెడితే మనకి ప్రెగ్నెన్సీ టైం కి, అలాగే
11: ప్రెగ్నెన్సీ అయిన తర్వాత
10: కూడా మనకి మన శరీరం లొంగుతుంది అనమాట.
11: యోగా అనేది ఈ మూడుకి, అంటే ప్రెగ్నెన్సీ అవ్వకముందు, ప్రెగ్నెన్సీ టైంలో, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత యోగా అనేది చాలా హెల్ప్ అవుతుంది.
10: మన జీవితంలో ఒక భాగం అవ్వాలంటారు యోగా,
11: మన జీవితంలో ఒక భాగం అవ్వాలి.
10: పరంజ్యోతి గారు చాలా సంతోషం అండి, మా స్టూడియోస్కి వచ్చి మాకు ఎన్నో తెలియని విషయాలు తెలియజేశారు. గర్భిణీలు అలాగే బాలింతలు చూలింతలే కాకుండా ప్రతి ఒక్కరూ యోగా ద్వారా ఎలాంటి లాభాలు పొందొచ్చో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
11: ధన్యవాదాలండి, నమస్కారం.
0: మీరు ఇంతవరకు బాలింత చూలింతలకు యోగా పరిచయం డాక్టర్ పరంజ్యోతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
9: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వావ్,
7: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త,
4: RBI అంటుంది.
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: మీరు ఇంతవరకు లలితగీతం విన్నారు, ఇప్పుడు విశేషాలు వింటారు.
1: నేటి జీవన శైలిని కనుక చూసినట్లయితే దీనిలో అనేక మార్పులు వచ్చాయని చెప్పాలి.

0: ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కనుక. దీనిలో భాగంగా మొలకెత్తిన గింజలు కనుక తీసుకున్నట్లయితే చాలా మంచిది. ఇక పోషకాల పరంగా ఇవి చాలా మంచి ఆహారం అనే చెప్పాలి. దీనిలోని పోషకాలను ఇప్పుడు మనం చూద్దాం. మొలకెత్తిన గింజలలో కానివ్వండి, లేకపోతే ధాన్యాలలో కానివ్వండి, పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. 35% వరకు మాంసకృతులు ఉంటాయి. మామూలు గింజలలో కన్నా మొలకెత్తిన తర్వాత ఆ గింజలలో విటమిన్ ఏ అనేది 8 రెట్లు పెరుగుతుంది. మాంసం తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, క్యాలరీలను తగ్గిస్తుంది. జీర్ణ సంబంధ కడుపు ఉబ్బరంతో బాధపడేవారు ఈ మొలకలను కనుక తీసుకున్నట్లయితే వాళ్లకు ఎంతో ఊరట కలుగుతుంది. ముఖ్యంగా మొలకల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు వీటిని తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరంలో జీవక్రియల శాతం కూడా పెరుగుతుంది. శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇక మొలకల్లో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్, ఇవి శరీరానికి మంచి ప్రయోజనాలు అందించడంలో బాగా పనిచేస్తాయి. ఇంకా దీనిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు గోళ్లు పెరగడానికి, అలాగే చర్మం నిగారింపుతో ఉండటానికి సహాయపడుతుంది. మొలకల్లో విటమిన్ ఏతో పాటుగా విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. పురుషుల్లో ఎక్కువగా కనపడేటటువంటి బట్టతలను, పేనుకొరుకుడిని నివారిస్తుంది. మొలకలు తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంటే రక్త నాణాల్లో కొత్త రక్త కణాలు ఏర్పడేలా చేస్తాయి. ఇక బీన్స్ మొలకలు తీసుకున్నట్లయితే ఈ బీన్స్ మొలకల్లో విటమిన్ బి1 అధికంగా ఉంటుంది. ఇంతేకాకుండా వీటి నుండి శరీరానికి ఆల్కైజెస్ అందుతుంది. ఇవి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా ప్రాణాంతకర వ్యాధులైన క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో ఈ మొలకలు సహాయపడతాయి. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మొలకలను వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది. అయితే కొందరికి పచ్చి మొలకలు తింటే గ్యాస్ చేరుతుందని భయపడతారు. అలాంటి వారు ఉడికించినటువంటి మొలకలను 2 చెంచాలు వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది.
1: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. నాన్న డైరీలో కొన్ని పేజీలు డాక్యుమెంటరీ రూపకం వింటారు. రచన, నిర్వహణ శ్రీ నన్నం మధు. నిర్మాణ సహకారం, మాటలు చిరంజీవి దివిష మన్విత. వినండి నాన్న డైరీలో కొన్ని పేజీలు డాక్యుమెంటరీ.

0: నమస్తే ఫ్రెండ్స్, నా పేరు దివిషా మాన్విత. ఒకరోజు ఇంట్లో బుక్స్ సర్దుతుంటే మా నాన్న డైరీ ఒకటి కనపడింది. అందులో నా గురించి మా నాన్న ఎన్నో సంగతులు రాసుకున్నారు. అవన్నీ ఈరోజు మనందరం వినేద్దామా?
1: ఆ రోజు ఏప్రిల్ 19, 2020. నాకింకా గుర్తు, సరిగ్గా సాయంత్రం 4:21.

ప్రపంచమంతా కరోనాతో పోరాడి అలసిపోతున్న వేళ సరాసరి యుద్ధక్షేత్రంలోకి నువ్వు వస్తావని తెలుసు. మాకు ఓ కొత్త ఉదయం తెస్తావని తెలుసు. 9 నెలలు భారమైన ఆనందంగా నిన్ను మోసిన అమ్మను మురిపించగా నువ్వు వస్తావని తెలుసు. నాకు తెలుసు, కరోనా కాలపు నిర్బంధం మమ్మల్ని ఆపగలిగిందే కానీ అమ్మ కడుపులో ఫైబ్రాయిడ్ దిగ్బంధం కూడా నిన్ను ఆపలేదని తెలుసు. మాకు తెలుసు, మా ఆశలే అల్లరిగా, కలలే ఊపిరిగా ఈ లోకంలోకి క్షేమంగా వచ్చేస్తావని తెలుసు. నాన్నగా నాకు ఇంకా బాగా తెలుసు.

0: అప్పుడు నీకు పూర్తిగా సంవత్సరమైనా నిండలేదు. పాలపల్లైనా రాకముందే నువ్వు పలికిన నాన్న అన్న ఆ పిలుపు విని ఎంత మురిసిపోయాడో ఈ నాన్న. నువ్వు నడక నేర్చుకునేటప్పుడు ఆ నాన్న ఆ మాటకొస్తే ప్రతి నాన్న పడే ఆతృత ఒక్క తండ్రి మాత్రమే అర్థం చేసుకోగలడు.
1: బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటి పొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు.
0: ఇక మాటలు నేర్చుకోవడం మొదలు పెట్టాక అబ్బా ఎన్ని మాటలు, లెక్కగట్టానంటే డబ్బుల మూటలే. అబ్బో ఎన్ని ఆటలు, ఇల్లంతా విరిసిన పూదోటలే. తెలుగు ఇంగ్లీష్ పదాలతో నువ్వు చేసే గారడీలు విని తీరాలంతే. కూర్చో అనే పదానికి నువ్వు పెట్టిన పేరు సిట్టుకో. అది విని నా మెదడు ఎక్కడికో. కుక్కని నువ్వు డాబోబో అంటుంటే ఆ మాటికి కుక్క కూడా పారిపోయిందనుకో. నీకప్పుడు రెండేళ్లుంటాయనుకుంటా. ఓ రోజు నువ్వు ఎంతో కాన్ఫిడెంట్గా మాట్లాడిన ఈ మాటలకి నువ్వైనా అర్థం చెప్పగలిగితే నీకు లైఫ్ టైం సెటిల్మెంట్. ఇక నీ అతి తెలివి సమాధానాలకి అంతేలేదు. ఎందుకు ఇలా చేశావంటే అందుకే అంటావు. ఇక ఎవరైనా ఏమంటాం? అలాంటిదే ఓసారి
2: ఎక్కడుంది మా తెచ్చుకోబో. నేను ఎందుకు తెచ్చిస్తా? ఎవరికి కావాలంటే వాళ్ళే తెచ్చుకోవాలి. ఎవరికి కావాలి పెన్సిల్?
3: మమ్మీ కావాలి.
2: మమ్మీకా?
0: కానీ తప్పు నీదైతే సారీ చెప్పడానికి ఎప్పుడూ వెనకాడు.
2: ఎందుకు మరెందుకు పైకి
3: వచ్చావు?
0: అప్పుడు నీకు మూడేళ్ళుంటాయేమో. మాటలు పూర్తిగా స్పష్టంగా రాకముందే నువ్వు చెప్పిన ఆ ర్యాబిట్ అండ్ లయన్ కథ నాకింకా గుర్తే.
3: ర్యాబిట్ అండ్ లయన్, ఇదో తో ఒక లయన్ ఉన్నదంట, కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు లయన్ ఓల్డ్ అయిపోయినంత, ఓల్డ్ అప్పుడు నడవ లేక కిందికి పడిపోయినంత. అప్పుడు తను హంగ్రీ అయినంత. అప్పుడు ఒక ర్యాబిట్ వచ్చింది, ర్యాబిట్. అప్పుడు ఒక ఫాక్ వచ్చింది, ఫాక్.
2: ఆ
3: ఫాక్ వచ్చి హంగ్రీ, నేను ర్యాబిట్ తీసుకొని వస్తానండి. అప్పుడు ఆ ర్యాబిట్ ఏం చేస్తుందంటే, ఓ మై గాడ్, నన్ను లైన్ బయట తాన్ని బయపడిపోయినంత. అప్పుడు రాబిట్ కేమొచ్చింది హెడ్ లో అయ్యా వచ్చిందంట
4: ఐడియా. ఓకే,
3: అప్పుడు ఏం చేస్తామంటే ఒక రాబిట్ వాక్ చేసుకుంటా ఇంకో లైన్ చూసినంత అప్పుడు ఆ లైన్ అందుకింది లయన్ లయన్ అక్కడ ఇంకో లయన్ అంది. అప్పుడు ఆన్లైన్ నేను ఒక చేయనండి, నేను కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ నేను ఒక చేయనండి ఫారెస్ట్ లో అని అనండి. అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు ఆ రాపించు నో ఇంకో లైన్ ఉంది కదా అప్పుడు

0: అప్పుడు వాళ్ళు ఆయన ఏమనండి, వాళ్ళు నేను కింగ్ ఆఫ్ తుఫాన్ అంటానండి, అది కూడా వాళ్ళ కింగ్ ఆఫ్ తుఫాన్ అంటానండి. అప్పుడు అది వాళ్ళ తమ్ తెచ్చి ఒక లైన్ లేదనుకుంది. అప్పుడు రాబిట్ తమ్ తెచ్చుకుంట హ్యాపీగా వెళ్ళింది బయటికి అయిపోయింది.
1: అది 2024 సంవత్సరం జూన్ నెల. అప్పుడే నిన్ను స్కూల్లో జాయిన్ చేశాం. ఇక నువ్వు స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టావా? ప్రశ్నల వర్షం మొదలైంది. నాన్న, పక్షులు గాల్లో ఎలా ఎగురుతున్నాయి అంటావు. ఆకులు కిందికి ఎందుకు రాలిపడుతున్నాయి అని అడుగుతావు. ఇవి చాలామంది పిల్లలు అడిగే ప్రశ్నలే. వీటికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ ఓ రోజు నీ ఎల్కేజీ హోంవర్క్లో కన్వర్జేషన్స్ అనే చాప్టర్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో భాగంగా నీకు వచ్చిన డౌటు, మొదటి ప్రశ్నేమో వాట్ ఈస్ యువర్ నేమ్ అని ఉంది. దానికి సమాధానం దివిషా మన్విత అన్నావు. అయితే రెండో ప్రశ్న హౌ ఓల్డ్ ఆర్ యూ అని ఉంది. దానికి నీకు వచ్చిన డౌటు,
2: డాడీ ఎందుకు హౌ ఓల్డ్ ఆర్ యూ ఉంది కానీ

0: వచ్చింది
1: అనేసరికి నేను కూడా ఆలోచనలో పడిపోయాను. ఇహ నాకు బాగా సంతృప్తి ఇచ్చిన ఓ సందర్భం. మీ అమ్మ ఓసారి నిన్ను సరదాగా ఆట పట్టించడానికి మా నాన్న గొప్ప అంటే నువ్వు మా నాన్న గొప్ప అని గట్టిగా వాదిస్తుంటే,
2: నువ్వు స్మాల్, నీ డాడీ స్మాల్, నువ్వు స్మాల్ ఉన్నావు, మీ డాడీ కూడా స్మాలే. మా డాడీ బిగ్గు, నేను బిగ్గు.
1: సహజంగానే కూతుళ్ళకి తండ్రులంటే కాస్తంత ఎక్కువ ప్రేమ కాబోలు. ఆ బంధం అనిర్వచనీయం కదా. నువ్వు యూకేజీలో ఇంగ్లీష్లో వర్బ్స్ గురించి నేర్చుకునేటప్పుడు మరో తుంటరి ప్రశ్న, బ్రష్తో బ్రష్ చేసుకుంటాం కాబట్టి బ్రషింగ్ అంటాం, గ్లాస్తో నీళ్లు తాగుతాం కాబట్టి గ్లాసింగ్ కదా అనాలి, డ్రింకింగ్ అంటారేంటి అని నువ్వు అడిగినప్పుడు నాకు కాస్తంత దప్పికేసింది. ఉండు, కాసిన్ని నీళ్లు తాగి వస్తా. ఓసారి అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు రిటైర్ అయిన తాతయ్యను రోజూ గమనిస్తూ నువ్వు అడిగిన ప్రశ్న, తాతయ్య నువ్వు ఓల్డ్ అయిపోయావు, మా డాడీలాగా ఆఫీస్కి కూడా పోవు, మరి నీకు మనీ ఎలా వస్తుంది అని. అది విన్న నాతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తాతయ్య, నేను ఇప్పటి వరకు చేసిన జాబ్కి నాకు పెన్షన్ వస్తుందమ్మా అని చెప్పవలసి వచ్చింది. నీకేమర్థమైందో. అలాగే మనందరం ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు బయట యాచకులను చూసి,
0: డాడీ స్వామి మనం ఏం అడిగినా ఇస్తారన్నావు కదా, కానీ వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా టెంపుల్ దగ్గర, వాళ్ళు కదా మనీ అడుగుతా ఉంటారు కదా, స్వామి ఇవ్వడా
1: అన్న నీ ప్రశ్న నాతో పాటు బహుశా ఆ దేవుడు కూడా వినే ఉంటాడు. ఏదేమైనా ఇంకో 5-6 ఏళ్ళు అంతేగా నీ అల్లరి. ఆ తరువాత నీ చదువులు పరీక్షలు ఎంత బిజీ అయిపోతావో చూద్దాం, భవిష్యత్తు నీకోసం ఏం సిద్ధం చేసిందో.

ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా? మా నాన్న డైరీలో కొన్ని పేజీలు మా నాన్న చెప్పినట్టే నేను బాగా చదువుకొని పెద్ద డాక్టర్ అవుతాను ఉంటాను. దిస్ ఈస్ దివ్య మన్విత సైనింగ్ ఆఫ్.

0: మీరింతవరకు నాన్న డైరీలో కొన్ని పేజీలు డాక్యుమెంటరీ రూపకం విన్నారు. రచన నిర్వహణ శ్రీ నన్నం మధు, నిర్మాణ సహకారం మాటలు చిరంజీవి దివిష మన్విత.
1: కార్యక్రమంలో ఇప్పుడు చిన్నారి గీతాలు వింటారు.

0: ఓ కాశీవాసి రావయ్య నాటకం. రచన శ్రీ పిటి మాధవ్ గారు. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు. వినండి నాటకం ఓ కాశీవాసి రావయ్య.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించు ఓ కాశీవాసి రావయ్య నాటకం. రచన శ్రీ పిటి మాధవ్. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి.

0: నీకేటొచ్చింది అలా పాటలు పాడుతున్నావు? పొద్దుటి మందుగాని వేసేసినావు ఏంటి? పాపం జీవితంలో ఎంతో అలసిపోయి సమాధుల్లో హాయిగా పడుకున్నారు ఆలు, లేగిసి వెళ్ళిపోగలరు. ఏటాలని ఎక్కడ కూడా బతకనివ్వవా? నీ పాటలతో మళ్ళీ సంపెత్తవా? అన్నన్నన్నన్నన్న నాకైతే ఎలాగ తప్పటం లేదు, వాళ్ళకెందుకీ కర్మ.
1: అలాగే ఇప్పుడు అలాగే ఉంటుంది. అదే మనం పెళ్ళిన కొత్తలో అయితే నేనేం పాడినా అచ్చు ఘంటసాల గారిలో ఉందని తెగ మురిసిపోయేదని మర్చిపోయాబెట్టే.
0: జీవితాంతం ఒకే అబద్ధం చెప్పి ఎంతకని కాదు ఎంతకని ఇని ఇని నీకు బోరు కొట్టలేదేమో గాని చెప్పి చెప్పి నాకు తెగ బోరు కొట్టేసిన. నీ పాట వింటే చాలు, నాకేదో రైల్లో ప్రయాణం చేసినట్టుగా ఉంటది.
1: ఏట మాట
0: ఏటేటి? ఎక్కడో దూరాన కూసున్నావు, ఎక్కడి మాటల రాతలు రాస్తున్నావని రైల్లో ముష్టోలు అడుకుంటారు చూడు, అలాగుండదు.
1: మళ్ళీ అదే మాట.
0: పని పాట లేకపోతే సరే, పని పాట లేనోడు దేవుని నిందిస్తాడంట, పనున్నోడు దేవుని మరిసిపోతాడంట, అలాగున్నది నీ వ్యవహారం.
1: పని లేకే కదే పాటలు ప్రాక్టీస్ చేస్తాడ. రేపు రాములూరు గుళ్ళో కచేరీకి పనికొస్తాయని ఇంతకే ఏటే నోకాలో ఊళ్ళో సంగతులేటి.
0: లాయర్ గారు భార్య నూతిలో పడిపోయిందట.
1: మరి పైకి తినేదా?
0: రేపుటికి వాయిదా వేసేసారు.
1: ఏంటి పెళ్ళ నూతిలో ఉన్న వాయిదా తీసుకురా?
0: లాయర్ కదా మరి.
1: సర్లే అది ఆయనకి అలవాటేమో గానే ఏటే నోకాలో ఇవాళ ఎవరైనా పోవటానికి సిద్ధంగా ఉన్నారేమో, పోయి చూసిరావే.
0: నేనున్నానయ్యా, నన్ను కాల్సి అయ్యా.
1: అంత కోపం దేనికే, 10 రోజులు బట్టి ఏ బేరం లేదు కాబట్టి చూసిరమ్మన్నాను. జనాలు ఇలా సావును చేయించేస్తే మరి మనం బతికేదట.
0: అయితే ఎవరు నిలిపమంటావు? పాడు జన్మ తెల్లారు లేతే చాలు ఎవరు పోతారా అని ఎదురు చూడమే.
1: మరి ఎవరైనా పోతేనే కదా మనం బతికేది, లేకపోతే మనం ఎలా బతుకుతాం చెప్పు.
0: అలాగనకపోతే ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదయ్యా, పోయి వాళ్ళ కోసం ఎదురు చూడకపోతే.
1: పిచ్చి మగమా, యుద్ధాలు వస్తాయనే మిలిటరీ, యుద్ధాలు వచ్చాక మిలిటరీ అనుకుంటే కంట్రీ ఏటైపోద్ది. పోయినోడిని తెత్తారనే మనం ఇక్కడ ఉండేది, ఆని తెచ్చాకే మనం అనుకుంటే శవం కులిపోదా? అయినా మనకు వచ్చిన పది ఇదే కదే.
0: ఒకళ్ళు పోతేనే గాని బతకలేని బతుకు మనకి ఎందుకయ్యా? అంతో ఇంతో మా అయ్యి ఇచ్చిన మడిసెక్కున్నది. భూములు ఎక్కువైపోయిన మహారాజులు భూమిని కౌలుకిస్తారట, బ్యాంకోళ్ళు అప్పులు ఇస్తారు, ఇత్తనాలు ఫ్రీగా ఇస్తారు, హాయిగా వ్యవసాయం చేసుకుని బతుకుదాం.
1: అబ్బో ఏడు వ్యవసాయం చేసి బతికేద్దామనే. వ్యవసాయం చేసుకునే రైతులంతా మన కాడికొచ్చి బుగ్గైపోతుంటే తెలిసి తెలిసి వ్యవసాయం చేస్తానంటావేటే ఎర్రిమోగమ. రైతు పండించే పంటకి దిగుబడి నేకపోవచ్చునేమో గాని మన పంటకు తిరుగునేదే. వరదొచ్చినా ఎండలు ముదిరిపోయినా మరి రోడ్డు మీద తిరిగే లారీలు కార్లు రైళ్లు ఇలా ఎందరో మనకు చేతి నిండా పని అప్పగిస్తుంటే చివరికి పుణ్యం కోసం గుడికెళ్ళినా ఏదే పుష్కరాలు వచ్చినా మన కాడికి వచ్చేస్తుంటే మనం ఎందుకే మరో పనిలోకి వెళ్ళిపోవటం? బొద్దునేకపోతే సరే, కాకపోతే అప్పుడప్పుడు చిన్న గ్యాప్ వస్తా ఉంటుంది అంతే.
0: అంతేనా? అయితే జీవితాంతా ఇదే పని?
1: గుండె దైన్యం ఉన్నాడు చేసే పనే ఇది. కంపెనీలో జాబ్ ఎవడనే చేయగలడు, కానీ సుశానంలో మాత్రం దమ్మున్నాడే చేయగలడు. అసలు ఏటనుకుంటున్నావు? ఈ పని అంటే శివరికి కన్న కొడుకు పోయి కట్టుకున్న ఆడది కాటికి తీసుకొచ్చినా కరిగిపోకుండా కాల్చడానికి సిద్ధపడాలే హరిశ్చంద్ర మహారాజు నాగా. అందుకే నేను అంటాను ప్రతి శ్మశానంలోనూ శివయ్యతో పాటు హరిశ్చంద్ర మహారాజుకు గుడోటి కట్టాలని. ఆ గుడేదో నేను కడతాగానే గుడి కట్టడానికి 50 రూపాయలు నేను నీతోనే మొదలెడతా.
0: నన్ను అడిగితే అడిగావు గాని ఇంకెవరిని అడక్క. గుడి పేరు చెప్పి మోసం చేస్తున్నావని సీటింగ్ కేసెట్టి బొక్కలేసిగలరు.
1: సిసి ఏ పని చేద్దామన్నా భయమే. అని ఓరు శుభం పలకదా?
0: అదిగో ఎవరో కారు మీద వచ్చినారు, నిన్నే పిలుపుతున్నారు. ఏదో పెద్ద బేరం లాగున్నది, వెళ్ళి చూడు.
1: నువ్వెళ్ళు, నాన్ను చూసుకుంటానులే.
0: ఏడు చూసుకుంటా, అది ఏడు చూసుకుంటావు, వచ్చిందల్లా తాగేస్తావు. ఈ నెలలో పిల్లోడికి పీయూజీ కట్టాల, మరిసిపోనవా?
1: వసే నోకాలు, మన పనికి చదువు ఎందుకే, పైగా కాన్వెంట్ చదువు ఒకటి.
0: ఏమయ్య, నా కొడుకు ఈ పని చెయ్యడయ్యా. నా కొడుకుని 10వ తరగతి వరకైనా నన్ను చదివిస్తాను. ఆడు ఇంగ్లీష్లోను హిందీలోను గడగడ గడగడ గడగడ గడగడ ఆడించేయాల, అప్పుడు నీకు దడదడదడదడదడదడలాడిపోతావు.
1: నా గాని తిక్కరేగినదంటే ఆయన ఇప్పుడే చదువు మానిపించేస్తాను.
0: చదువు మానిపించేస్తావా? ఇదిగో ఇదిగో ఇదిగో, నువ్వు ఆ పని చేసినావంటే నన్ను రైలు కింద బొర్రెట్టేస్తాను.
1: ఎట్టు బేగెళ్ళు, కాకినాడ ప్యాసింజర్ రెడీగా ఉంది నీకోసం.
0: ఏమి, మా బుర్రకి ప్యాసింజర్ రైలే కాని ఎక్స్ప్రెస్ పనికిరావేటి?
1: నీకు అదే ఎక్కువ.
0: సర్లే, అలాగే ఏడతాను. గాని ఉన్న ఒక గుంట నీ చదివించకపోతే ఎందుకయ్యా నీ బతుకు?
1: బస్, నీకేం పట్టిందే ఇవాళ ఇలా తినేస్తున్నావు దయ్యూనాగా?
0: అంతేనయ్యా అంతే, తాగిన మందు ఒళ్ళంతా తినేసినా కనబడదు కానీ పెళ్ళాం తినేస్తే మాత్రం తెగ కనిపించేస్తుంది. చివరికి నువ్వు తాగి తాగి ఆసుపత్రి పాలైపోతే చూసేది పెళ్ళమేనయ్యా. ఈ నిజం నువ్వు ఎప్పటికైనా తెలుసుకోక తప్పదు.
1: అయితే ఇప్పుడేటే, అయితే నాను ఇప్పుడు ఆసుపత్రి పాలవ్వాలా? నువ్వు మరో మాట మాట్లాడినావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఎల్తావా ఎల్లవా?
0: ఇదిగో ఇదిగో ఇదిగో, నన్ను ఇప్పుడే మా తమ్ముడికి ఫోన్ కొట్టేస్తాను. ఒరే ఒరే ఒరే తమ్ముడు తమ్ముడు, నానే రా నీ అప్ప నోకాల్ని. నువ్వు అర్జెంటుగా వచ్చి మీ బావుని బొక్కలో నేసేయాల. ఏటి, ట్రైనింగ్కి వెళ్దావా? హోరే, నీ ట్రైనింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? నువ్వు ఇతగాని ఎప్పుడు లోపలేస్తావు? ఓరే అమ్మ, అంతవరకు నన్ను బతకనిచ్చేలాగలేడ్రా. ఇదిగో ఆ పాప ఆపే, నా తమ్ముడు పోలీసు, అది మర్చిపోక.
1: నీ తమ్ముడు కాకపోతే ఓం గార్డును పిలుచుకో, నాకేటి భయం. ఎవడైనా మన కాడికి రావాల్సిందే, మనం ఎవడికాడికి పో. అవతల కారులో పెద్ద మనిషి ఎయిటింగ్, నువ్వు ఎడతావా లేదా?
2: ఎవరయ్యా? ఎవరిక్కడ?
1: రండి బాబు, రండి రండి. నాను నాన్న ఇక్కడ కాటు కాపర్నండి. నన్ను సారయ్య అంటారు బాబా.
2: నన్ను ఆనందరావు అంటారు.
1: అదేటి సార్, మీరు పెద్దోళ్ళు, నాకు పేరు చెప్తున్నారు.
2: లేకపోతే నాకు పేరు లేదనుకుంటావు కదా.
1: ఏటి బాబు, మీ వాళ్ళు ఎవరైనా పోయారా? ఎక్కడ పోయినారు బాబు? ఇంట్లోనా ఆసుపత్రిలోనా జబ్బు చేసిపోయినారా? ఐసిపెట్లో పెట్టారా బాబు? ఎన్ని రోజులు ఉంచారు?
2: ఏమిటి ఇన్ని వివరాలు అవసరమా?
1: అవసరమే బాబు, దాన్ని బట్టే మరి ఎన్ని కర్రలు అవసరమో చెప్పగలను.
2: సరే, ఓ వ్యక్తి పూర్తిగా కాలడానికి ఎన్ని కర్రలు అవసరమో అన్ని సిద్ధం చెయ్యి.
1: అలాగే బాబు. బాబు అది మొత్తం 5,000 అవుద్ది బాబు.
2: 5,000? 6,000 తీసుకో.
1: ఇతగా ఆడెవరో మానుభావుళ్ళ ఉన్నాడు. చుట్టుపక్కల ఎవరు పోయినా సరే బండెడు కర్రలకు రూపాయి కూడా ఎక్కువ ఇవ్వరు. పైగా బేరాలు ఆడతారు, 100కి కలుపుతావా 10కి కలుపుతావా అని. అయ్యో, ఏటే ఆ డబ్బులను అలా లాగేసుకుంటున్నావు?
0: నీ పంట పండిందిలే. ఇదిగో ఈ కర్రలకి ఇదిగో 500.
1: ఏటే ఇది?
0: నీకు ఇది సాలే, చేసుకో చేసుకో, పండగ చేసుకో. ఇదిగో అలా చూడక, కర్రలయ్యి నేను పేరుస్తాలే.
1: బాబు, మా ఆడ మనిషి నోకాలు బాబు, కాస్త స్పీడ్ ఎక్కువ.
0: దండాలయ్యా.
2: ఏమిటి, ఇద్దరు కలిసి కలుస్తారా?
1: నాకెప్పుడైనా ఉంటో బాగోకపోతే
0: ఉత్తిదే బాబు, ఆడు తాగి పడిపోతే నాను కాలుస్తాను.
1: ఎంతకీ పోయింది ఎవరు బాబు?
2: నా స్నేహితుడు. కారులో గంధం చెక్కలు ఉన్నాయి, అవి కూడా కలుపు.
1: వస్తే నోకాలో ఆ గంధం చెక్కలు అట్టరావే.
0: అలాగే అలాగే. పోయిన బాబు ఎవరో గొప్ప పోళ్ళాగున్నాడు. ఇదిగో ఇదిగో అట్టుకొచ్చేస్తాను అట్టుకొచ్చేస్తాను.
2: సారయ్యా, చెట్టు కట్టిన ఆ మూటలేంటి?
1: అయ్యా, అవి పోయిన వాళ్ళ తాలూకా అత్తికల బాబు. ఆనక ఏ నదిలోనో గంగలోనో కలపడానికి ఎక్కడ మూటలు కట్టుకుపోతారు.
2: వాటిని చూస్తే నీకు అంత నవ్వొస్తుందా?
1: లేకపోతే ఏటి బాబు, పోయినోడు మీద నిజంగా అంత ప్రేమే ఉంటే అదేదో వాళ్ళిళ్ళకి తీసుకెళ్ళిపోయి ఏ పూజ గదిలోనో పెట్టుకుని అటునుంచి అటే నదికి తీసుకెళ్ళిపోవచ్చును కదా. అబ్బే, అవి ఇక్కడ కట్టిపోతారు. అవి ఇక్కడ వాటిని పెట్టలు కొట్టేస్తాయి, అవి కింద అడిపోతాయి. కొందరేమో అడావుడిగా వచ్చి ఒకళ్ళు ఒకళ్ళు పట్టుకుపోతారు. మా ఇవి మా అమ్మవి కూడా ఆ మూటల్లోనే కట్టేశాను బాబు, పుణ్యాత్మలు పట్టుకుపోనారు. లేకపోతే నా వల్ల అవుతుందా బాబు కాశీ కట్టుకుపోవడం? అందుకే వాటిని చూసినప్పుడల్లా నాకు ఒకటే నవ్వు వస్తుంది బాబు. బాబు నన్ను పెద్ద చదువు చదువుకోలేదు, ఈ పద్ధతులు తెలవు, ఏదో నాకు తోసింది చెప్పాను బాబు. బాబు తప్పుగా మాట్లాడితే మన్నించండి బాబా.
2: పర్వాలేదు కానీ నువ్వు ఏ శాస్త్రాన్ని నమ్మవా?
1: నేను నమ్మను బాబా.
0: నేను నమ్మను బాబు. మనిషి మీద మనిషికి నమ్మకం లేకపోతేనే మూర్తాల మీద నమ్మకం పెట్టుకుంటారు. మూర్తాలే అంత మంచివైతే పెళ్ళైన ఏడాదికే ఆడకూతుళ్ళు ఎందుకు శవాలై సమాధులు అవుతున్నారు? ఏట్రా అంటే కర్మ కర్మ కర్మ అంటారు బాబు. కర్మ అనుకుంటే కడుపు మంట సల్లారదు బాబు. వాళ్ళ సావుకి కారకులైన ఆ నలుగురిని తెచ్చి పోయిన వాళ్ళతో పాటు కాల్సెత్తే గానీ ఈ సావులు ఆగవు బాబు, ఆగవు.
1: అదంతే బాబు, అది అట్టగా మాట్లాడుతుంది. అది మాట్లాడితే వినాలనిపిస్తుంది, తిరగబడాలనిపిస్తుంది.
2: లేదు సారయ్యా, నిజం మాట్లాడింది. మీ వాళ్ళు ఎవరైనా అలా పోయారా?
1: మా వాళ్ళే పోనక్కర్లేదు బాబు. ఎవరు పోయినా అంతా తన వాళ్ళేని అనుకుంటుంది మా నోకాలు.
2: అందరికీ అంత మంచి మనసు ఉండొద్దా సారయ్యా? దాన్నే ప్రేమతత్వం అంటారు. ఆ ప్రేమతత్వాన్నే శివతత్వం అని కూడా అంటారు. ఇంతకీ నువ్వెంతవరకు నమ్ముతావు?
1: నేను నమ్మను బాబు. మా అమ్మ పోయినప్పుడు సిద్ధాంతి గారు చెప్పినాడు, ఒరే సారయ్యా మీ అమ్మ పోయిన గడియ మంచిది కాదురా, ఓ ఏడాది పాటు తలుపులు మూసేయాలని. ఆ గది తలుపులు తెరవకూడదని చెప్పినాడు బాబు. నాకు నవ్వు వచ్చింది. అసలు మా అమ్మ పోవడమే మంచిది కాదు, ఇక అందులో మంచేటి సెడ్డేటి. నేను ఆ గదిలోనే పడుకునేవాణ్ణి. అమ్మంటే ఓ నమ్మకం బాబు, అమ్ముంటే అదో దైన్యం బాబు. అదిగో ఆ అమ్మ పోయింది, ఈ అమ్మను అంపింది, దీనికి అన్నీ తెలుసు బాబు. నా ఆకలి తెలుసు, ఇంటికి ఎంతమంది వస్తే ఎంత బాగుండాలో తెలుసు, వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలుసు. నాకేడు తెలుసు బాబు, తినడం తెలుసు అంతే. నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను బాబు.
2: ఏమిటది?
1: దీనికంటే నాను కాస్త ముందే పోవాలని.
2: మరి పెళ్ళా మీద అంత ప్రేమ ఉన్నవాడివి అన్ని మాటలు అంటావెందుకు? ఇందాక నేను కారులోంచి అంతా చూశానులే, నువ్వు కర్ర తీయటం, మీద కొరకడం, కొట్టడం.
1: బాబు మరి మనకు పెళ్ళామే లోకు కదా బాబో, ఎవరినట్టు ఎవరు ఊరుకుంటారు? అదో ఎర్రిమోగం, ఎంత తిట్టినా కొట్టినా భరిస్తుంది కానీ ఏటి అందు. నానంటే పేనం బాబు దానికే.
2: సారయ్యా నీకు ఇక్కడ భయం అనిపించదా?
1: భయమా? నాకెందుకు బాబు, శివయ్య ఇక్కడ ఉండగా భయం ఎందుకు బాబు? పోయినోడు భయపడ్డు, భయం ఉన్నోడు బతుకుండగా ఇటువైపు రాడు. అందుకే మా అయ్య అంటుండేవాడు బాబు, పోయినోడిని అందరూ శ్మశానంలో ఒగ్గేసి వెళ్ళిపోయినా శివయ్య తోడుగా నీడగా ఉంటాడని. శివయ్య తోడుండగా మరి నాకెందుకు బాబు భయం? లేకపోతే శవాన్ని ఎలా కలుస్తారు బాబు?
0: ఎలాంటి కబుర్లేనైనా చెప్తాడు బాబు, కానీ ఒక పాలి కాశీకి తీసుకెళ్ళమంటే మాత్రం తీసుకెళ్ళడు. ఊర్లో శివాలయం లేదా అంటాడు. మరి ఊర్లో ఏడు కొండలోటి గుడి ఉన్నది కదా, అందరూ తిరుపతికి ఎందుకు బాబు వెళ్తున్నారు? కాంతంత బాధపడేలాగా చెప్పండి బాబు.
1: దేందో గోల బాబు, ఈ పిచ్చి మా అయ్యకి ఉండేది. ఒరే సారయ్యా నేను బతుకుండగా ఓ పాలి కాశీకి తీసుకెళ్ళరా, అక్కడ హరిశ్చంద్ర ఘాట్ చూడాలని ఉంది అని అడుగుతుండేవాడు బాబు. కాశీకి తీసుకెళ్ళడం నా వల్ల అవుతుందా బాబు? అసలే మా బతుకులు అంతంత మాత్రం.
0: మనకి ఇదే కాశీ గాని. నా పని అయిపోయింది, నన్ను ఇంటికి వెళ్తున్నాను. పిల్లోడు బండ్నుంచి వచ్చేస్తాడు. ఇదిగో రాత్రికి
1: ఏటే
0: బొమ్మిడాల పులుసు వండుతాను, ఎక్కువ తాగు నాక నోటికి రుచి తెలీదు.
1: సాడేలే గాని అలాగే ఉండదు గాని. ఉసా నోకాలో ఆ డబ్బులు మాత్రం మిగల్చకపో అప్పుడు ఉంటది నీ పని.
0: డబ్బులు డబ్బులు డబ్బులు అని ఏటలా తినేస్తున్నావు? నేనేమన్నా మా పుట్టింటికి పంపించేస్తానన్నా ఏంటి? పిల్లోడు చదువు కోసమే కదా దాస్తున్నాను.
1: అది గది దీనికి ఎవడో చెప్పాడు బాబు కోపంలోనే అందంగా ఉంటుందని. అదిగో అప్పటి నుంచి నవ్వడం మానేసింది. ఆడు చెప్పింది అబద్ధమే అంటే నా మాట ఎందో.
0: ఆడెవడో చెప్పడం కాదయ్యా, నిన్ను కట్టుకుని కణిచి నవ్వడం మర్చిపోయానన్న సంగతి చెప్పరాదా? ఆ బాబు నమ్ముతాడు. బాబు మీకు తెలిసిన మంచి పేడర్ అడ్రస్ ఇవ్వండి, మా ఆయనకి ఎడాకులు ఇచ్చేస్తాను.
1: ఇచ్చేస్తావు ఎడాకులు? ఏంటి మరి అలా ఆయనకి ఫీజు ఆడి నుంచి ఇస్తావు?
0: అతగాడు పోయినప్పుడు ఫ్రీగా కాలుతానయ్యా. నీకెందుకు? ఓ పాలు కాసులు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళను, కానీ కబుర్లు చెప్తాడు, కబుర్లు కబుర్లు ఎన్నైనా చెప్తాడు.
1: ఓసారి ఒకళ్ళు కాశీకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి వదిలేయాలట. ఈసారి ఎలాగైనా కాశీకి తీసుకెళ్ళి నిన్ను ఒగ్గేస్తాను, అప్పుడు నాకు నీ నసుగుడు తగ్గుద్ది.
0: ఆ పంజాయి పేడ ఎరగడైపోద్ది, నాకు ఇద్దే అప్పలైనా తప్పుతాయి. అక్కడ మాత్రం శవాలు ఉండవా, పాను ఉండదా? కాశీలో ఒగ్గేస్తాడంట, కాశీలో ఒగ్గేస్తాడు, కాశీలో.
1: అది సంగతి. మా ఆడది 10వ తరగతి దాకా చదివింది బాబు, అందుకే బాబు దానికి పొగరం.
2: ఆహా, సరయ్యా కాశీకి పెడతావా?
1: ఏటి బాబు ఏటంటున్నారు?
2: అదే, నీ కొడుకుని మీ ఆవిడ్ని తీసుకుని కాశీకి వెళ్తావా?
1: నా వల్ల ఎట్టగోతుంది బాబు అదే.
2: పర్వాలేదయ్యా, ఆ డబ్బు నేనిస్తాను, వెళ్ళి రండి. ఇదిగో ఈ 10,000 సరిపోతాయా?
1: బాబో ఏటి బాబో, నాకేం మాట్లాడాలో తెలియటం లేదు బాబో, నాకంతా అయోమయంగా ఉంది, ఎంతెంతగా ఉంది.
2: ఇందులో వెంతే ఉంది సారయ్యా, డబ్బు లేక నువ్వు వెళ్ళలేకపోతున్నావు, డబ్బు ఉండి కూడా చాలామంది వెళ్ళలేరు, నా కారణంగా మీరెళ్ళిన తృప్తి నాకుంటుంది, అదైనా దక్కని. తీసుకో, తీసుకోవయ్యా పర్వాలేదు, నీకున్న దాంట్లో కొంతైనా ఇతరులకు దానం ఇస్తే నువ్వు ధనవంతుడివి, ఇంకా ఏదో కావాలని కోరుకుంటే నువ్వు భేదవాడివే. నన్ను కాస్త ధనవంతుడిగా ఉండనివయ్యా సారయ్యా, అదే శివతత్వం, అందులో శివదర్శనం అంటే మాటలా.
1: ఏటా బాబా?
2: ఏం లేదు కానీ ఇదిగో ఈ డబ్బు తీసుకో.
1: వద్దు బాబా, వద్దు బాబా.
2: తీసుకోవయ్యా, ఇలాంటి నోట్లు నా దగ్గర చాలా పడున్నాయి, లే తీసుకో.
1: వద్దు బాబా.
2: తీసుకో, పర్లేదు తీసుకో.
1: సరే గానీ బాబా, నువ్వు ఎవరువు గానీ ఏళ్ళగాని ఏళ్ళలో ఇక్కడికి వచ్చిన మా శివయ్యవు బాబు. రోగం వచ్చిపోతున్నామన్నా శంభు ముంతైనా తాకట్టు పెట్టందే, రూపాయి కూడా అప్పు పుట్టని ఈ రోజుల్లో. తిరిగి ఆ రూపాయి తెచ్చకపోతే అమ్మనా బూతులు తిట్టే ఈ రోజుల్లో. నోరు తెరిచి అడగకుండానే కాశీకి పోవడానికి కాసులు ఇస్తున్నావంటే అద్గో ఆ శివయ్య నిన్ను మా కోసం అంపినట్టుంది బాబు. బాబు నీ కాళ్ళకి దండం పెడతాను బాబు.
2: సరయ్యా సరయ్యా, ఏమిటయ్యా కాళ్ళ మీద పడుతున్నావు? అంత వద్దు కానీ నువ్వు నాకు వాటి ఇవ్వాలయ్యా.
1: చెప్పండి బాబు, నానేటి చేయాలో చెప్పేయండి.
2: ఏమీ లేదు, మధ్యలో శవం పూర్తిగా కాలలేదని ఎవరిని డబ్బు కోసం ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే సరిగ్గా ఇదే శ్మశానంలో 25 ఏళ్ల క్రితం డబ్బు లేని కారణంగా నా తల్లి అస్థికలు తీసుకోవడానికి నేను రాలేకపోయాను.
1: క్షమించండి బాబు, మాదో దిక్కుమాలిన బతుకు, మనం ఎంత అడిగినా కానీ రాల్చునోళ్ళు. మధ్యలో శవం పూర్తిగా కాలలేదంటే మాత్రం డబ్బు ఇస్తారు బాబు. మీరు పోతేనే కదా బాబు మాం బతికేది. అదిగో అటు చూడండి బాబు, అది డాక్టర్ బాబు సమాధి. ఆ బాబు బతికినంతకాలం వచ్చిన జనానికి అవసరం ఉన్నా లేకపోయినా గుండెలు కోసేసి ఆపరేషన్ చేసేసి పీడించి మరీ లచ్చలు లచ్చలు గడించాడు. చివరికి ఆ బాబుకే గుండె జబ్బు వచ్చిపోయాడు. ఇద్దరు పిల్లలు, వాళ్ళ పిల్లలు ఆత్తుల కోసం కొట్టుకుని కోర్టుల దాకా పోయారు. కానీ బాబు చివరికి అతగాడి శవాన్ని మోయడానికి కూడా నలుగురు, నలుగురంటే నలుగురు మిగలలేదు. ఇంత పిండం పెట్టే దిక్కు లేకుండా పోయింది. ఇతగాడిని అటు పిల్లలు తిట్టుకున్నారు, అవసరం లేకపోయినా గుండెలు కోసేయడం వల్ల కూలోళ్ళు తిట్టుకున్నారు. మరి వాళ్ళు కూలి పనికి వెళ్ళారు కదా బాబా, ఇతగాడేమో సమాధిలో పడున్నాడు. ఇంతమంది పెద్దలు చేసే మోసం ముందు బాబో నా మోసం ఏ పాటది అనుకున్నాను బాబు ఎన్నాళ్ళు. కానీ బాబో పోయిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను బాబు, ఈ రోజు నుంచి పైసల కోసం ఎవరిని ఇసిగించను బాబు, నన్ను నమ్మండి బాబు.
2: నమ్ముతాను సారయ్యా, నువ్వు త్రోవ భాష్యకారుడివి, నమ్మకుండా ఎన్నుకుంటాను.
1: ఏటేటే ఏటి బాబయ్యా, ఏటంతన్నారా?
2: భగవంతుడి దగ్గరికి మార్గం చూపేవాడిని త్రోవ భాష్యకారుడు అని అంటారు సారయ్య.
1: నాకదేటి తెలదు బాబు, నేను నా పనిని ప్రేమిస్తాను బాబు. మీరేం అనుకోకపోతే శవాన్ని తెచ్చే లోపలు నేను కాసింత మంది వేసుకుని వచ్చేస్తాను బాబు.
2: తాగి చేస్తే తప్పు కదా సారయ్య.
1: ఏటి బాబు తప్పు? ఏటి, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నారా? తాగకుండా చేయడానికి పెద్ద పెద్ద లారీలు, బస్సులు, కార్లు నడిపేవాళ్ళే ఒళ్ళు కొవ్వెక్కి తాగి నడిపి జనాల మీద పోనిస్తంటే మరి వాళ్ళని కాల్చే ఓన్ని నాను తాక్కుంటే ఎట్లా బాబో?
2: అందుకని నువ్వు తాగుతావా? నలుగురు ఏమనుకుంటారయ్యా?
1: ఎవరు బాబా నలుగురు? మనం బాగున్నప్పుడు మన కూడా ఉండే ఆ నలుగురు, మనం పాడైపోతే దూరంగా వెళ్ళిపోయి నవ్వుకునే ఆ నలుగురు, వీళ్ళేనా బాబు మీరనే ఆ నలుగురు? ఆ నలుగురు కోసం నేను ఎప్పుడు ఆలోచించను బాబు. ఆ నలుగురిని మర్చిపోయే వరకు తాగెత్తాను బాబు. బాబో, నా గొడవ ఎప్పుడు ఉండేదే కానీ నానిప్పుడు కట్టెల దుకాణానికి వెళ్ళి కట్టెలు పట్టించుకొని వస్తాను బాబు. బాబో, ఎండగా ఉంది, ఇక్కడ మీరే ఉంటారు కానీ పోయి మీ కారులో సల్లంగా కూర్చోండి బాబు.
2: నాకిక్కడ బాగానే ఉందయ్యా, నువ్వు వచ్చే వరకు నీ ఆస్థానానికి కాపలా ఉంటాను. నిజంగా ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందని నేను అనుకోలేదు.
1: ముందు అలాగే ఉంటుంది బాబు, కాసేపు అయితే బోరు కొడుతుంది. ఇందాక కారులో ఘంటసాలూరి పాటలు ఎన్నబడ్డాయి కదా, అయ్యింటూ కూర్చోండి బాబు, కూకోండి బాబు, ఇప్పుడే తెలిపొచ్చి చెప్తాను.
2: సరే గాని ఈ డబ్బు ఎక్కడ దాస్తావు?
1: ఇదిగో బాబు, నా బ్యాంకు ఇక్కడే ఉన్నది బాబు. నన్ను బ్యాంకులు నమ్మను బాబు. మా అయ్య కట్టబడి దాచిన బేడా పరక డబ్బులు బ్యాంకులో వేశాను వడ్డీ వస్తుందని. ఆ బ్యాంకును ఎత్తేసినారు, పోలీసులు కేసులు కట్టినారు, కానీ దమ్మిడి చేతికి రానేది. మరి అప్పటి నుంచి ఇదిగో ఈ డబ్బాయే. పోయినవాడికి డబ్బులతో పని లేదు, బతుకున్నాడు సుశానానికి మాత్రం రాడు. కాబట్టి నా బ్యాగు డోకానేది బాబు.
2: సారయ్య, నువ్వు ఏం చదువుకున్నావు?
1: నోకాన్ని బాబా.
2: అబ్బో, పెద్ద చదువే
1: బాబో. మరి నేను బేగెళ్ళి కట్టెలు పట్టించుకుని వచ్చేస్తాను, తవరు కూకోండి.
2: సరే వెళ్ళిరా.
1: అరే సన్నాసే.
3: ఏంటి బాబా?
1: 8 గుళ్ళు కట్టెలు బేగి రిచ్చాలు వేసుకుని ఆడ పేరుసాయి. నేను కాస్త సొక్కేసుకొని బేగ వెళ్ళిపోచ్చేస్తాను, నువ్వు బేగెళ్ళాలి మరే, అర్జెంటు. ఒరేరే బాబు, ఓ కాయ కిరసనాయి కూడా ఒట్టుకెళ్ళు, సాయంత్రం అయిపోతుంది, బేగెళ్ళరా, బేగెళ్ళ.
3: మరి కిందటి సార్ బాకీయో?
1: ఓరి ఇగోరా డబ్బులు మొత్తం ఇచ్చేస్తాను నన్ను, బేగ తీసుకెళ్ళి పేరుసాయి. నేను కాస్త సొక్కేసుకొని పారొచ్చేస్తాను, వెళ్ళెళ్ళు బేగెళ్ళు.
3: అలాగే అలాగే.

0: ఏది ఇవాళ ఎంత తాగేసినారు? తాగింది ఎక్కువ తక్కువ తెలియటం లేదు. ఎందుకంటే ఇవాళ మనం చాలా ఖుషీగా ఉన్నాం. ముందు బాబుకు థ్యాంక్స్ చెప్పాల.
1: ఏరి, అవును ఏది అవు పెంచడం లేదు?
0: సమయానికి రాలేకపోయినందుకు శవాన్ని కాల్చలేనందుకు సారీ కూడా చెప్పేసేయాల బాబుకి. బాబు శవే బాబా, బాబా బాబా.
1: ఏంటి బాబు ఎక్కడ అవిపించడం లేదో? కారులో కూకొని ఉంటారు.
0: బాబు బాబా,
1: కారులో కూడా నేరు? కారు గీసి ఎక్కడికి పోనాడు? ఎవరు ఎక్కడ శవాన్ని తెచ్చిన జాడ కూడా లేదు.
0: దండలు లేవు, చల్లిన పూలు లేవు, పైసలు లేవు.
1: మరి కాలుతున్న శవం ఎవరిది? మా నౌకాలు కూడా ఎక్కడ లేదు. ఎవరిద శవం మరి?
2: ఆనంద్ బాబే, ఆనంద్ బాబే కాలిపోతున్నాడు. అయ్యో అయ్యో, చెప్పులు ఇక్కడే ఉన్నాయి, తుండుగుడ్డు కూడా ఇక్కడే పడి ఉండేది. బాబు బాబు, ఏటి బాబు, ఏటి ఘోరం, ఏటి బాబు, ఎవరు చేశారు ఈ పని?
0: బాబు లేనా కొరక, ఏడ్చిన చాలు కానీ నీ
1: ఏట్రా ఆ చూపెట్టి ఏట్రా అలా చూస్తున్నా?
0: అటు పోలీసు ఎప్పుడు చూడండి ఏటి,
1: లేకపోతే యూనిఫార్మ్ చూడగానే నోరు పడిపోయినదా?
0: మాట్లాడిపెట్రా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ?
1: నాకేడు తెలుదు బాబు,
0: శ్మశానంలో జరిగింది నీకు కాక ఇంకెవరికి తెలుస్తుందిరా? కారులో వచ్చిన బాబు ఏమయ్యాడు? నిజం చెప్పరా కొరక.
1: బాబు బాబు, ఘోరం జరిగిపోనాడు బాబు.
0: అదే అడుగుతున్నాను రా, ఘోరం ఎలా జరిగిందని?
1: నాకేడు తెలుదు బాబు.
0: నోర్మి తాగుపోతే ఏదైనా కొరక మూతి మీద తన్నీ కళ్ళను ఏట్రా? అటు నన్ను కంటికి నన్ను ఏమైనా సినిమా పోలీసు వాళ్ళు గోపిస్తున్నాను ఏట్రా?
1: బాబు నాన్న చెప్పింది నిజం బాబు.
0: అమ్మ తోడు బాబు
1: తెలరా మేమని? అమ్మ సచ్చి శానా కాలం అయిపోయింది బాబు.
0: మరి అమ్మ తోడు అంటే ఏట్రా?
1: చనిపోయినా అమ్మ అమ్మే కదండి.
0: అవునరా, అసలు ఆ బాబుని ఎందుకు కాల్చేసినావురా?
1: నాను కాల్చిపోయేటు బాబు, నాకేం తెలదంటే ఏంట్రా?
0: నీ పిల్ల మీదరే
1: అది ఇంటికి వెళ్ళిపోనాది బాబు.
0: మరి నువ్వెక్కడికి వెళ్ళినావురా?
1: నేను బ్యాందీ కొట్టుకెళ్ళినాను బాబు, తిరిగి వచ్చేసరికి ఘోరం సరిపోనాది బాబు.
0: అంటే అది ఇంటికి వెళ్ళిపోయి నువ్వు బ్యాందీ కొట్టుకెళ్ళిపోతే మరి ఇక్కడ ఎవరు ఉంటారా నీ అమ్మ మూడు?
1: మా అయ్యి చనిపోయి చాలా కాలం అయిపోయినా.
0: ఏంటి నాతో ఎక్సక్కలాడుతున్నావు ఏట్రా? చూసినావా నాటి ఎలాగుందో? లోపలికి దిగేసి దించి గెరగ తిప్పేసినానంటే గెలగలాడి గుండె చచ్చిపోతున్నా కొడక.
1: ఇప్పుడు మాత్రం బతుకున్నాను ఏటి బాబు.
0: చెప్పు.
3: నాకేటి
4: తెలదే. ఏటి రాత్రి అంతా ఇక్కడే ఉండిపోదాం అనుకున్నావా?
0: రాత్రి అంతా మొగుడు రాకపోతే నువ్వేడు చేస్తున్నావే?
4: మందు ఎక్కువైపోతే రాడు బాబు, నేను తిడతానని భయం. ఆయన తీసుకెళ్ళటానికే నన్ను వచ్చినాను.
0: మరి ఆడు రాకపోతే నువ్వెవరితో ఉన్నావే?
4: బాబు పోలీసు బాబు, ఏటా మాటలు. మీకు నైట్ డ్యూటీలు ఉంటాయి కదా బాబు, మరి మీ ఇంటికాడ ఆడవాళ్ళు?
0: అమ్మా సే, నిన్ను నమ్మికే స్టేషన్కి తీసుకెళ్ళి తోలు ఒలిపించేస్తాను పదా.
4: స్టేషన్కి తీసుకెళ్తాం. ఎట్టి వేసినంటే నాకు ఎట్టనా భయం అనుకున్నావా? ఏటి ఆడు మనిషి అనుకున్నావా, పశువు అనుకున్నావా? అలా కొట్టేస్తున్నావు. ఏటి తప్పుడు కేసు రాసేసి లోపల వేసేద్దాం అనుకున్నావా? ఏసి బాబు ఏసి. ఇదిగో మావేటి భయపడం, నీతి నమ్ముకున్నోళ్ళు అండి.
0: అంటే ఏటే వదిలేస్తే నువ్వు రోజంతా తెలుగా మాట్లాడేస్తుంటావా? చెప్పు చెప్పు రా కొడుక.
1: బాబు మీరు కొట్టి చంపేసిన నాకు చెప్పేది నిజం బాబు. నన్ను వచ్చేసరికి ఆ బాబు మాటల్లో కాలిపోతున్నాడు బాబు. అసలు ఏం జరుగుతుందో నాకేటి బోధ పండేది బాబు. మేము ఎంత చెప్తే అంత బేరపాడకుండా డబ్బు ఇచ్చినా బాబు,

0: తల్లి ఎదురుగుండా మంటల్లో పడి మస్ అయిపోతుంటే పిచ్చెక్కిపోయింది బాబా. నా కాలు చేతులు ఆడలేదు, మరి గట్టిగా అరిసినాను, గోలు పెట్టాను, ఎవరూ రాలేదు. ఆ మంటలు ఆర్పడానికి ప్రయత్నించినాను బాబు, కానీ బాబు అప్పటికే ఆ బాబు కాలిపోన్నాడు బాబా.
1: ఇప్పుడు చెప్పగా నీ ఉపన్యాసాలు, నీ మొగుడు బతుకున్నను కాల్చినాడా, సంపేసి కాల్చినాడా, లేక ఎవరితోనైనా చేతులు కలిపినాడా? నా ఎంక్వైరీలో తేరాలి ఇప్పుడు.
2: ఏంటి మావా, ఏంటి నువ్వేడు చెప్తున్నావు, నీకు తెలుస్తుందా? నువ్వు సరిగ్గా చూసినావా? ఎంత పని అయిపోనది, మల్లె పువ్వులాంటి మనిషి మాడి మసైపోనాడు. ఎంత చక్కగా మాట్లాడినాడు, ఇప్పుడు ఏడు చేయడు, ఇప్పుడు ఏడు చేయడు. దేవుడా ఏవయ్యా, అసలు నువ్వు శ్మశాన వదిలి ఎందుకు వెళ్ళినావయ్యా? ఆ మాయదారు మందుకేనా? ఏడిందో తాగుబోతు మాటకి ఇల్లు ఉంటదయ్యా, నీ తాగుడు మండిపోను మండిపోను.
0: ఒరే లోకాల, జీతులో మరి నేను ఎప్పుడు తాగినా నీవే కొట్టాను.
1: నోరు ఎండ్రా, పోయినోడు కోసం మీరు ఏడుస్తున్నారు, ఆడు ఎలా పోయాడా అని నేను ఏడుస్తున్నాను. చెయ్యాల్సిందంతా చేసి డబ్బు కోసం ఎవరితోనూ చేతులు కలిపేసి ఇప్పుడు దెయ్యం దేవుడని నాటకాలాడతారా? రేయ్, నువ్వు ఇలాగ చెప్పవరా, నిన్ను స్టేషన్కి తీసుకెళ్ళి గుడ్డలు ఉడదీసి పైనుంచి వేలాడదీసి కుమ్మేస్తా నా కొడక, నిజం దానంతా అదే బయటకు వస్తుంది. డబ్బుల కోసం మనిషిని
2: చంపేస్తారు. మా కాడికి చాలా శవాలు వస్తాయి, శవాన్ని చూడగానే పోల్చేస్తాం బాబు, ఏ మనిషి ఎలా చచ్చిపోయాడు. కాసుల కోసం కక్కుర్తి పడి తేడాగా ఉన్న ఏ శవాన్ని ఇప్పటిదాకా కాల్చలేదు. మేమే మీ టేసులకు బోలుడి కేసులు అప్పగించినాం. మీ పాత సిఐని ఎస్ఐని అడిగితే చెప్తారు బాబు మా గురించి. అవతలోళ్ళు మమ్మల్ని చంపుతారని బెదిరించినా మేమేనాడు బెదరలేదు, నీతి తప్పలేదు.
1: ఏటలో పెట్టిరిగిపోతున్నావు. హేటి, ఇప్పుడు నన్ను కానీ స్టేషన్కి పరిగెత్తికెళ్ళి నీ కాంటాక్ట్ సర్టిఫికెట్ తీసుకొచ్చమంట బేటే. నాకు గంట తిక్కరేగిందంటే ఆడదాను అనుకుంటు చూడడం జాగ్రత్త. ఏటే, నీ ఉపన్యాసాలు వినడానికి వచ్చాను అనుకుంటున్నావా? ఇదిగో, అసలు పోయినోడు ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, మీకు ఏడు చెప్పాడు చెప్పండి, అంతా ఇప్పుడు తేలిపోవాలా?
0: చెప్పమంటారా బాబా, అడగాడి స్నేహితులు ఎవరో చనిపోయినారు, శవాన్ని తీసుకొస్తారని చెప్పినారు బాబు. అంతే బాబు,
1: వద్దు వద్దు కదలొద్దు, నిజం చెప్పు. చచ్చినోడిని కాల్చకుండా బతుకున్నోడిని ఎందుకు కాల్చేసినావరా దొంగగాడిది కొడక?
0: బాబు, బతుకున్నోడిని కాల్చడానికి నాకేమన్నా పిచ్చా బాబు? బతుకున్నోడిని ఎవరైనా కాలుస్తారా బాబా?
1: మరి బతుకున్నోడు ఎవడైనా కర్రలు ఆడి మీద ఆడే పేర్చేసుకొని ఆడికి ఆడే చిత్తెట్టేసుకుంటాడేట్రా, ఆడికి మీద పిచ్చేట్రా? అంతగా పోవాలనుకున్నాడు ఎవడైనా నూతిలో పడతాడు, రైలు కింద బుర్రెడతాడు, లేదా ఇంట్లోనే ఊరేసుకొని చచ్చిపోతాడు. అంతేగాని శ్మశానానికి వచ్చి కాల్చుకొని పోతాడరా? నా సర్వీస్ మొత్తం మీద ఇలాంటి కేసు ఎక్కడ చూడలేదు, ఎన్నదు నువ్వు నేను ఒకటనరా?
0: కాదు బాబు, ఎప్పటికీ కాదు. మీరు బతుకున్నోడిని శవాన్ని చేస్తారు, నేను ఆ శవాన్ని బూడిద చేస్తాను బాబు. మీరు నేను ఒకటి ఎనాగవుతాం బాబు, పోయినాకు మాత్రం అందరూ ఒకటవుతాం. అంతే బాబు.
1: నూర్మి, నూరెంతో పొడిచేస్తాను నా కొడక. రేయ్, కూని కేసు మీద లోపలేసి కుల్ల పొడిచేస్తే అప్రూవర్గా మారిపోయి నువ్వే చెప్తారు వాళ్ళ పేర్లన్నీ. చెప్పరు చెప్పరు నా కొడక, దీని వెనకాతలు ఎవరున్నారు?
2: బాబు, ఆ బాబు స్నేహితుడు ఎవరో చచ్చిపోనాడని చెప్పి గంధపు చెక్కలు కారులో ఎట్టి అట్టుకొచ్చినాడు బాబు.
1: ఎవ్వట్రా స్నేహితుడు, ఎవ్వట్రా? మీరు కథలు చెప్పకండి రేయ్, వచ్చిందాడే చచ్చిందాడే, రెండు రోజులైంది ఆడు ఇల్లు ఇడిచిపోయి, ఆడి కొడుకు కోళ్ళు మ్యాన్ మిస్సింగ్ కింద స్టేషన్కి వచ్చినారు రిపోర్ట్ ఇవ్వడానికి. ఇప్పుడు అనుమానం ఉన్న చోట్ల ఎతకమని చెప్పాం, ఎవరో చెప్పారు ఆడి కారు ఇక్కడే ఉందని, అది తెలిసి వచ్చాం. ఇంకా సేపట్లో కుక్కలు వచ్చేస్తాయి, మీరు చెప్పపోతే అవే చెప్తే ఏం జరిగిందో.
2: మీకంటే అయ్యే నయ్యం బాబు.
1: అలాగే, అలాగే ఇది మీద కూని కేసు కట్టి లోపలేసేస్తే అప్పుడుంటుంది నీ బతుకు. అదిగోరా, పోయినోడు కొడుకు కోళ్ళు వచ్చేసినారు, వాళ్ళు కనుక రిపోర్ట్ ఇస్తే అప్పుడు బయటపడుతుంది అసలు నిజం. ఈ పోలీసోడు కర్ర రుచేటో టేసోళ్ళు చూద్దు కంటరా
0: బాబా. నాను కర్మనే నమ్ముతాను బాబు, నా కర్మ నీ కర్రలో ఉందంటే అది నా కర్మ అనుకుంటాను బాబు.
1: కర్మ నీది కాదురా, నాది. ఇక్కడికి వచ్చి నీ పెళ్ళాం మాట్లాడుతున్నాను కదా, అది అదిరా కర్మల్లో కల పెద్ద కర్మ. ఇక్కడి పని అయిపోగానే బందోబస్తుకి వెళ్ళాలా, పెద్దోళ్ళు కాపలకాయలకు చచ్చిపోతున్నావు రా
0: బాబా. ఓ ఎడు బాబో, ఎవరుండి పోతాం బాబో, అందరం పోతాం. కానీ బాబో, ఈ లోకంలో మిగిలింది రెండే రెండు, మంచి చెడు. ఎవరైనా పోతే అయ్యో పాపం పోయాడు అనుకోవాలి, కానీ దొంగను అక్కడికి పోనాడు, భూమికి భారం తగ్గిందని అనుకోకూడదు బాబు.
2: అది గుర్తెట్టుకుని డ్యూటీ చేయి బాబు, పోయినా పుత్తకంలో ఉండిపోతావు. మా పిల్లోడు చదువుకుంటాడు, నీ జీవిత చరిత్ర.
1: అంటే ఏటే, ఇప్పుడు నేను పోతే కానీ ఊరుకున్నాడు లేవు, ఎలా చెబుతున్నావు రే దీంతో? నన్ను కూడా మంటలో పెట్టి కాల్చియే, ఓ పని అయిపోద్ది. మా వాళ్ళకి నన్ను మోసుకొచ్చి బాధ తప్పిపోద్ది. ఏం కొబ్బరిలు ఆడుతున్నారు రా, ఉండండి మీ పని చెప్తాను. అరుగు వచ్చారు అమ్మా, రండమ్మా రండి, అన్నీ చూసుకున్నమ్మా, మీ కార్డులు, గోల్డు, చెక్ బుక్లు, సి బుక్కు.
3: ఇది ఏటీఎం, ఓకే, యా సి బుక్, సరిపోయి.
1: బాబు ఇక్కడ నీ ఉత్తరం చూడండి, ఇది మీ నాన్నగారి చేతిరాతో కాదో ఒకసారి చూసి చెప్పండి బాబు.
3: అతందే
1: మరి సంతకం బాబు,
3: ఇది కూడా అయిందే.
1: అమ్మ తమరు కూడా చూడండి అమ్మ, సరిపోయిందో లేదో.
4: సరిపోయింది. ఆగ్రాలో తాజ్ మహల్ చూపించలేకపోయావు గాని శ్మశానాన్ని మాత్రం చూపించావులే.
2: అది కూడా సమాధే కదమ్మా.
4: యు బ్రూట్, నీకేం తెలుసే, అది ప్రపంచంలోని వింతల్లో ఒకటి.
2: ఇక్కడ ఇక్కడ అంతకంటే పెద్ద ఇంతే జరిగిందమ్మా.
4: వాట్ నాన్సెన్స్ షీ టాకింగ్.
0: అది అంతేనమ్మా, అది అలాగే మాట్లాడుతుంది, మనం దాని నోట్లో నోరెట్టలేమమ్మా.
1: టై ఎవరనుకున్నాయి అమ్మాయి, ఎమ్మెల్యే జోగులింగం గారు అమ్మాయి, రాబోయే మంత్రివర్గ విస్తరణలో అతనికి మంత్రి పదవి గ్యారంటీ, తెలిసిందా?
2: తెలుసు బాబు. ఆ బాబు నాకెందుకు తెలదు బాబు, మా గుడిసెల కాడికి చాలా సార్లు వచ్చి అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పి మమ్మల్ని ఉద్ధరిస్తానని చెప్పి తెగ ఊగిపోయి వాడు. మా వాళ్ళు ఈనాటికి తెగిపోయిన చెప్పులు కుట్టుకుంటున్నారు, కానీ ఆ బాబు మాత్రం చెప్పులు మార్చినంత సులువుగా పార్టీని మారుస్తూ ఈ చుట్టుపక్కల ఎన్నో భూములు కబ్జా చేసేసాడు. మరి ఆ బాబు ఎప్పుడు తెలుసుకుంటాడో చివరికి ఇక్కడికే రావాలని.
4: రవి ఇది ఇది వినడానికైనా నన్ను ఇక్కడ తీసుకొచ్చావు నువ్వు?
1: మీరు 10 నిమిషాలు ఓపిక పట్టండి అమ్మా.
4: ఏంటిది?
1: సీనఫెన్స్ ఎంక్వైరీ చేస్తే రేపు ఏం వచ్చినా తిరుగుండదు, ముందు వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసేసుకుందాం.
2: ఇప్పటిదాకా కర్రతో తీసుకున్న స్టేట్మెంట్ చాలదట బాబు.
4: ఇలాంటి వాళ్ళు ఉండేది మా ఊరు చివర, తెలుసా నీకు?
2: నిజమేనమ్మా, మేము ఊరు చివర ఉన్నా చివరికి మీరు కూడా మా కాడికి రావాల్సిందే.
4: ఇదిగో ముందు దాన్ని నోరు మూయిస్తారా లేదా?
1: అది చాలా కష్టం, ఇప్పుడే తెలిసిందమ్మా. ఇప్పుడే నాకు సినిమా చూపించింది, ఇంకా మాట్లాడిస్తే ఇంకో సినిమా చూపించేస్తుంది. ఒకే రోజున 2 సినిమాలు చూసే ఓపిక నాకు లేదమ్మా.
4: పోలీస్ అయ్యుండి ఇలా మాట్లాడతారేంటండి?
1: తప్పదమ్మా, ఇంతకు ముందులా లేవు మా బతుకులు. పోలీస్ వాళ్ళు చిన్న తప్పు జరిగితే చాలు పబ్లిక్ గోల గోల చేసేస్తున్నారు, పేపర్ వాళ్ళు తెగ రాసేస్తున్నారు, మీడియా వాళ్ళు చూపించిందే తెగ చూపించేస్తున్నారు. మీ నాన్నగారు ఈ ఫైల్ ఎలాగైనా మూసేయమన్నారు, మీరు కాస్త సహకరిస్తే మిగతావన్నీ స్టేషన్లో మా రైటర్ చూసేసుకుంటాడు, అవసరమైతే మంచి కదలుతాడు. అందుకే కదమ్మా ప్రతి స్టేషన్కి రైటర్ని ఇస్తారు. మరి కథలు రాసేవాళ్ళని రైటరేనే కదమ్మా అంటారు. హలో అయ్యా సిఐ గారా, నమస్తే అండి. సార్ వచ్చారు సార్, అన్నీ సరిపోయాయి సార్. సార్ ఇక్కడ సిగ్నల్ అందట్లేదు సార్. సార్ అదేనండి, బయటకు వచ్చి మాట్లాడతాను సార్. సార్ వచ్చేస్తాను సార్, బయటకు వచ్చేస్తున్నాను సార్.
5: అంతా నీ వల్ల జరిగింది.
4: ఏంటి నా వల్ల ఏం జరిగింది?
5: కాదా మరి,
4: నేను పొమ్మన్నానా? అసలు మీ నాన్న నేనా పొమ్మన్నది?
5: పోకుండా ఎలా ఉంటారనుకుంటున్నావు? పోకుండా ఎలా ఉంటారనుకుంటున్నావు? అతను ఇక్కడికి రావడానికి కారణం నువ్వు,
4: అయితే
5: పోవడానికి కారణం కూడా నువ్వే.
4: మరి బాగుంది,
5: తన చితిని తానే ఏర్పరచుకుని కాల్చుకుని చనిపోయే తెగింపు అతనికి వచ్చిందంటే నీ మాటలు అతన్ని ఎంతలా వేధించి ఉంటాయో ఒక్కసారి ఆలోచించు. చివరికి మనకి కాటికి మూసుకుపోయే పని కూడా మిగల్చలేదా మహానుభావుడు. ఎందుకంటే నువ్వు నీ పనిలో బిజీ, నేను నా పనిలో బిజీ. మనం ఎంత బిజీ అంటే
4: మీ ఉద్దేశం పనులన్నీ మానుకొని తిరగాలనా?
5: విను, తిన్నావా నాన్న అని అడిగే టైం నాకు కానీ, అన్నం పెట్టే టైం నీకు కానీ లేనప్పుడు బహుశా కాటికి తీసుకెళ్లే టైం కూడా మనకు ఉండదని ఇలా చేసి ఉంటాడు. ఆ రోజు నువ్వు నా ఒక్క మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే పోయింది మా నాన్న కాబట్టి నాకింకా వినిపిస్తూనే ఉన్నాయి ఆ మాటలు.
4: రవి,
5: ఏమిటి?
4: ఎందుకు అసలు మీ నాన్న మాటి మాటికి అలా వంటగది వైపు చూస్తారు? ఏ, హాల్లో ఉండలేడా? తన గదిలో తను పడుకోలేడా?
5: ఇప్పుడు టైం ఎంత అయింది?
4: 2 అయింది.
5: మరి షుగర్ పేషెంట్ 2 గంటల వరకు ఏమీ తినకుండా ఆకలికి ఎలా ఉండగలరు అనుకున్నావు?
4: మరి బాగుంది,
5: పెద్ద ఆయనకి వేళ కింద తిండి పెట్టాలని ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకపోతే ఎలాగా?
4: నన్నేం చేయమంటావు? నేను ఇప్పుడే మహిళా మండలి మీటింగ్కి వెళ్ళొచ్చాను, నీకు చెప్పాను కదా.
5: నువ్వు ఏ మీటింగ్ కన్నా వెళ్ళు, అతనికి వేళకి భోజనం తినేలా ఏర్పాటు చేయమని నీకు లక్షణాలు చెప్పాను.
4: ఏ, ఆ మాత్రం ఆగలేరా మీ నాన్న?
5: ఆగలేరు.
4: అయితే వండుకు తినమను.
5: అతనికి మంచినీళ్ళు తెచ్చుకోవడమే తెలియదు, అసలు వంటగదిలో ఏది ఎక్కడుందో కూడా తెలియదు. అటువంటిది ఈరోజు అతను ఆకలికి ఆగలేక వంటగది వైపు ఆశగా చూస్తున్నారంటే మనం అతన్ని ఆకలితో ఎంతలా చంపేస్తున్నామో అర్థం చేసుకో.
4: అంతగా ఆకలికి ఆగలేకపోతే హోటల్లో తినమని చెప్పు.
5: అది ఆయన ఒంటికి పడదు.
4: ఏ, లోకల్లో పెళ్ళం పోయిన వాళ్ళంతా బతకడం లేదా? మీ నాన్నని మరో పెళ్లి చేసుకోమని చెప్పు రవి.
5: వాట్?
4: యా, రేపు మీ నాన్న పోతే ఆ వచ్చే ఆవిడకి పెన్షన్ వస్తుంది, మీ నాన్న ఓ ఆడదాన్ని ఉద్ధరించినట్లు అవుతుంది. అందుకు గనక అవసరమైతే నా హెల్ప్ తీసుకోమను.
5: అమ్మకి ఇచ్చిన స్థానాన్ని మరో స్త్రీకి ఇవ్వడం అనికి ఇష్టం లేదని నీకు చాలాసార్లు చెప్పాను.
4: అయితే తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్లోనే చేర్పించు. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాను నేను.
5: నేను ఇంకా బతికే ఉన్నాను.
4: నేను కూడా బతికే ఉన్నాను, హాయిగా బతకాలని కూడా అనుకుంటున్నాను. అంతేగాని మీ నాన్నకి సేవలు మాత్రం చెయ్యాలనుకోవడం లేదు.
5: అయితే ఏం చేద్దామంటావు?
4: చేసేదేముంది, విడిపోదాం. నువ్వెలాగో మీ నాన్న వదలలేవు, అతను నిన్ను వదలలేడు, కనీసం నువ్వు నన్నైనా వదిలే.
5: ఓకే ఓకే, అలాగే కానీ.
6: రవి రవి, ఆగరా, ఆగు. ఏంటా ఇది? నా తిండి కోసం మీరిద్దరూ ఇంతలా దెబ్బలాడుకుంటారా? ఏమవుతుందో, ఒక పూట తినకపోతే ఆ రోజు ఏకాదశి అనుకుంటారు. అమ్మా, వాడి మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా, వాడి తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను.
4: ఏదో అనుకున్నాను కానీ మీ నాన్నలో చాలా పెద్ద యాక్టరే ఉన్నాడు.
5: రమ్య,
4: అవును, ఈ గొడవ అంతటికి కారణం అతనే అని తెలిసి కూడా చూడండి చూడండి ఎలా వెళ్ళిపోతున్నారా. ఏ, ఆ మాత్రం ఆగలేడా ముసలుడు?
5: రమ్య, ఆగలేరు. అతనే కాదు, ఎవరు ఆఖరికి ఆగలేరు.
4: ఆగాలి, పెట్టేదాకా ఆగాలి.
5: ఏం మాట్లాడుతున్నావు, నువ్వు అసలు మనిషివేనా?
4: ఆ మనిషినే. మీ నాన్నకి ఆకలైతే అన్నం పెట్టగలను గాని ఆలిని కాదు మంచం ఎక్కడానికి.
5: రమ్య!
4: ఎస్, నేను చెప్పింది ఏమైనా అబద్ధమా? ఈరోజు ఆకలికి ఆగలేని మహానుభావుడు రేపు పెళ్ళం లేడని రమ్మంటాడు, చెప్పండి.
5: టూ మచ్,
4: వెళ్ళమంటారా?
5: టూ మచ్. రమ్య, ఏమిటంటున్నావు నిన్ను నిన్ను?
4: ఏ ఏ, చెయ్యి చెయ్యి లేస్తుంది, ఏం కొడతారా ఏంటి?
5: కొట్టారా, చంపాలా నిన్ను? నా తండ్రిని అంత మాట అంటావా?
4: ఇదిగో,
5: ఏ మాట వస్తే ఆ మాట
6: అంటావా? ఏమిటి ఆవేశం, ఎందుకు అలా కొడుతున్నావు నువ్వు?
5: నాన్న, అది ఎవరో విన్నారా మీరు?
6: విన్నాను రా, అంతా విన్నాను. అమ్మా చాలమ్మా, నువ్వన్నా ఆ ఒక్క మాట చాలు, ఇక నాకు జీవితంలో ఆకలి వేయదమ్మా. నేనేమి ఆకలితో చచ్చిపోను, కాకపోతే ఆకలే నాలో చచ్చిపోతుంది. ఈ లోకంలో ఏ కోడలు అనకూడని మాట, ఏ మామగారు వినకూడని మాట నువ్వన్నావంటే ఇది వినడానికి నేను ఇంకా బతుకున్నాను అని అనిపిస్తోందమ్మా. వాళ్ళమ్మ చాలా అదృష్టవంతురాలు, ఇవన్నీ ఏవి వినకుండానే వెళ్ళిపోయిందమ్మా. వాళ్ళమ్మ పోయిన తర్వాత అన్నీ వాడిలోనే చూసుకున్నానమ్మా. అన్నం పెట్టినప్పుడు నీలో నీలో మా అమ్మను చూసుకున్నానమ్మా. నువ్వింత మాట అన్నావంటే నేను ఇంట్లో ఉండడం నీకు ఎంత మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. నీకు ఇష్టం లేని ఇంట్లోనే కాదమ్మా, ఈ లోకంలోనే ఉండను. ఈ లోకంలోనే ఉండను.
5: నాన్న,
4: రవి వెళ్ళివ్వు, 4 రోజుల్లో ఆయనే తిరిగి వస్తారు. ఈలోగా కొంపేమీ మునిగిపోదు.

0: రమ్య, రమ్య నువ్వు ఎంత తప్పు చేసావో తెలుసా? మీ నాన్నకు ఆకలేస్తే అన్నం పెట్టగలను కానీ ఆలిన కాను మంచం ఎక్కడానికి అన్నావు. ఎంత నింద వేసావు రమ్య, ఆ నింద తట్టుకోలేక ఇలా చనిపోయాడు మా నాన్న. చాలా తప్పు చేసావు, చాలా తప్పు చేసావు రమ్య. ఏ ఆడది చేయరాని పాపం చేసావు. ఎప్పటికైనా అర్థమైందా? లేదు, నీకెలా అర్థమవుతుంది?
1: ఏంటి ఏంటి వాళ్ళు చాలా వింతగా మాట్లాడుతున్నావు? నీకు అంతరాత్మ అప్పుడప్పుడు పనిచేస్తుంటుందా?
0: అంతరాత్మ? నా అంతరాత్మ నీ దగ్గర ఎప్పుడో తాకట్టు పెట్టాను.
1: అంతరాత్మ ఏం కర్మ, కొంపను కూడా తాకట్టు పెట్టావు కదా.
0: మరి నేను చేసుకున్న తర్వాత అన్ని తాకట్టు పెట్టకుండా ఎలా ఉండగలను?
1: పోయిన తండ్రి కోసం కాదు, ముందు తాకట్టు పెట్టిన కొంపను ఎలా విడిపించుకోవాలా అన్నది ఆలోచించు.
2: కొంప పోయినా పర్లేదమ్మా, చేతనైతే మరో కొంప వస్తుంది, లేకపోయినా పర్లేదు. ఎందుకంటే ఈ నోకమే ఓ పెద్ద కొంప అమ్మ. కానీ పోయేంతవరకు మనం శాంతిగా బతకాల, బతకనివ్వాలా. ఈ కొంపలేం కోడారావని నీకు మాత్రం తెలియదమ్మా.
3: అయ్యా, ఆవిడకెందుకు తెలీదు? ఆవిడకి అన్నీ తెలుసు. ఏ మాట అంటే మనసు ఎలాగ ముక్కలైపోద్దో ఆవిడకి బాగా తెలుసు, అందుకే అన్నదా మాట.
1: ఏహే ఆపనువో, చూడు రవి, ఇదంతా మీ నాన్న చేసిన నిర్వాకం. పోయేటప్పుడు రావాల్సిన చోటికి బతికొండగానే రావాల్సి వస్తుంది, ఇదంతా వినాల్సి వస్తుంది.
2: అవునమ్మా, ఇలా రావడమే మంచిదమ్మా. బతికుండగానే ఇలాంటి చోటుకు వస్తే ఎప్పటికైనా రావాల్సింది ఇక్కడికే కదా అన్న సత్యం తెలుసుకొని కాతంత ఓళ్ళు దగ్గర ఎట్టుకొని ప్రవర్తిస్తారు. అప్పుడు ఇన్ని నేరాలు ఘోరాలు జరగవు తల్లి.
1: ఇదంతా నా కర్మ. చూడు, నీ వల్ల మీ నాన్న వల్ల ఇలా అడ్డమైన వాళ్ళు చెప్పింది వినాల్సి వస్తుంది. అయినా నీలాంటి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను చూడు, అందుకు నేను నా చెప్పు తీసుకుని నన్ను నేనే కొట్టుకోవాలి.
3: కొట్టుకోమ్మా, కాతంత గట్టిగానే కొట్టుకో. పోయిన బాబుకు ఇనబడేలాగా కొట్టుకో, ఆయన ఆత్మైనా శాంతిస్తుంది. దేవుళ్ళాటి బాబు మీద అంత నిందేసినందుకు నీకు బుద్ధొచ్చే వరకు కొట్టుకో.
2: శబాసే, అలా చెప్పు ఆవిడ గోరికి.
1: ఏమిటి ఒకళ్ళు నాకు చెప్పేది? ఆ పోయినోడో పిరికోడు. పిరికోళ్ళు అసలు ఈ సమాజంలో బతకడం అనవసరం.
2: ఆ మాట అనకమ్మా, నా జీవితంలో ఎందరో ఎన్నో రకాలుగా పోయినోళ్ళని చూశాను, కానీ బతికుండగానే సుశానానికి నడుచొచ్చి తనకు తానే కొరి అంటించుకునే మనిషిని నేను మొదటిసారి చూశానమ్మా. ఎంత గుండె ధైర్యం ఉండాలమ్మా అలా కాలిపోవటానికి. అయినా నువ్వేసిన నిందకంటే ఈ చితిమంటలు చాలా చిన్నవమ్మా. బహుశా ఆ బాబుకి ఆయనిచ్చుంటాయి. దేవుడు లాంటి మనిషి మీద అంత నిందేయడానికి నీకు మనసు ఎలా ఒప్పిందమ్మా?
0: సరయ్య, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, నా పర్సనల్, నీ జోక్యం అనవసరం.
2: బావా, ఇక నీ బతుకు పబ్లిక్కే బాబు. నీ తండ్రి పోయాడన్న బాధ మీ ఆవిడలో కలగటం లేదు, కనీసం ఓ మనిషి నిష్కారణంగా పోయాడన్న బాధ కూడా మీ ఆవిడలో లేదు. ఈ నిజాలేవి తెలుసుకోకుండా ఆ పోలీసుడు మమ్మల్ని అనుమానిస్తున్నాడు. వాళ్ళకి చెప్పు బాబు, వాళ్ళకి చెప్పు బాబు నీ పిల్లని నిందేసిన సంగతి. అందుకు కారణమైన నీ పిల్లని లోపల ఇచ్చు బాబు, అప్పుడన్నా మీ నాన్నకు నా హింస చేసినోడు అవుతావు. నానొచ్చి సాక్షీకం చెప్తాను బాబా.
1: అంటే నన్ను ఇంత అల్లరి చేయడం కోసం తీసుకొచ్చావన్నమాట. అడ్డమైన వాళ్లతో నీతులు చెప్పించుకునే అవసరం, మాటలు పడాల్సిన కర్మ నాకేం లేదు. నా మీద గనక రిపోర్ట్ ఇచ్చావనుకో నువ్వెలా బతుకుతావో చూస్తాను నేను. నా గని తిక్క రేగిందంటే నిన్ను కూడా మీ నాన్న దగ్గరికి పంపిస్తాను. ఛీ, నాతో మాట్లాడక అసలు.
0: రమ్య, రమ్య ప్లీజ్. రేయ్ రేయ్, నిన్ను తుపాకీతో కాల్చేస్తాను, పిచ్చి పిచ్చిగా వాగే ఉంటే. నాకు లైసెన్స్ కూడా ఉంది. రమ్య ప్లీజ్ విడిపోకు, నేను వస్తున్నాను. వెయిట్ వెయిట్.
2: ఎల్రా ఎల్లెల్ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని వాడివి, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? బావా, నీ అంతరాత్మని సంపుకుని మరిగిపోతున్నావు బావా.
3: నీకెడిసి ఎవడు ఏటి, ఇందాక చెప్పాడు కదా పెళ్ళం దగ్గర తాకట్టెట్టేశాడు అంతరాత్మని. అంత అన్నాడు, ఇంత అన్నాడు, చూడు చూడు చూడు చూడు ఎలా వెళ్ళిపోతున్నాడో కుక్కెనకల కుక్కనాగా.
2: వాటినిందుకు అవమానపడుతావు? వీడికంటే అయ్యేనయ్యమే. ఏటి బాబు మళ్ళీ ఇచ్చేసినావు, తుపాక్ గాని తెచ్చేసినావేటి, కాల్చేస్తావా? దా కాల్చి కాల్చి.
0: లేదు, నీకు నిజం చెప్దామని వచ్చాను.
2: ఏడు బాబా నిజం?
0: అవును నిజమే, నేను పెళ్ళాన్ని ఎదిరించలేను. నన్నేం చేయమంటావు? నా పెళ్ళం వెళ్ళి ఓ ఫాల్స్ రిపోర్ట్ ఇస్తే కట్నం కోసం వేధించామని నాతో పాటు నా తండ్రిని కూడా మూసేస్తారు. నన్ను కన్న పాపానికి నా తండ్రిని జైలుకు పంపించమంటావా? నా తండ్రి కోడల మీద రిపోర్ట్ ఇస్తే ఎవ్వరిని ముయ్యరు. అందుకే నేనేమి చేయలేకపోయాను, ఏమీ చేయలేకపోయాను.
2: ఎల్లు బాబు ఎల్లెళ్ళు, ఎప్పటికైనా ఇక్కడికే రావాలి. ఈ కార్లు మేళ్ళు శాశ్వతం కావని తెలుసుకో బాబు.
3: ఆపో, ఎల్లి ఆ అడ్డును పిలు. ఇప్పటిదాకా తెగ పేలినాడు కదా కేసు రాసేస్తాను కేసు రాసేస్తానని, ఇప్పుడు ఏడు శాతాడో చూద్దాం. పిలు ఏవయోయ్. ఏటి హెడ్ని పిలు. ఓ హెడ్ బాబు, ఫోన్లో బేరా లాండివి సాల్ కానీ రా. ఎవరికి తెలీదు, ఇక్కడ సిగ్నల్స్ బాగానే పనిచేస్తున్నాయి. ఏటి మీరు రోజు మాట్లాడుకోవట్లేదటి, రా అవయ్యా.
2: రాండి బావా.
3: ఏటి బాబు, నువ్వు చూసుకునేది కాదు, ఏటి నువ్వు చూసుకునేది? ఆవిడ గారు పెట్టిన బాధలు భరించలేక దేవుళ్ళాటి మనిషి మాడి మసైపోనాడు. ఇదిగో ముంద కోడలు లోపలయ్యి బాబు.
4: అంత కోపం దేనికే? ఏటల్లా తిరగబడిపోతున్నావు?
3: ఇది కోపం కాదండి, బాధ. బాధ, ఈ లోకంలో పేదోడెప్పుడు తిరగబడలేదు, కన్నెర్ర చెయ్యలేదు. పేదోడే గనక తిరగబడితే శివుడు మూడో కన్ను తెరిసినట్టే. ఆ ముందు ఆవిడ లోపలేయి.
4: అంటే ఎవరిని లోపలేసిమంటావు? పోయినోడు పోతూ పోతూ ఓ సూసైడ్ నోట్ రాసి మరి పోయాడు.
3: ఏటే
4: తన సావుకు ఎవరు కారణం కాదని, ఈ జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోతున్నానని ఉత్తరం రాసి మరి పోయాడు. అధికారులందరికీ కాపీల మీద కాపీలు పంపించేసినాడు. ఇది అత్తగారి చేతిరాతని ఆడి కొడుకు కోళ్ళు ఒప్పుకున్నాక ఇక నువ్వు నాన్ను చేసేదట నా నాటి.
3: అయితే నువ్వేటి చేయలేవన్నమాట, నువ్వేటి చేయలేవన్నమాట. ఇదిగో నువ్వు ఊరుకున్నా మే ఊరుకోమయ్యా, కమిషనర్ కాడికి వెళ్తాం.
4: ఏంటి కమిషనర్ దగ్గరికి వెళ్తావరా? రే, నువ్వు కమిషనర్ దగ్గరికి వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా మమ్మల్ని ఎంక్వైరీ చేయమంటారా? మేము ఫాల్స్ అని చెప్పి మిస్టేక్ ఫ్యాక్ట్ కింద తీసేస్తావరా? రే, పోలీసోడు కేసులో రాసిందే భగవద్గీతరా? అయినా రే, నీకెందుకు రే దురద? పోయినోడేమన్నా నీ సొంత మనిషి అట్లా అలా బాధపడిపోతున్నావు? ఇందాక చూస్తున్నావు నువ్వు
2: బావా. మనం మనుషులం బావో.
4: ఇదేంటారా,
2: చెట్టు పైన ఓ కాకి కింద పడి చచ్చిపోతే ఎన్నో కాకులు కావు కావు మరి ఒకటిగా ఏడుతాయి బావా. ఆ సావును జాలిగా పంచుకుంటాయి బావా. ఏటి కాకిపాటి ఇలుసైనాడా బాబు? మరిసే ఎప్పుడు నేర్చుకుంటాం బాబు వాటిని చూసి. అయినా కాకులుంటాయో మనకెప్పుడు గుర్తొస్తుంది గనక, ఎంత పెండా కూడు పెట్టినప్పుడు తప్ప. ఆ కూడు తిని మనకు ఆనందాన్ని ఇస్తున్నాయి, కాకిపాటి ఆనందాన్ని ఇవ్వలేకపోయాడు బాబు. ఆ కొడుకు, నా కొడుకు కార్డులు చూసుకుంటాడు గానే కన్న తండ్రి కాలిపోయిన సీతేపు కన్నెత్తు కూడా చూడలేదు బాబు. ఇలాంటి కొడుకుని కన్న తండ్రి పోవడమే నయం బాబు. బావా, ఇప్పుడు నాకేటనిపిస్తున్నదో తెలుసా? ఇలాంటి నోకంలో ఇక ఎవరి తలకి ఆడే కొరువు పెట్టుకునే రోజు వస్తుంది. ఆ రోజు వస్తుంది బాబు.
4: అంటే ఏట్రి నీ ఉద్దేశం? ఏదో ఊరెళ్తే బట్టలు సర్దుకున్నట్టు ఎవరి కర్రలు ఆడే సర్దేసుకొని కాటుకొచ్చి కాల్చుకుపోయే రోజు వచ్చేస్తుందంట వేట్రా. నీకు ఎంత ముందు చూపించాడ్రా దేవుడు. ఏమో రావచ్చేమో, ఎవరికోసమో ఎవడో ఏడ్చే టైము ఈడ్చే టైము ఉండదేయడమోరా. అయినా ఈ లోకంలో ఎవర్రా బతుకున్నారు? కొందరు శారీరకంగా చచ్చిపోతున్నారు, కొందరు మానసికంగా చచ్చిపోతున్నారు. ఏట్రా, అన్ని నిజాలే మాట్లాడేస్తానా నీ? ఎలా
3: మాట్లాడు బాబు, మాట్లాడు నిజాలు మాట్లాడు.
4: అరే పోలీసుడు ఎక్కువగా మాట్లాడకూడదురా. ఎవడైనా మాట్లాడితే ఖండించాలా దండించాలా? పోలీసుడు నిజాలు మాట్లాడడం మొదలెడితే చాలా ఇబ్బందిరా. మా బాధను మీకేం తెలుసురా. రే సారయ్య, ఆ పోయినోడు గుండాకి చస్తే ఆడి కొడుకు తీసుకొచ్చినట్టు ఆడిని నువ్వే కాల్చినట్టు రాసుకున్నావు
2: బావా.
4: ఈ ఫారాల మీద నువ్వు సంతకం చేస్తే ఆడెళ్ళి ఓ డెత్ సర్టిఫికెటు లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తెచ్చుకొని ఆడు బాబు లాకర్లో దాచుకున్న డబ్బు బంగారం తెచ్చుకుంటాడు. సంతకం చేయరా. ఇదిగా ఇవన్నీ ఆ చచ్చిపోయినోడు పనులు అనుకో.
3: అవును బాబు, అంతో ఎంతో ఎంతో కొంతైనా.

0: మీరింతవరకు కె నగేష్ కుమార్ గారి ఢోలు వాయిద్యం విన్నారు. మిశ్రచాప తాళం ఈనాటి లైవ్ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. హిందీ చలనచిత్ర గీతాలు వింటారు కార్యక్రమంలో ముందుగా దిల్ చాతా హై ఈ చిత్రానికి శంకర్ మహాదేవన్ గానం.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఎలక్ట్యూషన్ కాంపిటీషన్లో విన్నర్ లక్ష్మి మన ముందు వన్డే ఆర్జేగా ఉంది. హాయ్ లక్ష్మి.
1: హలో మేడం.
0: ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను.
0: అసలు ఈ కాంపిటీషన్లో ఎందుకు పార్టిసిపేట్ చేయాలనిపించింది నీకు?
1: అంటే ఆఫర్ వచ్చింది పార్టిసిపేట్ చేయండి అని. సో అలవాటే కాబట్టి సరే ఇంకా బెస్ట్గా ఏమన్నా పర్ఫామ్ చేయగలుగుతానేమో, ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవ్వగలుగుతానేమో, అందరిలో మాట్లాడడము అనేది ఒక థాట్. సరే చేద్దాం అని చెప్పి నేమైతే ఇచ్చాను. తర్వాత ఇంట్రెస్టింగ్ అనిపించింది, పార్టిసిపేట్ చేశాను.
0: ఎలక్ట్యూషన్లో అంటే అంత ముందు ముందు మాట్లాడాలంటే ధైర్యం కావాలి కదా చాలా. అంటే నీకు స్టేజ్ ఫియర్ అది ఏమీ లేదా?
1: యాక్చువల్లీ నేను ఆ ధైర్యం కోసమే ఇంటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను ఎలక్యూషన్. అప్పటి నుంచి కాంపిటీషన్స్లో అలా అలా పార్టిసిపేట్ చేస్తూ వచ్చాను. స్టేట్ లెవెల్కి కూడా వచ్చాను ఇక్కడ విజయవాడకి.
0: ఓకే.
1: అప్పుడు కూడా కాంపిటీషన్ అన్ని స్టేట్స్ వైపు నుంచి వచ్చారు, ప్రైజ్ రాలేదు కానీ కాంపిటీషన్కి వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది.
0: నీకు ధైర్యం వచ్చింది బాగా. స్టేజ్ ఫియర్ ఏమీ లేదు?
1: ఏమీ లేదు.
0: ఓకే. ఈ ఎలక్యూషన్ కోసం నువ్వు ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యావు?
1: యా మ్యామ్, అంటే నాకు ముందు రోజు చెప్పారు ఎలక్యూషన్ అని. సో ఆకాశవాణి గురించి తెలుసుకున్నాను, ఆన్లైన్ సెర్చ్ చేసి తెలుసుకున్నాను. తెలుసుకున్నాక చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ అయితే నాకు తెలియదు కదా ఆకాశవాణి గురించి, మాకంత పరిచయం లేదు. ఇప్పుడు అన్ని మొబైల్స్ అవే అన్ని ఆన్లైన్సే కాబట్టి తర్వాత సెర్చ్ చేసి దాని గురించి హిస్టరీ మొత్తం చూసి అప్పుడు ప్రిపేర్ అయ్యి చెప్పాను. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చెప్పేటప్పుడు కూడా చాలా బాగుంది.
0: నీకు అన్నిటికంటే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ ఏదైనా గుర్తుందా?
1: నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే ఆకాశవాణి అనేది ఒక వ్యక్తి ప్రారంభించింది కాదు, అది ఒక సంస్థ, అది అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది అనే పాయింట్ చాలా బాగా నచ్చింది. గవర్నమెంట్ తరపు నుంచి జరిగేది అని. ఇప్పటికీ కూడా అది ఇన్ని సంవత్సరాలు 90 వసంతాలు పూర్తి చేసుకుంటూ కూడా ఇప్పటి వరకు రన్ అవుతూ ఉంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చాలా గ్రేట్గా అనిపించింది.
0: స్టూడియోలో నీకేమన్నా ఇప్పుడు ఎలా ఉంది? టెన్షన్గా ఉందా, ఎగ్జైటెడ్గా ఉందా?
1: ఎస్, స్టార్టింగ్ నుంచి ఎగ్జైటెడ్గానే ఉంది.
0: టెన్షన్ ఏమీ లేదు. ఎలక్యూషన్లో ఫస్ట్ ప్రైజ్ కదా, ఎలా ఫీల్ అయ్యావు నీకు ఫస్ట్ తెలిసినప్పుడు? ఫీలింగ్ ఏంటి?
1: ఎలక్యూషన్ అయిపోయింది తర్వాత ఎస్ఏ రైటింగ్ పేపర్స్ అన్ని వ్యాలిడ్ చేసేసారు. హాఫ్ అన్ అవర్లోనే అందరు స్పీచ్లు కంప్లీట్ అయిపోయేసరికి మాది రిజల్ట్స్ వచ్చేసాయి. సో అనౌన్స్ చేసేసారనమాట. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అసలు నేను షాక్ అయ్యాను ఫస్ట్, నాకు ఫస్ట్ ప్రైజా అని. నా పేరు యాక్చువల్గా తలదించుకొని మొబైల్ చూస్తున్నాను, ఇంకా లక్ష్మి ఫస్ట్ ప్రైజ్ అనేసరికి చాలా గ్రేట్ అనిపించింది. ఇలా చాలా హ్యాపీ అనిపించింది. నేను చెప్పడం వరకు ఓకే, నేనైతే 100% ఇచ్చాను అని కూర్చున్నాను. ఇంకా మనకంటే బెస్ట్గా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. సో అని అలా కూర్చున్నాను. ఇంకా నాకు ఫస్ట్ ప్రైజ్ అనేసరికి చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. షాక్ అయింది, ఎక్సైటెడ్ అయ్యాను, చాలా హ్యాపీగా అనిపించింది.
0: వెరీ గుడ్. ప్రెసెంట్ ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు?
1: బిఏ స్పెషల్ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ.
0: ఎందుకని ఆ గ్రూప్ ఏ తీసుకున్నావు?
1: నాకు అది ఇంట్రెస్టింగ్, ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం.
0: ఓకే.
1: అవతలి వాళ్ళతో కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో చాలా బాగా అవ్వాలని, స్పీకింగ్ స్కిల్స్ రావాలి నాకు కూడా, చాలా బాగా మాట్లాడాలి అనేది.
0: కమ్యూనికేషన్స్ బాగా స్ట్రాంగ్ ఉండాలి అని ఈ గ్రూప్ తీసుకున్నాను. ఓకే, వెరీ గుడ్. ఇంకేమన్నా ఓన్లీ స్టడీస్ అయినా ఇంకేమన్నా చేస్తున్నావా?
1: పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను, 2 to 9:30.
0: ఓకే, పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్నాను. వెరీ గుడ్. మరి అదర్ హాబీస్ ఏమన్నా ఉన్నాయా? సంగీతం, డాన్స్?
1: సాంగ్స్ పాడడం అంటే ఇష్టం, డాన్స్ చేయడం అంటే కూడా చాలా ఇష్టం. సో సాంగ్స్ అప్పుడప్పుడు పాడుతూ ఉంటాను అన్నమాట.
0: మూడ్ని బట్టి
1: సాంగ్స్ అంటే ఏదైనా సాంగ్ నచ్చితే దాన్ని నేర్చుకోవాలి అంతే.
0: నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి చెప్తావా?
1: నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి చక్ర మూవీలో సాంగ్, ఒకే ఒక మాట సాంగ్ చాలా ఇష్టం.
0: సరే అయితే నీ ఫేవరెట్ సాంగ్ విందామా మరి?
1: ఓకే మ్యామ్, విందాం.

0: నువ్వు ఫస్ట్ వచ్చావు కదా, నిన్ను అసలు పార్టిసిపేట్ చేయమని ఎవరు ప్రోత్సహించారు?
1: మా లెక్చరర్సే.
0: లెక్చరర్సేనా?
1: అంటే ఈ ప్రోగ్రామ్ ఉంది అని ఫస్ట్ గ్రూప్లో మెసేజ్ చేశారు. తర్వాత రోజు మేడం వచ్చి ఈ ప్రోగ్రామ్ ఉంది, పార్టిసిపేట్ చేయొచ్చు కదా, ఏమైంది పార్టిసిపేట్ చేస్తే అన్నారు. తర్వాత ఓకే మేడం పార్టిసిపేట్ చేస్తామని పార్టిసిపేట్ చేశాము. ఆ తర్వాత ఆన్లైన్లో సెర్చ్ చేసి అప్పుడు ఇంకా చాలా ఇంట్రెస్ట్ పెరిగింది సెర్చ్ చేసేసరికి. ఇంకా ఆ తర్వాత ఇంకా చెప్పేయాలి ఎలాగైనా అని చెప్పేసి వచ్చేసి పర్ఫామ్ చేశాను అన్నమాట.
0: ఓకే, వెరీ గుడ్. మరి ప్రోత్సహించిన మీ లెక్చరర్స్కి నీ సక్సెస్ని డెడికేట్ చేస్తావా? మరి
1: ఖచ్చితంగా చేస్తాను.
0: మరి ఇంట్లో వాళ్ళు, పేరెంట్స్కి?
1: యా, పేరెంట్స్కి అయితే నా సక్సెస్, నా లైఫ్ సక్సెస్ అంతా వాళ్ళకే డెడికేట్ చేస్తాను.
0: ఓకే ఓకే. ఇప్పుడు ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతున్నావు కదా, తర్వాత ఏంటి?
1: ఎంఏ లిటరేచర్ తీసుకుంటాను పీజీ. ఆ తర్వాత ఇంకా జేఆర్గా వస్తాను, అండ్ తర్వాత పిహెచ్డి కూడా చేయాలని ఉంది.
0: అదే నా డ్రీమ్.
1: ఎస్,
0: అంతే
1: అంతే,
0: సింపుల్.
1: యాక్చువల్గా నా లెక్చరర్కి, నా లెక్చరర్ నాకు అలా చెప్పారనమాట, ఇన్స్పిరేషన్. ఆవిడ్ని చూసి నేర్చుకున్నాను, ఆవిడలాగానే నేను కూడా అవ్వాలి, అంత ఎనర్జెటిక్గా అంత బాగా చెప్పాలి స్టూడెంట్స్కి అనేది బాగా ఇన్స్పైర్ అయ్యాను అనమాట మేడంని చూసి.
0: జనరల్గా ఇంగ్లీష్ అంటే అబ్బా కష్టం అనుకుంటారు,
1: యాక్చువల్గా అదే అనుకుంటారు. స్టార్టింగ్లో నేను కష్టం అనే అనుకున్నాను, కానీ ఎలాగైనా చేయాలి అని చెప్పి వచ్చాను. కానీ ఇంగ్లీష్ హిస్టరీ తెలుస్తుంటే ఆ పోయమ్స్ కానీ ఆ నోవెల్స్ ఆ స్టోరీస్ చాలా బాగుంటాయి.
0: చదువుతావా ఏమైనా బుక్స్ కానీ?
1: చదువుతాను, బుక్స్ చూస్తాను, బుక్స్ చదువుతాను. అండ్ రోమియో అండ్ జూలియట్ది ఆ బుక్ అయితే చదివాను.
0: ప్రెసెంట్ అది కంప్లీట్ చేసావా?
1: అది కంప్లీట్లో చేయలేదు, ఇంకా
0: అవుతూ
1: ఉంది. ఆ తర్వాత ఇంకా వీడియోస్, అవి లెర్నింగ్ ఎక్కువ నేర్చుకోవడం కోసం బాగా అవి చూస్తుంటాను.
0: నీ ఫేవరెట్ బుక్ ఏదన్నా ఉందా, నావెల్ కానీ?
1: ప్రెసెంట్ అయితే స్టార్ట్ చేసింది ఇప్పుడే ఆ రోమియో జూలియట్ది, నెక్స్ట్ నెక్స్ట్ చూడాలి.
0: ఓకే, సో నువ్వు కూడా జేఆర్గా అయ్యి స్టూడెంట్స్కి ఇంగ్లీష్ని ఈజీగా చెప్పాలి, అర్థమయ్యేలాగా, అంతేనా?
1: వాళ్ళు ఇష్టపడేలాగా.
0: ఇష్టపడేలాగా, గుడ్. నీకు బాగా నచ్చిన పోయెట్ కానీ ఒక 2 లైన్స్ ఏమైనా చెప్తావా?
1: ఎస్ మ్యామ్, యాక్చువల్గా నేను చదివాను, ఇప్పుడు ప్రెసెంట్ చదువుతుంది జాన్ డ్రైడెన్ పోయెట్ నేమ్, ఆయన రాసింది అడ్వైజ్ ఇన్ లవ్.
0: ఓకే,
1: ఇంగ్లీష్ లిటరేచర్ అంటేనే కొంచెం రొమాంటిక్గా ఉంటుంది కదా, అదే అడ్వైజ్ ఇన్ లవ్ ఉంది. కానీ దాంట్లో ఒక మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఆ లవ్లో ఉన్న వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వకూడదు, ఎలాంటి అడ్వైజ్ ఇచ్చినా అది వాళ్ళకి నచ్చదు అనేది, సో వాళ్ళకి వాళ్ళని వదిలేసేయాలి అనే పాయింట్ అనమాట. ఆ లెసన్లో నాకు అది నచ్చింది, అడ్వైస్ ఆఫ్ లవ్లో.
0: లక్ష్మి, ఇప్పుడు కొన్ని ర్యాపిడ్ ఫైర్ అంటే ఫన్నీగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పాలి. ఆన్లైన్ క్లాస్ ఇష్టమా, ఆఫ్లైన్ క్లాస్ ఇష్టమా?
1: ఆఫ్లైన్ క్లాసే ఇష్టం.
0: హాస్టలా హోమా?
1: హాస్టల్.
0: హాస్టలే ఇష్టమా? ఓకే, ఎందుకు?
1: నాకు నేను లెర్న్ చేసుకోవడానికైనా ఏడాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు, సో హాస్టల్ అయితే ఎక్కువ టైం ఉంటుంది చదువుకోవడానికైనా,

0: ఇలాంటివన్నా థింకింగ్ చేయడానికి ఏంటి అనేది. అండ్ చాలామంది ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళని చూస్తూ నేర్చుకోవచ్చు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అంటే. గుడ్ బ్యాడ్ ఉంటాయి కదా, వాళ్ళలో నుంచి గుడ్ తీసుకొని బ్యాడ్ని మాత్రం అవాయిడ్ చేస్తూ ఉండొచ్చు.
1: సో నీ ఫ్రెండ్స్ నీకు అంటే స్టడీ పరంగా నీకు అసర్టా లయబిలిటీనా?
0: అసర్టే అంటే, అసర్ట్ అంటే ఏ విధంగా అంటే వాళ్ళు ఎక్కువ చదువుతారేమోనని అది ఆలోచించి నేను ఇంకా ఎక్కువ చదివేస్తాను.
1: పోటీ
0: పోటీ అది ఎక్కువ ఆలోచించి లేదు నేనే తెచ్చుకోవాలి. ఫ్రెండ్సే అది వేరే విషయంలో, చదువు విషయంలో మాత్రం
1: చదువు చదివి
0: ఆ విషయంలో మాత్రం వాళ్ళని దాటించడానికి చూస్తాను.
1: ఫస్ట్ బెంచా లాస్ట్ బెంచా?
0: ఫస్ట్ బెంచ్.
1: అసైన్మెంట్స్ రాస్తారు కదా, అసైన్మెంట్ కోసం వర్క్ చేస్తావా లేదా ఊరికే పేరు మాత్రమేనా?
0: వర్క్ చేస్తాను మేడం, కాకపోతే ఫస్ట్ అది అసైన్మెంట్ ఏదైతే ఇచ్చారో దాని గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అర్థమైంది మాత్రమే దాంట్లో పెడతాను.

0: నీ ఎలక్యూషన్ అంటే నీ స్పీచ్లో నువ్వు ఫస్ట్ వచ్చావు కదా మీ కాలేజ్ నుండి, సో డిఫరెంట్గా నువ్వు ఏదన్నా పాయింట్ మెన్షన్ చేసావా?
1: చేశాను. ఏ ఇయరు ఆకాశవాణి ఎలా ఎలా అచీవ్ అయింది, ఎలా ఎలా ఎవరెవరు వచ్చారు, ఎలా ఎలా రన్ అయింది, అది వెలుగులోకి ఎలా వచ్చింది అనేది మెన్షన్ చేశాను. నేను మెన్షన్ చేసింది అయితే ఎవరు మెన్షన్ చేయలేదు.
0: ఓకే,
1: ఇయర్స్ వైజ్గా మెన్షన్ చేశాను ఆ హిస్టరీని.
0: ఓకే ఓకే. సాంగ్స్ డాన్స్ ఇష్టం అన్నావు కదా, ఎక్కడన్నా పార్టిసిపేట్ చేసావా?
1: ఆఫ్ కోర్స్ ఎప్పుడు చేస్తూనే ఉంటాను.
0: ఎక్కడ?
1: మా కాలేజ్లోనే, మా కాలేజ్ ఫెస్ట్లో పార్టిసిపేట్ చేశాను. అలాగే ఇంటర్లో మచిలీపట్నం, నాది ఇంటర్, అక్కడ యువ కిరీటాలు జరిగాయి, అప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాం మొత్తం కాలేజ్ మొత్తం మీద.
0: ఓకే ఓకే. ఏమైనా ప్రైజులు, మెమరీస్?
1: వచ్చాయి, ప్రైజులు కూడా వచ్చాయి, సర్టిఫికెట్స్ వచ్చాయి.
0: హోమ్ ఫుడ్డా హాస్టల్ ఫుడ్డా?
1: హోమ్ ఫుడ్.
0: కానీ హాస్టల్లో ఉండడం
1: ఇష్టం. హోమ్ ఫుడ్ కావాలి, హాస్టల్లో ఉండడం ఇష్టం.
0: ఇంటి దగ్గర నుంచి ఎవరైనా క్యారీస్ తెచ్చిస్తే బాగుండు కదా. అసైన్మెంట్స్ రాయడం ఇష్టమా, వైవా ఇవ్వడం ఇష్టమా?
1: వైవా ఇవ్వడమే ఇష్టం. ఫియర్ ఉండదు, ఎక్స్ప్రెస్ చేయొచ్చు మన ఫీలింగ్ని. అవతల వాళ్ళకి అర్థమైందో లేదో, వాళ్ళకి అర్థమైతే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. అసైన్మెంట్ రాస్తే మేడం కరెక్షన్ చేస్తారు, అంతే అయిపోతుంది. అదే వైవా ఇస్తే వాళ్ళకి అర్థమవుతుందా, నేను అర్థమయ్యేలా స్పీచ్ ఇవ్వగలిగానా, వాళ్ళకి రీచ్ అయ్యానా లేదా అనేది తెలుసుకోవచ్చు.
0: నువ్వు బాగా అంటే నీకు బాగా డల్గా లోగా అనిపించినప్పుడు ఏం చేస్తావు?
1: లోగా అనిపించినప్పుడు కాసేపు ఏడ్చేస్తాను ఫస్ట్.
0: ఏడుస్తావా?
1: ఏడ్చేస్తాను ఫస్ట్, తర్వాత ఓకే అయిపోయింది కదా ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పేసి అయిపోతాను.
0: అంతే
1: అంతే.
0: ఆకాశవాణిలో ఫస్ట్ టైం కదా, నీకు ఇదంతా చూస్తే టెన్షన్గా ఉందా?
1: అసలు టెన్షన్ ఏమనిపించట్లేదు, ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను యాక్చువల్గా.
0: హైయర్ స్టడీసా లేకపోతే జాబ్ ఆఫ్టర్ డిగ్రీనా?
1: హైయర్ స్టడీస్.
0: ఖాళీగా ఉన్నప్పుడు హాలిడేస్లో స్పెషల్ స్కిల్స్ ఏమన్నా అప్గ్రేడ్ చేసుకున్నావా?
1: ఈ ఖాళీ టైంలో చూశాను కానీ దొరకలేదు. బెస్ట్ టీచింగ్ ఎక్కడ అనేది దొరకలేదు, చెప్పాను కదా ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని.
0: ఏ లాంగ్వేజ్?
1: జర్మన్ లాంగ్వేజ్. అది నేర్చుకోవాలనుకున్నాను కానీ బెస్ట్ ది ప్లేస్ దొరకలేదు, ఇంకా సెర్చ్ చేస్తున్నాను. సో అది దొరికాక ఖచ్చితంగా, అదైతే ఖచ్చితంగా నేర్చుకుంటాను.
0: లక్ష్మి, నువ్వు ఎలక్యూషన్లో పార్టిసిపేట్ చేసి విన్నర్ అయ్యావు, వన్ డే ఆర్జీ అయ్యావు కదా, మరి తర్వాత ఇప్పుడు అంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాక తర్వాత ఇప్పటి నుంచి అయినా రేడియో వింటావా?
1: ఖచ్చితంగా వింటాను. యాక్చువల్గా నేను ఈ దీని గురించి సెర్చ్ చేసి చదివి ఎక్స్ప్రెస్ చేసినప్పుడే దాని హిస్టరీ మొత్తం తెలుసుకున్నాక ఒకసారి వినాలి ఎలా అయినా సరే. ఇప్పటి వరకు ఎలాగో తెలియదు కాబట్టి ఇకపై నుంచి అయినా ఫాలో అవ్వాలి అని డిసైడ్ అయ్యాను. సో దానికోసం నా ఫోన్లో కూడా ఉంది.
0: ఓకే, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దానిలో లైవ్ రేడియో వినొచ్చు.
1: ఎస్.
0: సరే, రేడియో వింటా అన్నావు, ప్రామిస్ చేసావు నువ్వు ఇకపై నుంచి వింటాను అని. మరి ఎలాంటి ప్రోగ్రామ్స్ వింటావు?
1: ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ సాంగ్స్కి ఇస్తాను.
0: ఓకే.
1: నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎడ్యుకేషన్ పరంగా ఏదన్నా వస్తే ఖచ్చితంగా వింటాను.
0: సరే, ఇప్పుడు నేను నిన్ను కొన్ని స్పానిష్ వర్డ్స్ అడుగుతా, తెలిస్తే చెప్. గ్రాసియస్.
1: థ్యాంక్ యూ.
0: పర్ ఫవర్.
1: ప్లీజ్.
0: వాసో దే అగువా.
1: వాటర్ తాగుతావా?
0: గ్లాస్ ఆఫ్
1: వాటర్.
0: ఓకే లక్ష్మి, ఆకాశవాణి స్టూడియోకి వచ్చి వన్ డే అర్జీగా బాగా ఎంజాయ్ చేసావా?
1: చాలా బాగా ఎంజాయ్ చేశాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను. అలాగే మీతో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ వల్ల స్పానిష్ ఎలా ఉంటుందో ఒక టచ్ చేశాను,
0: కొంచెం ఒక చిన్న
1: చిన్న డెమో లాగా జస్ట్ తెలుసుకున్నాను.
0: థ్యాంక్ యూ.

0: పూత వేసుకోవాలి. 10 నుండి 15 రోజులు బాగా ఆరనిచ్చి దానిమీద ఫాలిడాల్ 2% పొడి చల్లుకోవాలి. ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న గుంతల్లో అడుగున 2 సెంటీమీటర్ల మందన పొడి ఇసుక పరచాలి. దానిమీద విత్తన దుంపల్ని 10 సెంటీమీటర్ల మందన పరచాలి. మళ్లీ దానిమీద 1 నుండి 2 సెంటీమీటర్ల మందన ఇసుకతో కప్పాలి. ఈ విధంగా ఇసుక అల్లం దుంపల్ని వరసల్లో పేర్చుకుంటూ దాదాపుగా 40 నుండి 50 సెంటీమీటర్ల ఎత్తు వరకు గుంతల్ని నింపాలి. ఆ గుంత మీద ఒక చెక్క పలకని మూతగా ఉంచాలి. విత్తన దుంపలు పరిచిన పొరకు చెక్క మూతకు మధ్య 10 సెంటీమీటర్ల ఖాళీ ప్రదేశాన్ని వదలాలి. ఆ చెక్క పలక మధ్యలో ఒక రంధ్రం ఉండాలి. దీనివల్ల గాలి వెలుతురు బాగా ప్రసరిస్తుంది. అల్లం నిల్వ ఉంచిన ప్రదేశంలో ఆ గుంతలపై ఒక పందిరి ఏర్పాటు చేసినట్లయితే చాలా మంచిది. దీనివల్ల ఉష్ణోగ్రత దాదాపుగా 30 డిగ్రీల సెల్సియస్కి మించకుండా చూసుకోవచ్చు. పైగా మూత మీద గల రంధ్రం ద్వారా వర్షాకాల సమయంలో నీరు లోపలికి పోకుండా నివారించుకోవచ్చు. ఇక అల్లాన్ని ప్రాసెసింగ్ చేసే విధానాన్ని గనక మనం చూసినట్టయితే, అల్లాన్ని తాజాగా తవ్విన వెంటనే మార్కెట్కి పంపుతారు. అలా కాక ప్రాసెసింగ్ చేసి కూడా మార్కెట్లో అమ్ముకోవచ్చు. తాజా అల్లం దుంపలని శుభ్రంగా కడిగి పల్చగా ఎండలో ఆరిపోయాలి. తర్వాత నీటిలో ఒక రాత్రంతా నానపెట్టి పొట్టు తీసి బాగా ఎండబెడతారు. ఈ పద్ధతిలో పొట్టు తీసేటప్పుడు పైపైని జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే అల్లంలో నూనె జింజిబరిన్ శాతం ఎక్కువగా పొట్టు కింది భాగంలో ఉండే పొరల్లోనే ఉంటుంది. పొట్టుతో పాటుగా కింది భాగంలో ఉన్న పొర పోయినట్లయితే అందులో నూనె శాతం తగ్గిపోతుంది. ఈ విధంగా 5:1 నిష్పత్తిలో పచ్చి అల్లం నుండి ఎండిన అల్లాన్ని పొందొచ్చు. అల్లాన్ని బ్లీచింగ్ చేయడం మరొక పద్ధతి. ఈ పద్ధతిలో అల్లాన్ని సున్నం ద్రావణంతో శుద్ధి చేస్తారు. పచ్చి అల్లాన్ని లోతు తక్కువగా గల సిమెంట్ తొట్లల్లో ఉంచి నీరు పోసుకోవాలి. అల్లం దుంపల మీద ఉన్న పొట్టు మట్టి ఆకులు లేకుండా శుభ్రం చేయాలి. ఈ విధంగా శుభ్రపరిచిన అల్లాన్ని 2% సున్నపు ద్రావణంలో 6 గంటలు నానపెట్టాలి. ఆ తర్వాత ఎండపెట్టాలి. ఎండిన తర్వాత మళ్లీ సున్నపు ద్రావణంలో ఉంచాలి. ఈ విధంగా 3-4 సార్లు చేయడం వల్ల అల్లం సున్నపు ద్రావణాన్ని బాగా పీల్చుకుంటుంది. ఆ తర్వాత ఆ అల్లాన్ని ఎండబెట్టాలి. 6 నుండి 7 రోజుల్లో అల్లం బాగా ఎండిపోతుంది. ఈ పద్ధతిలో 4:1 నిష్పత్తిలో పచ్చి అల్లం నుండి బ్లీచింగ్ చేసి ఎండిన అల్లాన్ని పొందొచ్చు. ఈ విధంగా సున్నంతో శుద్ధి చేసిన అల్లాన్ని సల్ఫర్ వాయువుతో 12 గంటల పాటు శుద్ధి చేసినట్టయితే ఆకర్షణీయమైన తెలుపు రంగు వస్తుంది. 1 క్వింటాల్ అల్లాన్ని బ్లీచింగ్ చేయడం కోసం 4 నుండి 5 కిలోల సున్నం అవసరమవుతుంది. ఈ విధంగా బ్లీచింగ్ చేసి ఎండబెట్టిన అల్లాన్ని సొంఠి అని కూడా అంటారు.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ రాత్రి 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయంలో నేలలపై పురుగు మందుల ప్రభావం ఈ అంశంపై గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ విభాగం విషయ నిపుణులు శ్రీ ఎన్ రాజశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం పంట మార్పిడి విధానం సంభాషణ వింటారు. 7:45 చిత్రతరంగిణి. రాత్రి 8:15 యోగః సకలార్థ సాధకః అమరభారతి కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్వికేఎస్ ఫణికుమార్ గారి సంస్కృత ప్రసంగం వింటారు. 9:15 స్పాట్లైట్. 9:30 చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమం. రాత్రి 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 11:10 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలనపై ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ప్రకటన. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని బీడి, లైమ్స్టోన్, డోలమైట్, ఐరన్, మాంగనీస్ గనులు, క్రోమ్, మైకా

లైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీలు 1వ తరగతి నుండి 10వ తరగతి వారు 31 అగస్టు 2026, 11 నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఈ స్కాలర్షిప్లకు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు మరియు కళాశాలలో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాలకై నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ను సంప్రదించవచ్చని తెలియజేస్తున్నారు. ప్రకటన విన్నారు.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేరువేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇంగ్లండ్లో జరుగుతున్న ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్రికెట్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని వింటున్నారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. వార్తల అనంతరం ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని వినవచ్చు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తారు. ఫిఫా ప్రపంచకప్లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు ఇంగ్లీష్తో పాటు 12 భారతీయ భాషల్లో నిర్వహించారు. పరీక్షకు ముందు నిన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించి అన్ని వ్యవస్థల పనితీరును పరీక్షించింది. ఇందులో జామర్లు, సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్స్ వంటి భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది. పరీక్ష సజావుగా, పారదర్శకంగా జరగడానికి పర్యవేక్షకులు, కోఆర్డినేటర్లు, పరిపాలన అధికారులు, పోలీసులతో పాటు 2,00,000 పైగా సిబ్బందిని నియమించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలు ఐఎన్ఎస్ దోనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రైలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, నౌకా నిర్మాణ రంగంలో భారతదేశం ఒక కొత్త దార్శనికతతో ముందుకు సాగడం ప్రారంభించిందన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం పలు విధానపరమైన సంస్కరణలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, నిర్వహణను ఒక ప్రధాన జాతీయ మిషన్లో భాగంగా పరిగణిస్తున్నట్టు మోదీ తెలిపారు.
1: 2014 తక్ దేశ్ కా కుల్ డిఫెన్స్ ప్రొడక్షన్ 40,000 కరోడ్ రూపాయే కే ఆస్ పాస్ థా. ఆజ్ యహ్ బఢ్కర్ లగ్భగ్ 1,80,000 కరోడ్ రూపాయే తక్ పహుంచ్ గయా హై. ఔర్ సాథియో, ఏక్ తరఫ్ దేశ్ మే రక్షా ఉత్పాదన్ తేజీ సే బఢా హై, దూసరీ తరఫ్ హమారా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అభూతపూర్వ గతి సే బఢ్ రహా హై.
0: ఈ యుద్ద నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారతదేశ భవిష్యత్తుకు సంకేతమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ సముద్ర రంగం లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. దేశంలో రక్షణ రంగ ఉత్పత్తి వేగంగా వృద్ది చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నిర్వహించిన రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆమె బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, రాణి దుర్గావతి ధైర్య సాహసాలకు ప్రతీక అని, భారతీయ మహిళలకు నిరంతరం స్ఫూర్తినిస్తూ భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణ లక్ష్యం సమాజంలోని ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికి అభివృద్ది ఫలాలు చేరినప్పుడే సాధ్యమవుతుందన్నారు. సమాజ అభివృద్దికి విద్య అత్యంత ప్రభావవంతమైన సాధనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మంగుబాయి పటేల్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మర్ హాజరయ్యారు. రాష్ట్రపతి రేపు కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తున్నారు. ఇంధన భద్రత, సుస్థిరత, ఇంధన లభ్యత, ఈక్విటీ సాంకేతికత, ఆవిష్కరణలు అనే మూడు అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా దృష్టి సారిస్తారు. బ్రిక్స్కు చెందిన 11 సభ్యదేశాల ఇంధన మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ది, ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తారు. ఈ సదస్సు గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి భారత్కు ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. అలాగే సమగ్రత, సమానత్వం, సుస్థిరతతో కూడిన ప్రపంచ ఇంధన భవిష్యత్తును రూపుదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని తెలిపారు. అశ్విని వైష్ణవ్ జైపూర్లోని ఖతీపురా రైల్వే స్టేషన్ నుండి ఖతీపురా దర్భంగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. అలాగే ఖతీపురాలో నిర్మించిన మెగా కోచింగ్ టెర్మినల్ను ప్రారంభించి రాష్ట వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన పలు ప్రయాణికుల సౌకర్యాలను ప్రజలకు అంకితం చేస్తారు. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకున్నారు. కోల్కతాలోని రెడ్ రోడ్లో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ప్రసంగిస్తూ, జూన్ 21న భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం ఉంటుందని, యోగా వల్ల అదిప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక దినంగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయసు వారికైనా పరిమితం కాదని పేర్కొన్నారు. యోగాను కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దానిని మన జీవితాల్లో ఒక భాగంగా చేసుకోవాలని ఆయన కోరారు.
1: యోగ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కి కలా సిఖాతా హై. యోగ హమే డూ యర్ డోంట్ సిఖాతా హై. ఔర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే చలానా సీఖ్ లేతే హై తో స్వాస్థ్య హమారా స్వభావ్ బన్ జాతా హై. సాథియో, యోగ కేవల్ హమారే శారీరిక్ స్వాస్థ్య పర్ హీ ఫోకస్ నహీ కర్తా. యోగ మానసిక స్వాస్థ్య సే శారీరిక్ స్వాస్థ్య కా మార్గ్ దిఖాతా హై.
0: ఫీఫా ప్రపంచ కప్ లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్ లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. అమెరికాలోని అట్లాంటాలో జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 9:30 ప్రారంభమవుతుంది. మరొక గ్రూప్ జి పోర్లో బెల్జియం నేషనల్ ఫుట్బాల్ జట్టు ఇరాన్ నేషనల్ ఫుట్బాల్ జట్టుతో ఆడుతుంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో జరిగే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 12:30 ప్రారంభమవుతుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ శాఖ పేర్కొంది. దీంతోపాటు మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: డాక్టర్ రాజశేఖర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: సార్, మీరు గరిక్పాడ్లో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రంలో సస్యరక్షణ విభాగంలో శాస్త్రవేత్తగా ఉన్నారు కదా?
1: అవును సార్.
0: సార్, మనం గమనిస్తున్నాం వ్యవసాయంలో పురుగు మందుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇది వ్యవసాయం మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. వారికి దిగుబడులు తగ్గడమే కాకుండా నేలల మీద, నేల ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అయితే మనం ఈరోజు రైతు సోదరులకి అవగాహన కల్పించే ప్రయత్నం చేద్దామండి. ఈ వ్యవసాయ నేలలపై పురుగు మందుల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ముందుగా సార్, అసలు ఈ పురుగు మందులు వాడకం ఎప్పుడు మొదలైంది, దీని చరిత్ర ఏమిటి ఒకసారి చెప్పండి.
1: 1965 నుంచి గ్రీన్ రివల్యూషన్ స్టార్ట్ అయిందండి. దీనిలో భాగంగా ఏంటంటే మన కంట్రీని మనం ఫీడ్ చేసుకోవడానికి ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలను తయారు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏంటంటే అవి ఆ రకాలు కూడాను మనకి పురుగులు ఎక్కువగా రావడం కూడా జరుగుతుంది అన్నమాట. దానిలో భాగంగానే మనకి పురుగుల మందులు వాడకం కూడాను గ్రాడ్యువల్ గా పెరుగుకుంటూ వచ్చిందండి. అందువల్లే మనకి 1968 పురుగుల మందుల చట్టం అనేది రావడం జరిగింది. దాని తర్వాత ఈ వాడకం ఎక్కువ అవుతున్న కారణంగా పురుగుల మందుల వాడకం అనేది కొంచెం కంట్రోల్లో ఉండాలి అన్న ఉద్దేశంలో 1971 పురుగుల మందుల వాడకం మీద నియంత్రణ మీద చట్టం అనేది తీసుకురావడం జరిగింది అనమాట. దీనిలో భాగంగానే మనకి 318 రకాల పురుగుల మందులు అనేది రిజిస్టర్ అయిన కంటిన్యూస్ గా అనేక రకాల మందులు అనేవి కొత్తవి రావడం జరుగుతుంది. వాటి మీద డోసేజెస్ మీద కూడా ఈ పురుగుల మందుల నియంత్రణ చట్టం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఏమవుతుందంటేనండి, 3-4 దశాబ్దాలుగా రైతులు కూడాను విపరీతంగా ఈ పురుగుల మందులకు వాడడం జరుగుతుంది. అది ఎట్లా అంటే మనం నిర్దేశించిన డోసేజ్ కంటే ఎక్కువగా వాడడం వల్ల మనకి ఈ నేలల మీద విపరీతమైనటువంటి ప్రభావం అనేది పడడం జరుగుతుంది. అది తిరిగి వాటర్ బాడీస్ మీద కానీ లేకపోతే మన ఆరోగ్యం మీద కూడాను విపరీతంగా దీని యొక్క ప్రభావం పడుతుందండి. దీని మీద రైతులకు అనేది అవగాహన రావాల్సినటువంటి అవసరం అనేది తప్పకుండా ఉందండి.
0: డాక్టర్ రాజశేఖర్ గారు, ఈ పురుగు మందులు అనేటివి ఎన్ని రకాలుగా ప్రభావం చూపించడానికి అవకాశం ఉందండి?
1: ముఖ్యంగా మనం చూసినట్లయితేనండి 3 రకాలుగా మనకి దీని యొక్క ప్రభావం ఉంటుందండి. ఫస్ట్ గా ఏంటంటేనండి, మనం పురుగు మందు ఒక పంట మీద మనం పిచికారీ చేసినట్లయితే అది ఏమవుతుందంటేనండి, టెంపరేచర్ కి, వాతావరణానికి ఎక్స్పోజ్ అయ్యి అది గాలిలో కలిసి గాలి మీద కలుషితం చేస్తుంది. రెండవదిగా ఏంటంటేనండి, మనం పిచికారీ చేసినటువంటి మందు అది ఆకుల మీద పడుతుంది. ఆకుల మీద పడినటువంటి మందు ఒక డ్రాప్లెట్ కలిసిపోయి ఆ బిందువులు అనేవి ఒకదానితో ఒకటి కలిసిపోయి అది నేల మీద పడుతుంది. నేల మీద పడిన తర్వాత అది ఆ రకంగా నేలని కలుషితం చేస్తుంది. ఇంకోటి ఏంటంటేనండి, మనం పిచికారీ చేసినటువంటి మందు డ్రిప్ ద్వారా అయితే కానీ లేకపోతే నేలలో పడినటువంటి బిందువు కానీ అది నేలలో ఉన్నటువంటి వాటర్లోకి కలుస్తుంది. లేకపోతే పక్కన వాటర్ బాడీస్ ఉంటే ఆ వాటర్ బాడీస్ మీద పడి వాటర్ కలుషితం కూడా ఆ రకంగా జరుగుతుందండి. సో ఈ రకంగా 3 రకాలుగా మనకి పురుగుల మందులు ప్రభావం అనేది ఉంటుందండి.
0: పురుగు మందులు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే, మనం బ్యాక్టీరియాకి కొన్ని సెపరేట్ పురుగు మందులు ఉంటాయి, ఫంగిసైడ్స్ ఉంటాయి, అలాగే శిలీంధ్రాలు నాశనం చేసేదానికి కొన్ని రకాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా నేలల మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయి అంటారు?
1: నేలలో మనం ఫస్ట్ పిచికారీ చేసిన తర్వాత అంటే లేయర్ బై లేయర్ గనక చూసుకుంటూ వస్తే, ఫర్ సపోజ్ మనం ఒక ఆకు చెట్టు మీద నుంచి కింద పడిందంటే దాని మీద మనకి వానపాములు కానీ మోల్ క్రికెట్స్ కానీ లేకపోతే కొలంబులని ఇన్సెక్ట్స్ కానీ ఇవేం చేస్తాయంటే మొదటిగా ఈ ఆకు మీద ఫీడ్ అవుతాయండి. ఫీడ్ అయ్యి దాన్ని మనకి చిన్న చిన్న ముక్కలుగా చేయడం ఇట్లా చేస్తాయి. మనం పిచికారీ చేసినటువంటి మందు ఫస్ట్ ప్రభావితం చూపేది ఈ వానపాముల మీద, ఈ చిన్న చిన్నగా మన కంటికి కనిపించే ఇన్సెక్ట్స్ మీద దీని యొక్క ప్రభావం ఉంటుందండి. గత దశాబ్దాలుగా మనం చూసినట్లయితే వ్యవసాయ నేలల్లో వీటి యొక్క ఉనికి అనేది లేకుండా పోయింది. ఇది వరకు రైతు పంట కాలంలో చూసినట్లయితే మనకి విపరీతమైనటువంటి వానపాములు వచ్చేవి బయటికి, అంటే నీరు కట్టిన తర్వాత వానపాములు బయటకు వచ్చేవండి. ఇప్పుడు వ్యవసాయ నేలను చూసినట్లయితే ఎక్కడ మనకి వానపాములు కనిపించే పరిస్థితి కూడా కనిపించట్లేదండి. ఫర్ సపోజ్ మనకి 4-8 గ్రాన్యూల్స్ ఉన్నాయి, అవి చాలా విషపూరితం, మనం చాలా పంజెంట్ వాసన కూడా వస్తుందండి. మన అది నేలలో అప్లై చేయడం వల్ల ఇమీడియట్ ఎఫెక్ట్ వీటి మీద పడిపోతుంది సార్. అందుకని మొదటి లేయర్లో ఈ మన కంటికి కనిపించే ఇన్సెక్ట్స్, అంటే మనకు ఉపయోగపడే ఇన్సెక్ట్స్ మీద ప్రభావం చూపిస్తుంది సార్. రెండోది వాటికంటే చిన్నగా ఉన్నవి ఈ శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు. ఫర్ సపోజ్ చూసినట్లయితే మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో చిల్లీ బెల్ట్ దగ్గర 18,000 హెక్టార్ల దాకా ఉంది సార్. గత 3-4 సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి వడల తెగులు సార్, అంటే చిల్లి ఎప్పుడైతే పూతకి కాతకి వస్తుందో ఆ టైంలో విపరీతమైన వడల తెగులు వచ్చేస్తుంది సార్. దీనికి రీజన్ ఏంటంటే జనరల్ గా మనకి నేలలో ట్రైకోడర్మా విరిడి అనే శిలీంద్రం ఉంటుంది సార్, అది బెనిఫిషియల్ శిలీంద్రం. అదేమవుతుందంటే ఈ వడల తెగుల్ని కలగజేసే శిలీంద్రం మీద పనిచేస్తుంది, దాని మీద ఫీడ్ అయ్యి ఇది తినేస్తుంది. కానీ మనకి గత కొంతకాలం నుంచి చిల్లీలో నల్ల తామర పురుగు రావడం వల్ల వారానికి 3-4 సార్లు పిచికారి పడుతుంది సార్. ఈ రకంగా పురుగుల మందులు పిచికారి పడడం వల్ల శిలీంద్ర నాశనం కానీ ఈ పురుగు మందు కానీ మొత్తం నేలలోకి వెళ్ళి ఈ ట్రైకోడర్మా విరిడి శిలీంద్రం మీద పడడం వల్ల వడల తెగులు కలగజేసే శిలీంద్రం అబండెంట్గా పెరిగిపోయింది, మనకి మేలు చేసే శిలీంద్రం అనేది తగ్గిపోయింది. అది న్యాచురల్ గానే మనకి నేలలో ఉంటుంది, కానీ మనం పురుగుల మందుల ప్రభావం వల్ల ఈ శిలీంద్రం యొక్క ప్రభావం అనేది తగ్గిపోయింది. అలాగే బ్యాక్టీరియా కూడా, ఈ బ్యాక్టీరియా ఈ శిలీంద్రాలని జనరల్ గా మనకేంటంటే మనకి రూట్ ఉంటుంది, ఆ రూట్ దగ్గర రూట్ జోన్ ఉంటుంది, ఆ జోన్ లో మనకి ఈ బ్యాక్టీరియా ఈ శిలీంద్రాలని పెరుగుతూ ఉంటాయి సార్. సో ఈ పెరగడం వల్ల న్యాచురల్

0: ఏమవుతుందంటే మొక్కకి కావలసినటువంటి రోగ నిరోధక శక్తిని ఇవి అందిస్తాయి అన్నమాట. మనం చర్మం మీద టచ్ చేసామంటే అది మన నాడి వ్యవస్థ ద్వారా మనకి సిగ్నల్ వస్తుంది, సంథింగ్ మనం టచ్ అయిందని. అలాగే ప్లాంట్ లో కూడాను ఈ శిలీంధ్రాలను గానీ ఈ బ్యాక్టీరియా గానీ ఆ వేరు వ్యవస్థ దగ్గర ఉండడం వల్ల ఏమవుతుందంటే అవి టచ్ అయినప్పుడు మనకి ఆ సిగ్నల్ వస్తుంది అన్నమాట. అంటే రోగ నిరోధక శక్తిని కలగజేసే సిగ్నల్ ఆ ప్లాంట్ కి నేచురల్ గా వస్తుంది, సాల్సిలిక్ యాసిడ్ ఉత్పత్తి అవడం. దానివల్ల ఏమవుతుందంటే నేచురల్ గా మనకి తెగుళ్ళు కలగజేసే స్పోర్స్ ఏమైనా మొక్క మీద పడినా గానీ అప్పటికే రోగ నిరోధక శక్తి మనకి నేలలో ఈ శిలీంధ్రం గానీ బ్యాక్టీరియా గానీ ఉండడం వల్ల మొక్క అనేది తెగుళ్ళని కలగజేసే శిలీంధ్రాన్ని తట్టుకోవడానికి రెడీ అవుతుంది సార్. స్పోరు అక్కడ పడిందో అక్కడ ఇమీడియట్ గా మనకి ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయ్యి అక్కడ మచ్చలాగా ఏర్పడి అక్కడ ఆకు భాగం ఎండిపోవడం లేకపోతే ఎండిపోయిన భాగం కింద పడిపోవడం, ఈ రకంగా ప్లాంట్ తనకు తాను డిఫెండ్ చేసుకోగలదు. అందుకనే నేచురల్ గా రోగ నిరోధక శక్తి పురుగుల మందులు ఎక్కువగా వాడడం వల్ల లేకపోతే నిర్దేశించినటువంటి మోతాదు కంటే ఎక్కువగా వాడడం వల్ల ఈ రకమైనటువంటి, అంటే మొదటి దశ వానపాములు సార్, రెండో దశలో ఈ శిలీంధ్రం గాని బ్యాక్టీరియా గాని మన కంటికి కనిపించే వాటి మీద జరుగుతుంది సార్. మూడో దశలో వస్తే మనకి ఎంజైమ్లు ఉన్నాయి సార్. ఒక విషయం ఏంటంటే సార్, బ్యాక్టీరియా మనకి చాలా ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంటుంది. ఫర్ సపోజ్ పప్పు ధాన్యాల్లో ఉపయోగపడే బ్యాక్టీరియా రైజోబియం బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఉండడం వల్ల ఏంటంటే మనకి నాడ్యూల్స్ సహజంగా ఏర్పడతాయి సార్. ఇవేంటంటే గాలిలో నుంచి నత్రజనిని నేల మీద స్థిరీకరిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువగా నత్రజని నేలకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు సార్. దానితో పాటు ఏంటంటే మనకి ఈల్డ్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది సార్. మూడవ దశలో వస్తే మనకి ఎంజైముల మీద ప్రభావం సార్. ఇవి మన కంటికి కనిపించవు సార్, నేలలో ఉంటాయి ఈ ఎంజైమ్స్. వీటి పని ఏంటంటే నేల యొక్క స్ట్రక్చర్ ని కాపాడడం. ఇప్పుడు ఈ ఎంజైమ్స్ నేలలో ఉండి నేల యొక్క స్ట్రక్చర్ ని ఏర్పరుస్తుంది సార్. అలాగే నేలలో మనకి ఒక్కొక్క కణాన్ని బైండింగ్ చేసి ఉంచుతుంది సార్. మనము పిచికారీ చేయడం వల్ల ఈ ఎంజైముల మీద ప్రభావం పడుతుంది సార్. ఈ ఎంజైముల మీద ప్రభావం పడదా యూరియేజ్ ఎంజైమ్ అనేది లేకపోతే ఫాస్ఫేటేజ్ ఎంజైమ్ అనేది వాటి మీద ప్రభావం పడుతుంది సార్. ఈ యూరియేజ్ ఎంజైమ్ మీద ప్రభావం పడడం వల్ల ఏమవుతుందంటే వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని నేలలో స్థిరీకరించాలి, కార్బనీకరణ చేయాలి సార్. ఈ యూరియేజ్ ఎంజైమ్ మీద ప్రభావం పడడం వల్ల ఆ ప్రక్రియ అనేది జరగకుండా ఆగిపోయింది సార్. దీనివల్ల ఏంటంటే నేలలో నత్రజని అనేది స్థిరీకరించబడదు. అలాగే ఆ యూరియా అనేది మనకి నైట్రైట్ల రూపంలో మొక్క అనేది తీసుకుంటుంది. దాన్ని కన్వర్ట్ చేయాలంటే ఈ ఎంజైమ్ మనకి అవసరం సార్. కాకపోతే మనము ఎక్కువగా ఈ పురుగుల మందులు వాడడం వల్ల డైరెక్ట్గా ఈ యూరియేజ్ ఎంజైమ్ మీద ప్రభావం పడుతుంది అన్నమాట. తర్వాత ఫాస్ఫేటేజ్ ఎంజైమ్, మనం కాంప్లెక్స్ ఎరువులు డిఏపి వాడందే ఏ రైతు కూడాను మనకి పంట తీయడు సార్. మనం సూటి ఎరువులు రికమెండ్ చేసిన యూరియా పొటాషు భాస్వరం వాడమని చెప్పినా గానీ కాంప్లెక్స్ లేనిదే పంట పండదు అని తేల్చి చెప్పేస్తారు సార్. ఇప్పుడు మనం వాడే కాంప్లెక్స్ ఎరువులో ఈ ఫాస్ఫరస్ అనేది మొక్కకి అందాలంటే ఈ ఫాస్ఫేటేజ్ ఎంజైమ్ అనేది చాలా అవసరం సార్. మన ఈ కాంప్లెక్స్ ఎరువుల్ని సింపుల్ ఫాస్ఫరస్ సయాన్స్ గా మార్చడానికి ఈ ఫాస్ఫేటేజ్ ఎంజైమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది సార్. కాకపోతే మనం వాడినటువంటి మందులు దీని మీద ప్రభావం చూపడం వల్ల ఈ ఫాస్ఫరస్ కూడాను ఎక్కువగా మనకి మొక్కలకి అందకుండా నేలలో స్థిరీకరించబడుతుంది సార్. సో ఈ రకమైనటువంటి ప్రభావం అనేది ఎక్కువగా పడుతుంది. మనకి ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనకి బయోఫెర్టిలైజర్స్ మీద క్యాంపెయిన్ అనేది నిర్వహించండి అనేది ఇప్పుడు తీసుకురావడం జరుగుతుంది సార్. ఎందుకంటే జనరల్ గా సాయిల్ టెస్టింగ్ చేస్తే మనకి మన నేలల్లో పొటాషు రిచ్ గా ఉంటుంది సార్, యూరియా రిచ్ గా ఉంటుంది. నత్రజని తగ్గినా గానీ పొటాష్ రిచ్ గా ఉంటుంది, ఫాస్ఫరస్ రిచ్ గా ఉంటుంది. బయోఫెర్టిలైజర్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే నేలలో ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి అంటే స్థిరీకరించబడినటువంటి పొటాష్ గానీ లేకపోతే ఈ భాస్వరం గానీ దాన్ని తిరిగి మనం బయోఫెర్టిలైజర్స్ ఏం చేస్తాయంటే మొక్కకు అందిస్తాయి. ఇవి తిరిగి మరలా నేలకి అందిస్తాయి సార్. ఈ నేలకి అందించడం వల్ల వాడవలసినటువంటి మందులు కూడా ఎరువులు కూడా తగ్గించడానికి అవకాశం ఉంది. అందుకనే ఈ క్యాంపెయిన్ అదొక్కటే కాదు సార్, ఇప్పుడు మొక్కజొన్న పంట సార్ దగ్గర 20 మందు కట్టలు వాడందే మొక్కజొన్న పంట పండట్లేదు సార్. సో ఎందుకంటే ఈ ఎఫెక్ట్ అనేది పడింది నేల మీద, మనం వాడే మందులు ఎఫెక్ట్ అనేది నేల మీద పడడం వల్ల సంవత్సరం మందు కట్టలు పెంచుకుంటా పోతే గానీ భూసారం తగ్గి మందు కట్టలు పెంచుకుంటా పోతేనే గానీ మనం రైతు అనేది పంట తీసుకునే స్థితికి రాలేక లేకపోయాడు సార్. అందుకనే ఈ ఎఫెక్ట్ అనేది ఈ రకంగా మూడు దశల్లో జరుగుతుంది సార్.
1: డాక్టర్ రాజశేఖర్ గారు, ఇప్పటి వరకు వివరంగా అంటే నేల మీద ఎన్ని దశల్లో ఏ విధంగా ఈ పురుగు మందుల ప్రభావం ఉంటుందని చక్కగా తెలియజేశారు సార్. తరువాత వస్తే అంటే మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం మన దగ్గర నుంచి చాలా ఎగుమతులు, అది మిర్చి కానివ్వండి ఇతరత్ర కానివ్వండి, ఏమవుతుందంటే కొన్నిసార్లు విదేశాల నుంచి తిరిగి పంపడం జరుగుతుంది. ఎందుకనంటే వాటిలో పురుగు మందుల అవశేషాలు ఉంటున్నాయి అని అనేసి. ఇప్పుడు చెప్పండి, ఈ పురుగు మందులు మన దేశానికి చేసే ఎగుమతుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయండి?
0: మనం ఆఫ్టర్ గ్రీన్ రివల్యూషన్ తర్వాత మనం కావాల్సినటువంటి సఫిషియంట్ ఫుడ్ ని మనం ప్రొడ్యూస్ చేయగలిగాం సార్. వరి గాని, గోధుమలు గాని, పళ్ళు గాని, ఇవన్నీ సఫిషియంట్ గా మన దేశం అనేది సంపాదించుకోగలిగింది, ఉత్పత్తి చేయగలుగుతుంది. కానీ పంట అనేది ఎక్కువగా పండాలి అన్న ఉద్దేశంతో రైతు ఎక్కువగా మందులు పిచికారీ చేయడం వల్ల మినిమం రెసిడ్యుయల్ లెవెల్ అని ప్రతి పంటకి ఉంటుంది సార్. అంటే ప్రతి పంటకి ఉంటుంది, ప్రతి మందుకి ఉంటుంది. అది ఎంత ఎంత ఉండాలనేది మన రెండు దేశాలు నిర్దేశిస్తూ ఉంటాయి సార్. ఇప్పుడు అమెరికా మనకి మధ్యలో ట్రేడ్ నడిస్తే ఈ రెండు దేశాల మధ్యలో ఫర్ సపోజ్ క్లోరోపైరిపాస్ మందు ఎంత లిమిట్ లో ఉండాలనేది నిర్దేశించుకొని దాని ప్రకారం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ జరుగుతూ ఉంటుంది సార్. మా ఎంఆర్ లెవెల్, మినిమం రెసిడ్యూ లెవెల్ పర్టికులర్ పంటలో ఎక్కువగా ఉన్నట్లయితే గనక ఆ కన్సైన్మెంట్ ని అమెరికా వాళ్ళు మనకి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. లేకపోతే ఆ కన్సైన్మెంట్లు కొన్ని కొన్ని సందర్భాల్లో కూడాను మనం దేశానికి తిరిగి తీసుకురాలేక, అంటే అది ఎక్స్పెన్సివ్గా మారడం వల్ల కూడాను ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్ కూడాను అట్లానే అక్కడే ఆ సీలో వదిలేయడం కూడా జరుగుతుంది సార్. సో ఈ రకంగా ఏంటంటే మినిమం రెసిడ్యూ లెవెల్ పెరిగితే మన మీద కూడాను ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ వరి పండిస్తున్నాం సార్, దాని మీద పంట చివరి దశలో కూడాను పిచికారీ చేయాలి, ట్రైసైక్లోజోల్ అని, అంటే తెగులు వచ్చిందని. మందు అనేది మనం పంట కోసిన తర్వాత, మిల్లింగ్ అయిన తర్వాత, మనం వండుకున్న తర్వాత కూడాను దాని ప్రభావం ఉంటుంది సార్. దాని వలన ఆరోగ్యం మీద దెబ్బతింటుంది సార్. అది దీన్ని ఏమంటారంటే మనకి బయో మ్యాగ్నిఫికేషన్ అంటారు సార్. ఇంతకు ముందు మనకి ఎండోసల్ఫన్ అనేది బాగా విపరీతంగా ఇదైంది సార్. మనకి కేరళలో ఇన్సిడెంట్స్ కొన్ని నమోదైనాయి సార్. ఏంది, పుట్టినటువంటి బేబీ అంటే హెడ్ చాలా లావుగా పుట్టడం, ఈ రకమైనటువంటి ఎఫెక్ట్ జరిగింది సార్. అందుకని అబ్నార్మల్ గా పుట్టడం ఇప్పుడు కూడాను అది జరుగుతుంది సార్. మనము పిచికారీ చేసినటువంటి మందు, పురుగు మందు ఏదైనా సరే, అది వాటర్ ద్వారా గానీ, ఫుడ్ గ్రెయిన్ ద్వారా గానీ, లేకపోతే జీవుల ద్వారా గానీ తిరిగి మనం తీసుకున్న తర్వాత మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన బాడీలో అది డిపాజిట్ అవుతుంది సార్. ఈ వచ్చినటువంటి పురుగుల మందు మన మీద ప్రభావం చూపుతుంది, మన హెల్త్ మీద ప్రభావం చూపుతుంది సార్. మనుషుల మీద దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సార్, ఈ మధ్య కాలంలో మనం గమనిస్తుంటాం కోవిడ్ తర్వాత కానీ చూస్తే సడన్ గా చాలా మందికి అనిపిస్తుంది సడన్ గా తల తిరిగినట్టు అనిపించడం, ఇది కూడాను పురుగుల మందుల ప్రభావంలో ఒక ఎఫెక్ట్ సార్. తర్వాత బ్రెయిన్ కి సంబంధించినటువంటి డిసీజెస్, న్యూరలాజికల్ డిసీజెస్ ఎక్కువ రావడం, పుట్టేటువంటి బేబీస్ లో అబ్నార్మల్ గా పుట్టడం, ఆ రకమైనటువంటి ప్రభావం అనేది సార్. ఇది వరకు నూటికో కోటికో ఒక క్యాన్సర్ కేసు నమోదయ్యేది సార్. కానీ ఇప్పుడు చూస్తే క్యాన్సర్ కేసెస్ అనేది విపరీతంగా, ప్రతి 100 మందిలో కనీసం ఒకరికన్నా ఈ క్యాన్సర్ కేసెస్ అనేది ఎక్కువగా నమోదు అవడం జరుగుతుంది సార్. ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ సార్ మనం అంటే డైరెక్ట్ గా హ్యూమన్ లైఫ్ లోకి పురుగుల మందులు అనేవి ఎఫెక్ట్ అవుతాయి సార్. అవును సార్.
1: డాక్టర్ రాజశేఖర్ గారు, మనం నేలల మీద వాటి ప్రభావం ఎలా ఉంటుందో చూసాము, తర్వాత మనుషుల యొక్క ఆరోగ్యం మీద కూడా తీవ్రమైన ప్రభావితం చూపిస్తాయని అంటున్నారు. అయితే చివరిగా సార్, రైతు సోదరులు మరి ఇవన్నీ చెప్తున్నారు కదా, మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పురుగు మందుల మీద అని అడుగుతారు, దానికి శాస్త్రవేత్తలుగా మనం ఏం చెప్పొచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కాస్తైనా మనం ఈ నేలల మీద అలాగే మన వినియోగదారుల అయినటువంటి మన మీద మన ఆరోగ్యం మీద ప్రభావం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం, ఒకసారి ఆ జాగ్రత్తలు తెలియజేయండి సార్.
0: ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సార్, రైతు సోదరులు తప్పకుండా గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రభావం లేకుండా మనము నేల ఆరోగ్యాన్ని రివైవ్ చేసుకోవాలి, కాపాడుకోవాలి. ఎందుకంటే మన భావితరానికి మనం మంచి ఆరోగ్యవంతమైనటువంటి నేల ఇస్తేనే తర్వాత తరం అనేది బతకడానికి, అలాగే వాళ్ళలో ఉన్నటువంటి జనాలు బతకడానికి అవకాశం ఉంటుంది సార్. అంటే మంచి నేల
1: చెప్తుంటే నాకు గుర్తొచ్చింది, ఇటీవల మనం సాయిల్స్ డే ఒకటి నిర్వహించుకున్నామండి, దాని యొక్క థీమ్ కూడా హెల్దీ సాయిల్స్, హెల్దీ సిటీస్, ఆరోగ్యకరమైన నేలలు, ఆరోగ్యకరమైన నగరాలు చక్కగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఆరోగ్యకరంగా నేలలు ఉంటేనే మనకు ఆరోగ్యకర నగరాలు కూడా నిర్మించబడతాయి. చెప్పండి సార్.
0: మన ఇది వరకటి రోజుల్లో అంటే పూర్వకాలంలో గో సంపద అనేది విపరీతంగా ఉండేది సార్. వాళ్ళు ఏం చేశారు వాళ్ళంటే సాయంకాలం తీసుకొచ్చి ఈ గోవుల్ని మన పొలాల్లోనే కట్టివేసేవాళ్ళు. అది పేడ కానీ లేకపోతే యూరినేషన్ కానీ అక్కడే పెన్నింగ్ లాగా చేసేవాళ్ళు సార్. సో దానివల్ల ఏంటంటే నేలలో కావలసినటువంటి కార్బన్ శాతం ఉండేది, నేల కూడా ఆరోగ్యంగా ఉండేది సార్. ఇంత పురుగుల మందులు ఇంత ఎరువులు వాడాల్సినటువంటి అవసరం రాలేదు సార్. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే గో సంపద లేదు సార్, ఆల్మోస్ట్ గో సంపద అనేది ప్రతి చోట తగ్గిపోయింది సార్. తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే మరి మొదటిగా రైతులు ఏంటంటే నేలకి కావలసినటువంటి కార్బన్ శాతాన్ని అందించలేకపోతున్నారు సార్. అంటే ఆ పచ్చి రొట్టె ఎరువు ద్వారా కానీ లేకపోతే ఎఫ్ఐఎం పేడ ద్వారా కానీ కావలసినటువంటి ఎరువు అనేది నేలకి అందించకపోవడం జరుగుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ పని అనేది తప్పకుండా చేయాలి సార్. గో సంపద లేకపోయినట్లయితే అంటే తగ్గిపోయింది కాబట్టి రైతు సోదరులు ఏంటంటే తప్పకుండా ఫస్ట్ చేయాల్సింది గ్రీన్ లీఫ్ మెన్యూల్ సార్. పచ్చి రొట్టె ఎరువులు అనేది తప్పకుండా వేయాలి సార్. వేస్తేనే నేల యొక్క ఆరోగ్యం పెరుగుతుంది. అంటే మనకి ఇంతవరకు అన్ని రోగాలకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది సార్, అట్లాంటిదే ఈ సొల్యూషన్ సార్. అంటే పంటలో ఉత్పత్తి అయ్యే ప్రతి రోగానికి అంటే పురుగు రావడం కానీ తెగులు రాగడం కానీ లేకపోతే సూక్ష్మధాతు లోపాలు కానీ లేకపోతే నేలలో ఎసిడిక్ నేలలు కానీ లేకపోతే క్షార నేలలు కానీ లేకపోతే పిహెచ్ సరిగా లేకపోవడం కానీ ఏ రకమైనటువంటి రోగమైనా సరే ఇది ఒక్కటే సొల్యూషన్ సార్. అంటే నేలలో కావాల్సినటువంటి పశువుల ఎరువు కానీ లేకపోతే కార్బన్ శాతాన్ని కానీ అంటే పచ్చి రొట్టె ఎరువు ద్వారా మనం అందించినట్లయితే సర్వరోగ నివారణ సార్, అన్నిటికీ పనిచేస్తుంది. ఇది వాడితే పురుగులు మన పంట మీదకి రావడానికి తగ్గుతుంది సార్. రసాయనిక ఎరువులు వాడడం తగ్గిపోతుంది సార్, ఆల్మోస్ట్ ఆల్ 50% తగ్గిపోతుంది సార్. మ్యాక్సిమం అవసరం పడదు సార్, 10 కట్టలు వాడాల్సిన చోట మనం 4 కట్టలతోనే మనము ఆరోగ్యమైనటువంటి పంట మంచి దిగుబడుతుంది. రైతు సోదరికి ఇంకొక అపోహ ఉంటుంది సార్, అంటే మనకి పశువుల ఎరువుతో పంటను పండించలేము, మందు వాడితేనే గాని పంట రానటువంటి స్థితి అనేది. ఇది వరకటి రోజులు వేరు సార్, అంటే వంగడాలు అనేది కొంచెం తక్కువ దిగుబడితో వచ్చేవి, కానీ ఇప్పుడు హైయీల్డింగ్ వెరైటీస్ వచ్చినాయి. అవేంటంటే ఎక్కువ దిగుబడిని ఇవ్వగలవు. ఒక ఇయర్ నుంచి ఒక ఇయర్కి పశువుల ఎరువు అలాగే రసాయనిక ఎరువులు ఈ రేషియోస్ మార్చుకుంటే గ్రాడ్యువల్గా, అంటే ఫస్ట్ ఇయర్ మనం 30% పశువుల ఎరువు వాడితే 70% రసాయనిక ఎరువులు, నెక్స్ట్ ఇయర్ 40% పశువుల ఎరువు 60% రసాయనిక, ఇట్లా గ్రాడ్యువల్గా మనము మార్చుకుంటా వెళ్తే సార్ రసాయనిక ఎరువులు మందులని చాలా వరకు మనము తగ్గించవచ్చు సార్. మంచి ఆరోగ్యమైనటువంటి పంట మంచి ఆరోగ్యాన్ని కూడా మనం సంపాదించుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే మనం సిఫార్సు చేసినటువంటి మందును మోతాదులోనే వాడాలి. అంటే మనము జనరల్ గా మనం రైతులు ఏంటంటే కొట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక సమస్య అనుకుంటే సార్ ఒక మందు తప్పితే మిగతా మందులు కూడా ఇస్తారు సార్. నాకు ఇప్పుడు రసం పీల్చే పురుగుని నివారణ చేయాలి సార్, కానీ ఆ కొట్టువాడు డీలర్ అదే ఒక్కటే ఇవ్వడు సార్. దాంతోపాటు ఇంకా 2-3 పంట గ్రోత్ కోసమని లేకపోతే పచ్చదనం కోసమని ఇంకా ఈ రకంగా విపరీతమైనటువంటి 2-3 మందులు ఇస్తారు సార్. అంటే మనకి ఒక 500-600తో బయటికి రావాల్సినటువంటి రైతు ఈ రోజున ఏంటంటే 3,000 నుంచి 5,000 వరకు ఒక పిచికారీకి తన డబ్బును పోసి బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సార్. సో అందుకనే సిఫారు చేసినటువంటి మందులే వాడాలి, అంటే తెగులుకి లేకపోతే పురుగుకి తగినట్టు మందు, అలాగే మోతాదు కూడాను. ఇప్పుడు మనకి ట్రేసర్ ఉంది సార్, స్పైనోసైడ్ 0.3 ml పర్ లీటర్ వాడాలి సార్. సో అంతకంటే ఎక్కువగా వాడాల్సినటువంటి అంటే ఎన్ని ఎంత వాడతారనేది రైతులకి అవగాహన ఉండదు సార్, అట్ట అవగాహన లేకుండా వాడేస్తున్నారు. అది ఒకటి సార్. తర్వాత ఏంటంటే పురుగుల మందు పిచికారీ చేసేటప్పుడు మనకి లేబుల్ అనేది రైతులు అనేది తప్పకుండా చదవాలి సార్. అది అవగాహన ఉంటే ఆ పర్టికులర్ మందు ఏ రకంగా మనం వాడాలి లేకపోతే వాడిన తర్వాత ఏ రకంగా చేయాలి అనేది అవగాహన అనేది వివరంగా ఉంటుంది సార్. మనకి 8 భాషల్లో దాని మీద రాసి ఉంటుంది సార్. ఇప్పుడు ఏంటంటే పిచికారీ చేసేటప్పుడు మనం ప్రొటెక్టివ్ క్లాత్స్ ఉంటాయి సార్, అది డైరెక్ట్ గా మన బాడీ మీద పడకుండా ఉండడానికి అవి వేసుకోవాలి సార్. ఇందాక మనం చెప్పుకున్నట్టు సడన్ గా తల తిరగడం అనేది ప్రభావం ఈ పురుగు మందులు డైరెక్ట్ గా మన మీద పడడం వల్ల, మన చర్మం మీద పడడం వల్ల అది లోపలికి వెళ్ళి ఈ రకంగా ఎఫెక్ట్ అనేది రావడం జరుగుతుంది సార్. సో అది తర్వాత తీసుకోవాల్సింది సార్. తర్వాత పురుగుల మందులు కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి సార్. డైరెక్ట్ గా చేతితో తిప్పడం వల్ల అది డైరెక్ట్ గా మన నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది సార్. అది డైరెక్ట్ గా నాడీ వ్యవస్థ మీద తీపడడం వల్ల అది చనిపోయే ప్రమాదం కూడాను మనకి చాలా ఎక్కువగా ఉంటాయి సార్. ఎందుకంటే మన కెమికల్స్ అన్ని ఎఫెక్టివ్, నాక్ డౌన్ ఎఫెక్టివ్ ఉన్నవి సార్. అందుకనే సార్ మందు వాడిన తర్వాత మనకి కాయగూరలు కానీ లేకపోతే పండ్ల తోటల్లో కానీ మినిమం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు కాయగూరల్లో అయితే గనక మినిమం ఒక 5 రోజులన్నా వెయిటింగ్ పీరియడ్ ఉండాలి సార్, అంటే పిచికారీ చేసిన తర్వాత. సో జనరల్గా ఏంటంటే మనకి మార్కెట్లో పిచికారీ చేసిన వెంటనే నెక్స్ట్ డే హార్వెస్టింగ్ చేస్తారు, మార్కెట్లోకి మనకి ఫ్రెష్గా వస్తుంది సార్. సో మనం ఫర్ సపోజ్ చూసినట్లయితే ఇప్పుడు పండ్ల తోట పండ్లు కనుక చూసినట్లయితే 15 డేస్ సార్, ఈ 15 డేస్ మినిమం వెయిటింగ్ పీరియడ్ ఉండాలి సార్ కెమికల్ పిచికారీ చేసిన తర్వాత. ఫర్ సపోజ్ మనం చూసినది గ్రేప్స్, మనం చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి కానీ వాటిలో విపరీతమైనటువంటి పైరిథ్రాయిడ్స్ ఉంటాయి సార్. మనం అందుకే తప్పనిసరిగా వెయిటింగ్ పీరియడ్ అయిన తర్వాతే ఆకుకూరల్లో అయితే కనుక 5 రోజులు, పండ్లల్లో అయితే కనుక 15 డేస్ ఈ వెయిటింగ్ పీరియడ్ అయిన తర్వాతే మనం మార్కెట్లోకి దాన్ని తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది సార్. అలాగే ఈ కొన్న తర్వాత కూడాను మన ఈ కూరగాయలు కానీ లేకపోతే పండ్లు కానీ 1 లీటర్ నీటికి 2 గ్రాముల ఉప్పు అనేది నానబెట్టుకొని దానిలో దీన్ని ఫస్ట్ నానబెట్టి తర్వాత మనము కుక్ చేసుకోవడం కానీ లేకపోతే పండ్లు అయితే కనుక నీటిలో బాగా వాష్ చేసి 1-2 సార్లు వాష్ చేసి తినడం కానీ చేయాలి సార్. తర్వాత మనకి ప్రత్యేకించి మోనోక్రోటోపస్ సార్, ఇది కూరగాయల్లో కంప్లీట్గా బ్యాండ్ సార్. కాకపోతే ఇంకా మనకి అది అవైలబుల్గానే ఉంది, ఇంకా వాడడం కూడా జరుగుతుంది సార్. రైతులకి అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని తప్పకుండా చూసుకోవాల్సింది సార్. అలాగే పిచికారీ చేసేటప్పుడు కూడాను ఎక్కువగా మనము రైతు సోదరులు ఏం చేస్తారంటే సార్, చాలా ఫోర్స్గా పిచికారీ చేస్తారు సార్. అంటే పంట మీద ఎక్కువగా తుంపర్లు ఎక్కువగా పడేటట్టు. అట్లా కాకుండా మనకి పువ్వులాగా అంటే ఒక డ్రిజిల్ అంటే మంచు ఏ విధంగా పడుతుందో తుంపర్లాగా ఆ రకంగా పంట మీద ఆకు మీద పడితే అది పంటకి ఎఫెక్టివ్ గా ఉంటుంది సార్. సో ఈ జాగ్రత్త అనేది తప్పకుండా తీసుకోవాలి సార్. ఎందుకంటే మనం డైరెక్ట్ గా స్ప్రే చేయడం వల్ల బిందువులు అనేవి ఒకదానికొకటి కలిసి నేల మీద పడి నేల కాలుష్యం జరుగుతుంది, అలాగే మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు అనేది తప్పకుండా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది సార్.
1: సార్ డాక్టర్ రాజశేఖర్ గారు ధన్యవాదాలండి. రైతు సోదరులందరూ కూడా ఈ విషయాల్ని గుర్తించుకొని అవసరం మేరకే అలాగే సిఫార్సు చేసిన మేరకే పురుగు మందులు వాడతారని, అలాగే పురుగు మందులు వాడేటప్పుడు కూడా తగినంత జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు సార్.

0: చెప్తూ పరిచయం చెందాడు. వచ్చే కష్ట శ్రీరామ మార్గం. ఇప్పుడు పంట మార్పిడి సంభాషణ
1: చిన్నమ్మాయి చిన్నమ్మాయి
2: అమ్మడు రా అమ్మడు, నేనే వద్దాం అనుకుంటున్నాను దగ్గరికి.
1: ఎందుకని?
2: ఈ మధ్య ఎవరో అన్నారు అమ్మడు, ఒకే పంటని ప్రతిసారి వేయకూడదు, దానివల్ల చీడపీడల సమస్య ఎక్కువగా ఉంటుంది, అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి అనేసి అన్నారు.
1: అవును చిన్నమ్మాయి, నువ్వు చెప్పింది నిజమే. ఏంటంటే ఇప్పుడు చీడపీడల్ని నివారించాలంటే పంట మార్పిడికి ప్రత్యేక ప్రాధాన్యత అనేది ఉంది చిన్నమ్మాయి. ఒకసారి వేసిన పంటను అదే పొలంలో వెంటనే వేయకుండా మధ్యలో వేరే పంటను వేయడాన్ని మనం పంట మార్పిడి అంటూ ఉంటాం చిన్నమ్మాయి. ఇప్పుడు ఏంటంటే నువ్వు చెప్పినట్టుగా ఒక పంటను ఒకే పొలంలో వరుసగా పండించడం వల్ల ఏమవుతుందంటే ఈ చీడపీడల ఉధృతి అనేది చాలా పెరిగిపోతుంది చిన్నమ్మాయి. ఏంటంటే పురుగు జీవిత చక్రం నిరాటంకంగా ముగించుకుని తీవ్రమైన హాని కలిగించే స్థితికి చేరుకుంటుంది అనమాట. ఒక పంటపై ఆశించే పురుగులు సహజంగా ఇంకో పంట మీద మనకి ఎక్కువగా కనిపించవు. కాబట్టి ఏం చేయాలంటే పంట మార్పిడి చేసినప్పుడు ఈ పురుగు జీవిత చక్రం అనేది ఛేదింపబడుతుంది. అవేంటంటే వృద్ధి చెందడానికి ప్రతికూల పరిస్థితులు అనేవి ఏర్పడతాయి వేరే పంటను వేసినప్పుడు. వేగంగా ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల పురుగుల్ని మనం ఈ విధంగా అదుపులో పెట్టచ్చు చిన్నమ్మాయి. సాధారణంగా ఏంటంటే మనకి నీటి వస్తి ఉన్న చోట వరి తర్వాత వరి వేరుశనగ ఇలా వేస్తూ ఉంటాం కదా, అలాగే వాణిజ్య పంటలు ఉంటాయి కదా పత్తి మిరప పొగాకు, అవి కూడా అలాగే పండిస్తూ ఉంటారు అనమాట. పత్తి తర్వాత పత్తి మిరప తర్వాత మిరప అలాగే ఒకే పంటని ఎక్కువగా సాగు చేస్తుంటారు చిన్నమ్మాయి. దీనివల్ల ఏమవుతుందంటే సహజంగా ఉండే పోషకాలు ఒకే లోతు పొర నుంచి తీసుకోవడం వల్ల నేలంతా కూడా నిస్సారంగా తయారైపోతుంది.
2: అంటే పోషకాలన్నీ వాడేసుకున్నట్టు అనమాట పొలం అంతా.
1: అవును, ఇంకా వాటికి పోషకాలు అందవు తర్వాత పంటకి. వరి వేరుశనగ జొన్న మొక్కజొన్న వంటి పైర్లు నేల పై పొరల నుండి, పత్తి మిరప పొగాకు కంది ఇలాంటి పైర్లు ఏంటంటే నేల లోపల పొరల నుంచి పోషకాలను తీసుకుంటాయి చిన్నమ్మాయి. క్రమంగా నేల భౌతిక లక్షణాలు స్వభావం అనేది దెబ్బతింటుంది ఈ విధంగా ఒకటే పంటను మనం పండించినట్లయితే గనక. అంతేకాకుండా ఈ పైర్లను ఆశించే చీడపీడలు కూడా మనం చెప్పుకున్నట్టుగా స్థిరంగా ఉండిపోతాయి అదే పంటలో. ఇంకా అవేంటంటే అభివృద్ధి చెందుతూ తర్వాత వచ్చే పంటకి బాగా నష్టాన్ని కలిగిస్తుంటాయి చిన్నమ్మాయి. ఇప్పుడు పంట మార్పిడి క్రమంలో మనం ఆహార పంటలు వాణిజ్య పంటలు ఒకసారి, అలాగే పప్పు జాతి పైర్లు మరొకసారి ఇలా మార్పిడి చేస్తూ ఉండాలన్నమాట. అవసరమైనప్పుడు పశుగ్రాసం కోసం మనం గడ్డి జాతి పైర్లు, అలాగే భూసారాన్ని పెంచుకోవడానికి పచ్చిరొట్ట ఎరువులు వేసుకోమని చెప్తూ ఉంటాం కదా, అవి కూడా వేసుకోవచ్చు మధ్య మధ్యలో. పప్పు జాతి పైర్లతో పంట మార్పిడి చేయడం వల్ల ఏమవుతుందంటే వాటి వేర్ల బుడిపెల్లో రైజోబియం కల్చర్ అనేది ఉంటుందని చెప్పుకుంటాం కదా, దానివల్ల ఏమవుతుందంటే నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందిస్తాయి అవి. ఇంకా ఈ పప్పు జాతి పంటలు వేసినట్లయితే నేల కూడా బాగా సారవంతం అవుతుంది చిన్నమ్మాయి.
2: పంట మార్పిడి చేయాలంటే ఒకదాని తర్వాత ఒకటి వేయాలి అంటున్నావు కదా, ఎలా అన్నా వేయచ్చా లేకపోతే దానికి ఒక పద్ధతి అంటూ ఉందంటావా?
1: ఉంది చిన్నమ్మాయి. ఇప్పుడు ఏంటంటే పప్పు జాతి పైర్లు ధాన్యపు పైర్లు వేసామనుకో, ఆ తర్వాత ఆహార పంట, ఆ తర్వాత మళ్ళీ పప్పు ధాన్యపు పైరు వేసుకోవచ్చు. అలాగే చిరుధాన్యాలు సాగు చేసిన తర్వాత పప్పు ధాన్య పైరు వేసుకోవచ్చు, ఆ తర్వాత ఆహార పంటని సాగు చేయొచ్చు. ఇక చిరుధాన్యాల పంట ఆహార పంట దాని తర్వాత చిక్కుడు జాతి పంటలు కూడా వేసుకోవచ్చు చిన్నమ్మాయి. వరి సాగు చేసిన తర్వాత ఏంటంటే పప్పు ధాన్య పైరునే వేసుకోవచ్చు, వేరుశనగ అయినా వేసుకోవచ్చు, మొక్కజొన్న అయినా వేసుకోవచ్చు అనమాట వరి తర్వాత. అలాగే పత్తి తర్వాత జొన్నని గాని మొక్కజొన్నని గాని సాగు చేయొచ్చు చిన్నమ్మాయి. చెరకు తర్వాత వరేసుకోవచ్చు, అలాగే కందిని సాగు చేసుకున్న తర్వాత మనం జొన్న మినుము సోయా చిక్కుడు ఇలాంటి పంటల్ని సాగు చేస్తే మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది చిన్నమ్మాయి. అలాగే వేరుశనగ తర్వాత కంది ఆముదం సజ్జ జొన్న వరి ఇటువంటి పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి చిన్నమ్మాయి. ఇప్పుడు వరి తర్వాత మనం మినుము పెసర వేరుశనగ చెరుకు ఇలాంటివి వేసుకోమని చెప్పాం కదా, దీనివల్ల ఏమవుతుందంటే సుడిదోమ తగ్గుతుంది తర్వాత పంటలో, అలాగే టుంగ్రో వైరస్ అని చెప్పి బాగా నష్టపరుస్తుంది చిన్నమ్మాయి ఈ మధ్యకాలంలో వరి పంటని, అది కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మనకి ఇటువైపు ఎక్కువ వేస్తున్నలో చెరకు కూడా సాగు చేస్తూ ఉంటారు కదా చిన్నమ్మాయి. ఈ చెరకు పంట తర్వాత వరి వేయడం వల్ల ఏమవుతుందంటే వేరు పురుగు అనేది నివారణ జరుగుతుంది చిన్నమ్మాయి. అలాగే వరిలో దోమపోటును కూడా మనం తగ్గించవచ్చు అనమాట.
2: అంటే రసాయనాలు వాడకుండానే మనం పంట మార్పిడి ద్వారా తగ్గించుకోవచ్చు.
1: చాలా మటుకు తగ్గించుకోవచ్చు చిన్నమ్మాయి ఇలా కనుక మనం మార్చి వేసుకున్నట్లయితే. అలాగే పత్తి వేసిన పొలంలో జొన్న మొక్కజొన్న నువ్వులు మినుము ఇలాంటివి కనుక వేసినట్లయితే మనకి ఎక్కువగా పత్తిలో లద్దె పురుగు పచ్చ పురుగు అనేది నష్టానికి గురి చేస్తుంటుంది కదా, వాటిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. జొన్న మొక్కజొన్న తర్వాత మనం కందిని వేసినట్లయితే కాయతొలిచే పురుగు ఉధృతి అనేది బాగా తగ్గుతుంది జనమే. వరి వేసే పొలంలో ముందుగా పప్పుధాన్యపు పైర్లు వేయడం వల్ల నేల కూడా బాగా సారవంతం అవుతుంది అన్నమాట. అంటే ముందుగా పప్పుధాన్య పైరు వేసి తీసేసిన తర్వాత వరి వేసుకోవాలి. అలాగే వేరుశనగలో ఆకుముడత తెగులు బాగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది కదా, దాన్ని నివారించాలంటే పప్పు జాతికి చెందిన పైర్లతో పంట మార్పిడి చేయాలి జనమే. కంది, మిరప వీటిల్లో ఎండు తెగులు నివారణకి జొన్న, మొక్కజొన్న ఇటువంటి పంటలతో పంట మార్పిడి చేసుకోవచ్చు. కంది పంటని జొన్న, మొక్కజొన్న, నువ్వులు పంటలతో మార్పిడి చేసినట్లయితే కాయతొలిచే పురుగుల ఉధృతి చాలా మటుకు తగ్గుతుంది చిన్నమే.
2: అవునా అమ్మడు, చాలా చక్కగా చెప్పావు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని వింటారు. ముందుగా జ్యోతి, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం, గీత రచన ఆత్రేయ.
1: Ha ha ha ha ha!

జాతర జాతర జీతర జాతర బా బాతర మేకల బూతర జాతర బా

ఆలాపన. ఈ చిత్రానికి ఇళయరాజా స్వీయ సంగీత సారథ్యంలో ఎస్ జానకితో ఆలపించిన గీతాన్ని వినండి. గీత రచన వేటూరి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం అమరభారతి సంస్కృత కార్యక్రమం. ఈనాటి అమరభారతి కార్యక్రమంలో యోగ సకలార్ధ సాధక ఈ అంశంపై డాక్టర్ సిహెచ్వికేఎస్ ఫణికుమార్ గారి సంస్కృత ప్రసంగాన్ని వింటారు.
1: యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. నమస్సర్వేభ్యః. ఆధునిక కాలంలో ఆరోగ్యం అనే పదం చుట్టూనే మానవ జీవితం భ్రమిస్తూ ఉన్నది. ఆధునిక ప్రపంచం ఆరోగ్యమంటే కేవలం శారీరక వ్యాధులు లేకపోవడం అని భావిస్తే, మన ప్రాచీన భారతీయ సంస్కృతి మాత్రం ఆరోగ్యాన్ని సమగ్రమైన దృక్పథంతో పరిశీలన చేసింది. ఈ క్రమంలోనే మన ఋషులు తమ జ్ఞానగరిమతో మనకు ఆరోగ్యాన్ని, తద్వారా ఆనందాన్ని ప్రసాదించే సకలార్థ సాధకంగా యోగాను ప్రపంచానికి పరిచయం చేశారు. యోగా అనేది కేవలం కొన్ని శారీరక వ్యాయామాల సమాహారమే కాదు, అది ఒక జీవన విధానం. మానవ జీవితాన్ని తాపత్రయాలు సాధారణంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక తాపముల నుండి విముక్తిని పొంది ప్రశాంతమైన జీవితం గడపాలన్నా, ధర్మాన్ని ఆచరించాలన్నా మనకు శరీరం మొదటి సాధనం. ఇదే విషయాన్ని కాళిదాసు కుమార సంభవంలో ఈ విధంగా తెలియజేస్తారు. అపిక్రియార్థం సులభం సమిత్కుశం జలాన్యపి స్నాన విధిక్షమాణితే అపి స్వశక్త్యా తపసి ప్రవర్తసే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. పార్వతీదేవి శివుని గూర్చి కఠోరమైన తపస్సును ఆచరిస్తున్న సందర్భంలో ఆదియోగి అయిన పరమశివుడు బ్రహ్మచారి వేషంలో వచ్చి శరీరం యొక్క ప్రాధాన్యతను వివరిస్తాడు. జీవితంలో ఏ కార్యం సాధించాలన్నా శరీరం ముఖ్యమైన సాధనము. స్వస్థే శరీరే స్వస్థం మనః తిష్ఠతి. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది అని స్వామి వివేకానంద అంటారు. ఈ విధమైన శారీరక మానసిక ఆరోగ్య పరిపుష్టికి యోగ సాధన అత్యావశ్యకంగా చెప్పబడింది. ఆధునికే కాలే ఇదం జగత్ ఆరోగ్యమితి పదస్య పరితః భ్రమమాణః అస్తి. ఆధునికే ప్రపంచే ఆరోగ్యమిత్యస్య కేవలం రోగరహిత శరీరమిత్యేవ భావనా ప్రచలతి. కింతు అస్మాకం ప్రాచీన భారతీయ సంస్కృతౌ ఆరోగ్యస్య విషయే, సాధన విషయే చ విశాలదృష్ట్యా పరిశీలనం ఆచరణంచ ఆసీత్. అస్మిన్నేవ క్రమే అస్మాకం ఋషిభిః తేషాం జ్ఞానగరిమయ శారీరక మానసిక వికాసాయ సకలార్థ సాధకత్వేన చ యోగః ప్రతిపాదితః. ఏన

అస్మాభిః స్వాస్థ్యం సుఖం చ ప్రాప్తుం శక్యతే. యోగః నామ న కేవలం శారీరక వ్యాయామానాం సమాహారః అపితు జీవనస్య ఏకః మహత్వపూర్ణః మార్గః అస్తి. మానవ జీవితం సాధారణతయా ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవిక తాపత్రయైః ప్రభావితం భవతి. ఏతస్మాత్ తాపత్రయాత్ ముక్తాః భూత్వా సుఖమయం జీవనం యాపయితుం శరీరమాద్యం ఖలు ధర్మసాధనం ఇతి మహాకవి కాళిదాసేనోక్తరీత్యా ధర్మాచరణస్య చ అస్మాకం శరీరమేవ ముఖ్యం సాధనమస్తి. సుశక్తం శరీరం సుదృఢం అరోగం శరీరం చ స్వాస్థ్యం ద్యోతయతి. దృఢశరీరమాత్రం న దృఢం మనః అపి అపేక్షితం. మనః దౌర్బల్యం ఇతి శబ్దం న శృణుయాత్. భయరహితం స్నేహకారుణ్యమయం చ భవేత్ హృదయం. తథైవ అతితీక్ష్ణా దృఢా మతిః భవేత్. ఏతదర్థం అస్మాభిః యోగాభ్యాసః కరణీయః భవతి. యోగాభ్యాసేన శారీరక వికాసేన సహా మానసిక వికాసోపి జాయతే. ప్రాచీన భారతీయ గ్రంథేషు యోగస్య స్వరూపం తస్య లక్షణాని చ వివిధాని ప్రోక్తాని సంతి. వేదాః అస్మిన్ భారతీయ వాంగ్మయే ప్రాచీనతమాః భారతీయ సంస్కృతేః ఆధ్యాత్మికతాయాశ్చ ఆధారభూతాః వర్తంతే. ఆధునిక కాలే యః యోగాభ్యాసః అస్మాభిః దృశ్యతే తస్య మూలభూతాః వేదేషు దృశ్యంతే. వేదేషు యోగః న కేవలం శారీరకాసన పరిమితః ఆసన్, కింతు ఉన్నత జీవన విధానస్య యజ్ఞప్రక్రియాయాః మనోనిగ్రహ సాధనత్వేన చ వర్ణితః అస్తి. ఋగ్వేదే యుజ్ ఇతి ధాతోః ఆధారేణ యోగశబ్దస్య ప్రయోగః దృశ్యతే. ఇంద్రియాణి మనశ్చ ఈశ్వరం ప్రతి అభిముఖీకరణమేవ యోగః. విశేషతయా సూర్యోపాసనేన బుద్ధేః ప్రేరణం అస్మిన్ దృశ్యతే. యుంజతే మన ఉత యుంజతే ధియో విప్రా విప్రస్య బృహతో విపశ్చితః ఇత్యస్మిన్ ఋగ్వేదీయ మంత్రే జ్ఞానినః మేధావినః సర్వవ్యాపకస్య సర్వజ్ఞస్య దేవస్య సవితుః ఉపాసనాయ స్వకీయాని మనాంసి ధియః అపి యోగసాధనత్వేన పరమాత్మని స్థిరీకుర్వంతి ఇతి యోగస్య విషయే ఉక్తమాసీత్. కృష్ణయజుర్వేదాంతర్గత శ్వేతాశ్వతరోపనిషది త్రిరన్నతం స్థాప్య సమం శరీరం హృదింద్రియాణి మనసా సన్నివేశ్య ఇత్యత్ర యోగసాధనస్య శారీరక మానసిక సమతౌల్యత్వేన వర్ణనమస్తి. సామవేదః గానప్రదానః అస్తి. లయబద్ధమంత్రోచ్చారణేన నాదోపాసనేన చ మనః నిగ్రహణం సామవేదే యోగమార్గః భవతి. అయమేవ అనంతరకాలే నాదయోగః ఇతి అభిధీయమానః అస్తి. అథర్వణవేదే ప్రాణశక్తేః ప్రాధాన్యం దత్తమాసీత్. ప్రాణసూక్తమనుసృత్య శ్వాసనియంత్రణం ప్రాణాయామేన నాడీమండలశుద్ధిః చ అస్మిన్ వర్ణితమస్తి. భారతీయ ప్రాచీనవాంగ్మయే పతంజలిమహర్షిణా విరచితః షడ్దర్శనేషు అన్యతమః యోగదర్శనం ఇత్యయం గ్రంథః యోగస్య అత్యంత ప్రామాణికః ఆధారభూతః చ. అయమేవ పాతంజలయోగసూత్రాణి ఇత్యనేనాపి పతంజలిమహర్షిణా సూత్రరూపేణ విరచితః ప్రసిద్ధః అస్తి. అస్మిన్ గ్రంథే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి విభాగయుక్తః అష్టాంగయోగః ప్రతిపాదితః. అథ యోగానుశాసనం ఇతి యోగశాస్త్రగ్రంథః ఆరభ్యతే. అస్మిన్ గ్రంథే యోగశ్చిత్తవృత్తినిరోధః ఇత్యనేన సూత్రేణ యోగస్య వివరణం దృశ్యతే. జడా ప్రకృతిః పురుషస్య జీవాత్మనః సాన్నిధ్యేన ప్రభావితా సతి పరిణామం ప్రాప్నోతి. సర్వప్రథమం ప్రకృతేః జడం ఉద్భవతి. మహత్ నామ బుద్ధిః చిత్తం. చిత్తస్య వృత్తయః భవంతి. వృత్తయః నామ వికారాః వ్యాపారాః చ. అనుక్షణం చిత్తే పరివర్తనాని సంభవంతి. తేషాం పరివర్తనానాం వికారాణాం వృత్తీనాం చ నిరోధేన సమాధిస్థితిః లభ్యతే. తదేవ కైవల్యమితి ఉచ్యతే. అస్యాః స్థితేః సాధనాయ యః ఉపకరోతి స ఏవ యోగః. యోగః నామ మనోవికారాణాం నిరోధః ఏవ. చిత్తవృత్తీనాం నిరోధే సతి పురుషః స్వస్వరూపం ప్రాప్నోతి. యథా స్వచ్ఛ స్ఫటికస్య సమీపే యస్య వర్ణస్య పుష్పం స్థాప్యతే స్ఫటికే సహ వర్ణః ప్రతిఫలితః భవతి. స్ఫటికః తేన వర్ణేన ఏవ దృశ్యతే. పుష్పస్య దూరీకరణే స్ఫటికః పునః స్వచ్ఛరూపేణ ప్రకాశతే. తథైవ చిత్తవృత్తయః పురుషే ప్రతిఫలంతి. తస్మాత్ కారణాత్ తాః చిత్తవృత్తయః ఏవ అహమితి మత్వా పురుషః తేషు వికారేషు మగ్నః భవతి. చిత్తవృత్తీనాం నిరోధేన పురుషః స్వస్వరూపజ్ఞానం లభతే. అభ్యాస వైరాగ్యాభ్యాం చిత్తవికారాః నిరోద్ధవ్యాః. అభ్యాసః నామ ఇంద్రియైః గృహ్యమాణేభ్యః బాహ్య విషయేభ్యః చిత్తం ముహుర్ముహుః నివర్త్య తత్ అంతర్ముఖం కృత్వా ఏకాగ్రతాయాః సాధనం. వైరాగ్యం నామ
బాహ్య విషయేషు సుఖానుభవేషు చ విముఖతాయాః వర్ధనం. అనేన పురుషస్య చిత్తేన సహా ఇంద్రియ సంబంధః నశ్యతి. తాదృశ సంబంధస్య కారణాత్ ఏవ చిత్తేన అనుభూయమానాని సుఖదుఃఖాని సర్వాణి అహమేవ అనుభవామీతి పురుషః భ్రమతి. తస్మిన్ భ్రమే నష్టే సతి తదేవ ముక్తికైవల్యస్థితిః భవతి. భ్రమస్య నాశాయ దుఃఖస్య లయాయ ఆనందసిద్ధయే చ ఉపాయరూపేణ యోగదర్శనం ఈశ్వరభక్తిభావం నిర్దిశతి. ఈశ్వర శరణాగత్య శాశ్వతానంద లభ్యతే ఇది చ యోగశాస్త్రం కథయతి. భగవద్గీతాయాం శ్రీకృష్ణ అర్జునస్య వివిధాః మానసికభ్రమాః నివారయితుం యోగః ఇది శబ్దం భిన్న ప్రసంగేషు విభిన్నార్థేషు ప్రయుక్తవాన్. భగవద్గీత న కేవలం కశ్చిత్ ధార్మిక గ్రంథః అపితు మానసికశాంతయే ఆత్మవికాసాయ చ మార్గదర్శకం పరమం యోగశాస్త్రం అస్తి. సామాన్యతః యోగః నామ కేవలం ఆసనాని ప్రాణాయామః చ ఇతి మన్యంతే. కింతు భగవద్గీతానుసారేణ యోగః తస్మాత్ అతిమహత్వపూర్ణః అస్తి. భగవద్గీతాయాం యోగస్య ద్వే ముఖ్యే నిర్వచనే స్తః. తయోః ప్రథమః చిత్తసమస్థితిః ఏవ యోగః. ద్వితీయాధ్యాయే శ్రీకృష్ణః అర్జునం యోగస్య విషయే ఏవం వదతి. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సిద్ధౌ అసిద్ధౌ చ సమః భూత్వా ఆసక్తిం త్యక్త్వా యోగస్థః సన్ కర్మాణి కురు. ఈదృశీ మానసిక స్థితిః ఏవ యోగః ఉచ్యతే. ద్వితీయః అస్తి కర్మసు కౌశలమేవ యోగః. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. వయం యత్కిమపి కార్యం కుర్మః తత్ కస్యాపి స్వార్థస్య ఫలస్య వా ఆశాం వినా ఏకాగ్రతయా లోకకల్యాణార్థం కరణమేవ కర్మసు కౌశలం. తదేవ యోగః ఇతి. మనుష్యాణాం మానసిక ప్రవృత్తిః అనుసృత్య శ్రీకృష్ణః గీతాం త్రిషు భాగేషు విభజ్య త్రీన్ ముఖ్యాన్ యోగమార్గాన్ ఉపదిష్టవాన్. తేషు ప్రథమః అస్తి కర్మయోగః. కర్మయోగః నామ ఫలాపేక్షాం వినా స్వకర్తవ్యపాలనం. తదేవ గీతాయాం శ్రీకృష్ణః ఏవం వదతి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి ఇది. ద్వితీయః అస్తి భక్తియోగః. క్రియమాణం ప్రతికార్యం భగవత్స్వరూపం మత్వా అహంకారం త్యక్త్వా ఈశ్వరాయ సమర్పణమేవ భక్తియోగః. అయమేవ విషయః అష్టాదశాధ్యాయే ఉక్తమాసీత్. మన్మనాభవ మద్భక్తో మద్యాజీమాం నమస్కురు మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే ఇతి. ఏవం భగవద్గీతాయాం షష్ఠే అధ్యాయే ఆత్మసంయమనయోగే మనసః నిగ్రహః కథం కర్తవ్యః ధ్యానం కథం కరణీయమితి ఉక్తమస్తి. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఇత్యస్మిన్ శ్లోకే మనసః నిగ్రహః అభ్యాసేన వైరాగ్యేణ చ సాధ్యతే ఇతి. అర్థాత్ యోగాభ్యాసేన సాధ్యతే ఇతి శ్రీకృష్ణః ఉక్తవాన్. యోగాభ్యాసం కుర్వాణః మనుష్యః కథం భవేతితి గీతాయాం యవమస్తి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యః ఆహారే విహారే కర్మచేష్టాసు శయనే జాగరణే చ యుక్తత్వం అర్థాత్ మితత్వం పాలయతి తస్యైవ యోగః సిధ్యతి ఇతి. భగవద్గీతానుసారం యోగః నామ న కేవలం శరీరస్య వక్రీకరణం అపితు మనసః ప్రశాంతత కర్మణాం పవిత్రత జీవాత్మనః పరమాత్మనా సహ సంయోజనంచ. ఏవమేవ యోగవాసిష్టం హఠయోగప్రదీపిక ఘేరండ సంహిత శివసంహిత ఉపనిషదః గోరక్షాశతకం ఇత్యాదయః అముం విషయమేవ ప్రతిపాదయంతి. ఏతాదృశస్య మహత్వపూర్ణస్య యోగస్య అధునా విశ్వవ్యాపకత్వం సిద్ధం. అస్మాకం మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీమహోదయః యోగస్య విషయే యవమవోచత్. అస్మిన్ శతాబ్దౌ యోగేన జగత్ ఏకీకృతం ఇతి. మాననీయ ప్రధానమంత్రిణః శ్రీ నరేంద్రమోదీమహోదయస్య సతత ప్రయాసైః సంయుక్తరాష్ట్రమహాసభ జూన్ ఏకవింశతి దినాంకః అంతర్రాష్ట్రీయ యోగ దివసః ఇతి అఘోషయత్. స్వస్య ప్రస్తావే సంయుక్తరాష్ట్రమహాసభయ సమర్థితం యత్ యోగః జీవనస్య సర్వేషు క్షేత్రేషు సమతుల్యతాం స్థాపయతి ఆరోగ్యాయ శ్రేయసే ఉపకరోతి. యోగాభ్యాసస్య లాభానాం విస్తృతరూపేణ ప్రచారేణ విశ్వజనారోగ్యాయ హితకరం భవిష్యతి ఇతి. సుప్రసిద్ధః కవివరేణ్యః భర్తృహరిః యోగస్య వైశిష్ట్యం ఏవం ప్రకటీకరోతి. ఏ నియమితరూపేణ యోగాభ్యాసం కుర్వంతి తే కతిపయాన్ సద్గుణాన్ లబ్ధ్వా భయం వినా
పూర్ణ స్వతంత్ర

0: పరమానంద స్వరూపాశ్చ భవంతీతి. అస్మిన్ వర్షే అంతర్రాష్ట్రీయ యోగ దివసస్య ఆధికారికం ఇతివృత్తం స్వీకృతం యత్ శ్రేయసే జ్ఞానాయ విశ్వశాంతయే చ యోగః ఇతి. ఏతత్ ఇతివృత్తం శారీరకారోగ్యస్య మానసిక వికాసాయ ప్రశాంత సమాజ నిర్మాణాయ విశ్వశాంతయే చ యోగస్య ప్రాధాన్యం ఆవిష్కరోతి. అతః వయం సర్వేపి ఏతాదృశస్య మహత్వపూర్ణస్య యోగస్య ప్రాధాన్యతాం జ్ఞాత్వా నిత్యయోగాభ్యాసానురక్తాః భూత్వా శారీరకారోగ్యేణ సహ మానసిక వికాస పరిపుష్టిం లబ్ధ్వా ధర్మమార్గేణ సకలార్థాన్ సాధయిత్వా విశ్వశాంత్యై కటిబద్ధాః భవామః. స్వస్తి.
1: మీరింతవరకు యోగః సకలార్థ సాధకః ఈ అంశంపై డాక్టర్ సిహెచ్వికేఎస్ ఫణికుమార్ గారి సంస్కృత ప్రసంగాన్ని విన్నారు. ఈనాటి అమర భారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇంగ్లండ్లో జరుగుతున్న ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్రికెట్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని వింటున్నారు ఢిల్లీ కేంద్రం నుంచి. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత్ ఐరోపా సమాఖ్య ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖరారు కానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. శ్రీలంకతో జరిగిన త్రైపాక్షిక ఏ సిరీస్ క్రికెట్ పోటీలో భారత్ ఏ జట్టు విజేతగా నిలిచింది. వార్తల వివరాలు. భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా శ్యామాప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఈరోజు జరిగిన కార్యక్రమంలో పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారైన 3 సరికొత్త యుద్ధ నౌకలను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక, ఐఎన్ఎస్ అగ్రై నౌకలను ఆయన నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో రక్షణ రంగంలో ఎన్నో కీలక విధానపరమైన సంస్కరణలను అమలు చేసిందని గుర్తు చేశారు. సముద్ర శక్తి బలంగా ఉన్న దేశం ఆర్థిక వ్యూహాత్మక ప్రభావం అంతే బలంగా ఉంటుందని, అందుకనుగుణంగానే భారత్ సన్నద్దమవుతోందని పేర్కొన్నారు. నౌకల నిర్మాణం, వాటి మరమ్మతులు, మెయింటెనెన్స్ రిపేర్ ఆపరేషన్స్ రంగాలను జాతీయ మిషన్గా కేంద్రం భావిస్తోందన్నారు. రాబోయే కాలంలో సముద్ర తీర రక్షణ రంగం లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించే ఒక జాబ్ ఇంజిన్గా మారబోతోందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: యాజ్ రక్షా క్షేత్రమే డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎక్స్పోర్ట్ కి నయ సంభావనాయ బనీ 2014 తక్ భారత్ కరీబ్ 700 కరోడ్ రూపాయే కే రక్షా ఉత్పాదో కా నిర్యాత్ కర్తా థా. ఆజ్ యే ఆంకడా బఢ్కర్ కరీబ్ 40,000 కరోడ్ రూపాయే పహుంచ రహా హై. ఆత్మనిర్భర్తా కీ యాత్రా మే అభీ బహుత్ కుచ్ కర్నా బాకీ హై.
0: కాగా భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన ఈ 3 నౌకలను కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించింది. ఒకేసారి 3 అత్యాధునిక నౌకలను రంగంలోకి దించడం భారత సముద్ర రక్షణ సామర్థ్య చరిత్రలోనే ఒక మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులో, ఈ అత్యాధునిక నౌకలు దేశ రక్షణ తయారీ రంగానికి ఆత్మనిర్భర్ భారత్ పట్ల దృఢ సంకల్పానికి నిదర్శనమన్నారు. ప్రపంచ సమాజానికి మన దేశం అందించిన అత్యంత అమూల్యమైన కానుక యోగా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈరోజు నిర్వహించిన యోగా ప్రదర్శనలో ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అధిగమించడానికి యోగా ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అశాంతి, ఒత్తిళ్లు పెరుగుతున్న నేటి తరుణంలో మానవాళిని ప్రశాంతత, సమతుల్యత, పరస్పర సామరస్యం, సామూహిక సంక్షేమం వైపు నడిపించడంలో యోగా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష పునఃపరీక్ష ఈరోజు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ముగిసింది. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని మరో 14 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ ఏడాది 22.79 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు ఇంగ్లీష్తో పాటు తెలుగు సహా 12 భారతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పెరియపాళయంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతి పరిశ్రమలో ఈరోజు భారీగా అమ్మోనియా వాయువు లీకైంది. ఈ ప్రమాదంలో ఊపిరాడక 7 కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 70 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురైన కార్మికులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. యోగాను కేవలం ఒక రోజు లేదా ఒక సందర్భానికి పరిమితం చేయవద్దని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవన శైలిలో భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని రెడ్ రోడ్ వేదికగా దేశవ్యాప్త యోగా వేడుకలకు ప్రధానమంత్రి నేతృత్వం వహించారు. ఈ ఉదయం వేలాది మంది యోగా సాధకులతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని సాధించేందుకు, సమతుల్య జీవనాన్ని సాగించేందుకు యోగా తోడ్పడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 100 రోజుల ఆన్లైన్ యోగా క్లాసుల ద్వారా యోగా 365 అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లిందని ఆయన పేర్కొంటూ,
1: యోగ మానసిక స్వాస్థ్య సే శారీరక స్వాస్థ్య కా మార్గ దిఖాతా హై. ఇస్లియే యోగ కే విషయ మే హమే క్యా కర్నా చాహియే క్యా నహీ కర్నా చాహియే ఇస్కా బోధ్ ఇస్సే విశ్వ శాంతి కా మార్గ భీ ఖుల్తా హై. యోగ దునియా కే బెహతర్ భవిష్య కే లియే ఏక్ ఆవశ్యక్తా భీ హై.
0: భారత్ ఐరోపా సమాఖ్య ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖరారు కానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ముంబైలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఒప్పందం వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరి లేదా మార్చి నాటికి పూర్తిగా అమల్లోకి వచ్చే అవకాశముందని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఐరోపాలోని దాదాపు అన్ని దేశాల మార్కెట్లలోకి భారతీయ వ్యాపారాలు అత్యంత సులభంగా దాదాపు సున్నా సుంకం స్థాయిలతో ప్రవేశించడానికి వీలవుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని, యోగా సాంప్రదాయాన్ని మేళవిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ, భారత పురావస్తు శాఖ సంయుక్తంగా దేశవ్యాప్తంగా 100 చారిత్రక ప్రదేశాలలో ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహించాయి. న్యూఢిల్లీలోని ఎర్రకోట, హరిద్వార్, కోణార్క్, హంపి, మహాబలిపురం, ముంబై, నలంద, అహ్మదాబాద్, సార్నాథ్, లేహ్, హైదరాబాద్, సిల్చార్లలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు జరిగాయి. ఈ ఏడాది యోగా సంగమం పోర్టల్లో 6 లక్షలకు పైగా సంస్థలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి ఐసీసీఆర్ సమన్వయంతో విదేశాల్లోని దాదాపు 210కి పైగా భారతీయ రాయబార కార్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా 2500 ప్రాంతాలలో యోగా దినోత్సవాలను నిర్వహించాయి. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన ముక్కోణపు క్రికెట్ వన్డే సిరీస్లో ఇండియా ఏ విజేతగా నిలిచింది. శ్రీలంక ఏతో ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఏ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 377 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశి 29 బంతుల్లో 94 పరుగులు, తిలక్ వర్మ 67 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ టోర్నమెంట్లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. టోర్నీలో అద్భుత విజయంతో కప్ను కైవసం చేసుకున్న మహిళల జట్టుకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం వేదికగా పెట్టిన పోస్టులో భారత జట్టును కొనియాడారు. నైరుతి ఋతుపవనాలు 2 రోజుల్లో తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఈ నెల 25 వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత్ ఐరోపా సమాఖ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖరారు కానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. శ్రీలంకతో జరిగిన త్రైపాక్షిక ఏ సిరీస్ క్రికెట్ పోటీలో భారత్ ఏ జట్టు విజేతగా నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మైండ్, ఇంప్రూవింగ్ సెల్ఫ్ అవేర్నెస్ అండ్ ఎన్హాన్సింగ్ ఎమోషనల్ రిలయన్సెస్. ప్రాక్టీస్ సచ్ యాజ్ ప్రాణాయామ, మెడిటేషన్ అండ్ ఎస్పెషలీ రిలాక్సేషన్ టెక్నిక్స్ లైక్ యోగ నిద్ర హెల్ప్ రెగ్యులేట్ స్ట్రెస్ స్పాన్సెస్ అండ్ బ్రింగ్ గ్రేటర్ క్లారిటీ అండ్ బ్యాలెన్స్. యోగా టీచెస్ అస్ నాట్ ఓన్లీ హౌ టు మేనేజ్ ఎక్స్టర్నల్ చేంజెస్ బట్ ఆల్సో హౌ టు కల్టివేట్ ఇన్నర్ స్టెబిలిటీ అండ్ పీస్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంక్రీజింగ్లీ బీయింగ్ రికగ్నైజ్డ్ వరల్డ్ వైడ్ యాజ్ ఎ ఎఫెక్టివ్ టూల్ ఫర్ మెంటల్ వెల్బీయింగ్.
1: Mr. Rahul, thank you very much for sparing your valuable time and giving us such insightful thoughts. Thank you, sir.
0: Thank you so much. Thank you.
2: You were listening to a discussion on International Yoga Day, celebration of Bharat's ancient knowledge for global well-being. The participants were Rahul Singh Chauhan, yoga expert, Morarji Desai National Institute of Yoga, and Sarabjit Kaur, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044.
3: Spotlight.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర తరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని వింటారు. కార్యక్రమంలో ముందుగా మహర్షి, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం.

బాంబే. ఈ చిత్రానికి చిత్రాలపించిన గీతాన్ని వినండి. గీత రచన వేటూరి.

ఆవారా ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజ తన్వితో ఆల్పించిన గీతాన్ని వినండి. గీత రచన వెన్నెల కంటి.

కార్యక్రమంలో చివరికి మౌనరాగం. ఈ చిత్రానికి రాజశ్రీ గీత రచన, సంగీతం ఇళయరాజా.

ఇంతవరకు చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: multiple things here. There's a rationalizing going in, and a lot of what has been done in income tax space will be done in the customs space. The second thing was logistics. You know, if you took the textile industry for one, and it's a 4 or 5 season kind of a thing, and you had to ship between India and, let's say, your main market, if it was the US, within certain number of days. Now, if more than 50% of those days were taken up in logistics, yes, then you faced a disadvantage. And with the PM Gati Shakti and everything happening here, they looked at a very simple thing. Where are the manufacturing clusters? Where are the export destinations? And where is the logistic required? And started addressing them in a very systematic way. Yes. And then they put it online. They made it digital, so yes, you could actually follow. Private sector also has played a way. You know, we tend to think that maybe companies who do delivery, right, are possibly using gig workers, etc. But they've contributed to this because they can track shipments. Private guys, you know, even now the India Post, if it sends you anything, you can track it going forward and you know, yes, when it is going. So the whole, and like Mr. Sharma mentioned, that 14%, it has come down to single digits now, and you'll see further going forward. So that is the PM Gati Shakti, you know, impact here. And the digitization impact is much, much, much, much larger because, you know, you can do everything digitally going forward.
1: Yes.
0: But there's a very interesting statistic that I like to say. Over the last few years, there was always a kind of a complaint, right, that private sector was not investing. You know, it is all led by government. And you know, if you look at the last few months, and given the fact that we had tariffs against us, uncertainty of tariffs still looms. There is the war situation, twin war situation. Both the wars impact us hugely. For the first time, you're seeing green shoots of private sector investment coming in, because private sector capacity utilization is around 74-75%, and a lot of new projects are coming up. And the other interesting part is, given the digitization, you know, whether it is GST, Udyam registration, the GEM, the ONDC, or the PM Swanidhi, or let's not forget the ENAM network.
1: Yes.
0: It has got millions of entrepreneurs that were previously invisible to the system, got them online, got them formalized, and got them access to credit and visibility to the external market.
1: And also, there's been a lot of stress on inclusivity. If we see the Mudra scheme, you know, the women are, I being a lady, you know, I feel that, I mean, there's a lot of stress that has been given on developing women as business entrepreneurs. And a lot of encouragement has been given to new entrepreneurs. So you feel that this is a era where anybody who has the talent has now the opportunity, has been enabled to become a part of nation building?
0: I think absolutely. If there are any listeners who want to start a business, women or men, there are a lot of specific projects. And, you know, if you look at the year before last budget, right, one of the things was 75% women in economic activity. You know, that's his goal of what does Viksit Bharat mean, right?
1: Yes.
0: And we want to become entrepreneurial. So this is the best time for any young person, or even a person who
1: of
0: is
1: any age,
0: age group,
1: yes,
0: to actually explore setting up a business. The domestic ecosystem to promote entrepreneurship has never been better. Some people may say some more changes are going to have required, but this is always work in progress. And the interesting part of this whole system is that the government is willing to listen to what changes need to be made. If you give a suggestion, it is looked at, it may be accepted, but the whole idea here is ease of doing business and ease of living.
1: Absolutely. In fact, we are totally running out of time. Would you like to say something, Dr. Sharma?
2: Yes, Sonoji, I would like to mention one more promising area, which is the artificial intelligence, which is promoting and supporting the business's trajectory and making them more and more easier. अगर आप देखें तो जो हम पहले बहुत बैकवर्ड माने जाते थे कि हम टेक्नोलॉजी अडॉप्शन में अभी हम सबसे आगे हैं.
1: Yes.
2: हमारी जो ग्रोथ है आर्टिफिशियल इंटेलिजेंस के अडॉप्शन में, दैट इज सिग्निफिकेंटली फास्टर देन एनी एडवांस्ड इकोनॉमी इन द वर्ल्ड इकोनॉमिक सिस्टम.
1: तो ये कंट्रीब्यूटिंग मेजरली टू
2: यस जो सरकार का आर्टिफिशियल इंटेलिजेंस मिशन जो है, जो सरकार ने लगभग कोई 10,000 करोड़ के फंड से शुरू किया, तो आज वो बहुत तेज गति से आगे बढ़ा हुआ है. अब कंपनीज नाउ आर कमिंग फॉरवर्ड टू अडॉप्ट मोर एंड मोर आर्टिफिशियल इंटेलिजेंस एंड टू बिकम मोर एंड मोर प्रोडक्टिव and competitive in the, not only in the domestic economy, but at the global economic system.
1: Dr. Sharma, Mr. Chinoy, thank you so much for coming.
0: Thank you.
2: Thank you.
3: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के। विशेष श्रृंखला के अंतर्गत अभी आप सुन रहे थे व्यापार में सुगमता, सुधारों से सशक्त होती अर्थव्यवस्था पर परिचर्चा। इसमें भाग ले रहे थे आर्थिक विश्लेषक दिलीप चिनॉय और डॉक्टर एसपी शर्मा। परिचर्चा का संचालन कर रही थी सोनू सूद। यह कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया। इसे आप हमारे मोबाइल ऐप न्यूज ऑन AIR और यूट्यूब चैनल न्यूज ऑन AIR ऑफिशियल पर भी सुन सकते हैं।
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయరేకుల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ, సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యారావు. 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి సరస్వతి గారు గానం చేసిన నారాయణ తీర్థ తరంగాలు వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహాల తయారీ, శ్రీ CHV రజనీకుమార్ గారితో పరిచయ కార్యక్రమం. 4:40 రంగస్థలి, ఈ శీర్షికన గరుడాద్రి నాటకం నుంచి నరసింహస్వామి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ కె వెంకట సుబ్బయ్య, హార్మోనియం శ్రీ బొత్స సత్యనారాయణ. 6:30 పల్లెసీమలు గ్రామీణుల కార్యక్రమంలో రక్తహీనత కారణాలు నివారణోపాయాలు అంశంపై డాక్టర్ ఎం దీపా గారి ప్రసంగం. 7:15 వ్యవసాయ పాఠశాల, ప్రతి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ రాజమణి గారు. 7:45 వికసిత్ భారత్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమర్పణ. 9:30 నవరస్ ఉర్దూ కార్యక్రమం, రాత్రి 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 11:10 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. అనంతరం ఎఫ్ఎం గోల్డ్ ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆశయశుద్ధి లేని జీవితం చుక్కాని లేని నావు వంటిది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం రాత్రి 11:47 దాట 22 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8:50 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై మొదటి ప్రసారం ప్రారంభం. అప్పటి వరకు ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. నమస్కారం.